శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అన్లాక్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 1వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 22వ తేదీ, శుక్రవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 56 సెకండ్లు. శుభోదయం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు సూక్తి సుధ.
1: దేవుని అనుగ్రహం కోరుతున్నాను శైతాను దుష్టశక్తి కీడు నుండి. అనంత కరుణామయుడు అపార కృపాశీలి అయిన అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. తనకున్నదాంతో సంతృప్తి చెందే మానవుడు దైవ ప్రేమకు పాత్రుడవుతాడు. సంతృప్త హృదయం గల ఈ మనిషి సమాజంలో ఉన్నత స్థానాలకు అర్హుడవుతాడు. సంతృప్తి గల మనిషి హృదయం అసహనం, కాఠిన్యత అనే గుణాలను దరిచేరనివ్వదు. అల్లాహుతాలా ఎవరికైతే ఈ సంతృప్తి అనే సంపదను ప్రసాదిస్తాడో అతనికి నిస్సందేహంగా మహాభాగ్యం లభించినట్లే. దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసు సుభాషితం ఇలా ఉంది: ఇస్లాం అనే వాస్తవ భాగ్యం లభించినవాడు మరియు పరిమిత ఉపాధి లభించి అల్లాహ్ ప్రసాదించిన ఆ కొద్దిపాటి ఉపాధిపైనే తృప్తి పొందువాడు సాఫల్యం పొందినట్లే అని. అంటే ఒక దాసునికి ఈమాన్ అంటే విశ్వాస భాగ్యం ప్రాప్తమై దాంతోపాటు ఈ ఇహలోకంలో జీవనం సాగించటానికి పరిమితమైన వస్తు సామాగ్రి కూడా లభించి దైవం అతనికి లభించిన దాంతోనే తృప్తి చెందే మనసును ప్రసాదిస్తే ఇక అతని జీవితం శుభకర సంతోషాలకు నిలయమేనని చెప్పవచ్చు. అతనిపై అల్లాహుతాలా యొక్క అపార అనుగ్రహం ఉందని భావించవచ్చు. ఈ ఆత్మ సంతృప్తి కారణంగా అతని జీవితం అష్టైశ్వర్యాలు కలిగిన సంపన్నుడి జీవితం కంటే ఉన్నతంగా మధురంగా సాగిపోతుంది. ఒక మనిషి వద్ద ధనరాశులున్నప్పటికీ అతని మనసు ఇంకా అపరిమిత సంపదకై అరులు చాచినట్లయితే దురాశతో అశాంతి అసంతృప్తికి గురి అయి శారీరక మానసిక ఆందోళన అతని జీవితాన్ని అతలాకుతలం చేస్తుంది. నిజానికి సంపన్నత, పేదరికం, కలిమిలేముల సంబంధం ధనరాశుల కంటే ఎక్కువగా మనసుపైనే ఆధారపడి ఉంటుంది. మనిషి హృదయంలో శాంతి సంతృప్తులు ఉన్నట్లయితే ధన సంపదలు లేకపోయినా అతడు సంతోషంగా ఉంటాడు. మనసులో అత్యాశ, పేరాశలు ఉన్నట్లయితే అతని ధనరాశుల వల్ల అతనికి శాంతి సంతృప్తులు ప్రాప్తం కావు. ఈ అత్యాశ, దురాశ అనేవి కేవలం దుర్గుణాలు మాత్రమే కావు, వీటి కారణంగా మానవ సమాజంలో మరెన్నో చెడులు, దుర్మార్గాలు ప్రబలుతున్నాయి. ఈ దుర్గుణాలు జాతులకు జాతులనే సర్వనాశనం చేసిన ఉదంతాలు చరిత్రపుటల్లో ఉన్నాయి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరోచోట ఇలా సెలవిచ్చారు: మానవులలో ఉండే అన్నిటికన్నా చెడ్డ గుణం అత్యాశ మరియు భయభీతిని పురిగొల్పే పిరికితనం అని. అత్యాశపరుడు ఎప్పుడూ నా దగ్గర అది లేదు, ఇది లేదు, ఫలానా వాడి దగ్గర అన్నీ ఉన్నాయి అని లోపన కుళ్ళుకుంటూ మదన పడుతూ జీవిస్తాడు. అదేవిధంగా పిరికివాడు అయిన దానికి కానిదానికి భయాందోళనలకు గురై నిశ్చింతగా జీవించలేక ప్రతిదానికి భీతిల్లుతుంటాడు. ఈ రెండు గుణాలు అత్యంత హేయమైన స్థితులని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేర్కొన్నారు. కాబట్టి ఈ భయంకర వినాశకర దుర్గుణాల నుండి విశ్వాసులు తమ మనసులను, హృదయాలను, మేధను రక్షించుకొని సహనం వహించాలని, సంతృప్తి సహనం కంటే గొప్ప భాగ్యం లేదు అని ఈ హదీసు ద్వారా విశదమవుతుంది. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.
0: సూక్తి శుద్ధ విన్నారు. సమర్పణ శ్రీ మీర్జా గఫార్ బేగ్. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ నుంచి రిలే.
2: దిస్ ఇస్ ఆకాశవాణి ది న్యూస్ రెడ్ బై సరబ్జీత్ కౌర్. Prime Minister Narendra Modi will hold talks with President of Cyprus, Nikos Christodoulos, in New Delhi today. Mr. Christodoulos arrived in New Delhi yesterday from Mumbai. He was received by Union Minister of State for Road Transport and Highways, Ajay Tamta, at the Delhi airport. The President of Cyprus is accompanied by a high-level delegation comprising Minister of Foreign Affairs, Dr. Constantinos Kombos, Minister of Transport, Communications and Works, Alexis Vaftis, senior officials and business leaders. This is the first visit of President Christodoulos to India in his current capacity. The first international Big Cat Alliance summit, which was scheduled to take place in New Delhi on 1st of June, has been postponed. It was being organized in conjunction with the 4th India-Africa Forum Summit, as several African countries host big cats and are important partners in global efforts towards conservation, ecological sustainability and biodiversity protection. In a statement, Ministry of Environment, Forest and Climate Change said that following the decision taken in consultation with the chairperson of the African Union and the African Union Commission to convene the 4th India-Africa Forum Summit at a later date, it has been decided that the first IBCA Summit 2 will be convened at a later date. New dates for the summit will be announced in due course following consultations with participating countries and stakeholders. Hamza Burhan, believed to be one of the masterminds behind the 2019 Pulwama terror attack that claimed the lives of over 40 CRPF personnel, was killed yesterday when unknown gunmen opened fire on him in Pakistan-occupied Jammu and Kashmir. Burhan, alias Arjuman Gulzar Dar, alias Doctor, a commander of the Al-Badr terror group, was designated as a terrorist by India in April 2022 for his involvement in a series of terror attacks in Jammu and Kashmir. He had been living undercover as a teacher in POJK following the Pulwama attack. According to local police, Burhan, a principal of a private college in Gojra, Muzaffarabad, was targeted when he came out of his college yesterday morning. The attackers fired multiple shots at close range. Indian Railway Catering and Tourism Corporation, IRCTC, has announced the launch of the upgraded Golden Chariot luxury train for the 2026-27 tourist season, introducing enhanced onboard amenities and promotional offers for travellers. In a statement, IRCTC said that the Golden Chariot, known for showcasing the rich cultural heritage and scenic landscapes of South India, returns in a refreshed form, combining traditional elegance with modern comforts. The train features redesigned interiors, upgraded cabins with plush furnishings, smart TVs and Wi-Fi-enabled entertainment systems. The luxury train can accommodate up to 80 guests across 40 cabins, including double bed, twin bed, and a specially designed cabin for differently abled passengers. Delhi government has announced a major initiative to strengthen water conservation in the national capital, with rainwater harvesting systems to be revived and made functional in 75 government schools before the onset of the monsoon. Delhi Chief Minister Rekha Gupta said that the move is expected to generate an annual rainwater harvesting capacity of nearly 50 crore litres. She emphasised that the initiative aims to improve groundwater recharge, promote sustainable water use, and create awareness among students and local communities. In IPL cricket, Gujarat Titans defeated Chennai Super Kings by 89 runs at the Narendra Modi Stadium in Ahmedabad last night, chasing a target of 230 runs set by Gujarat Titans. Chennai Super Kings were bundled out for just 140 runs in 13.4 overs. Shivam Dubé was the top scorer with 47 runs for Gujarat Titans. Mohammad Siraj, Rashid Khan and Kagiso Rabada each took 3 wickets. Mohammad Siraj was the judged player of the match. Today, Sunrisers Hyderabad will take on Royal Challengers Bengaluru at the Rajiv Gandhi International Stadium in Hyderabad at 7:30 p.m. And that is the end of this news bulletin.
0: Akashavani Vijayawada Kendram భక్తిరంజని. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో దేవీ స్తోత్రం నాట్య కలం వింటారు. ముందుగా దేవీ స్తోత్రం.

పాలకూర సాగు, విత్తనోత్పత్తి గురించి తెలుసుకుందాం. ఆకుకూరల్లో అత్యధిక రక్షిత ఆహారపు విలువ కలిగింది పాలకూర. ఇందులో పుష్కలంగా ఖనిజ లవణాలున్నాయి, అందుకే దీన్ని ఖనిజ లవణాల గని అని కూడా అంటారు. అందులో ఏ సి విటమిన్లు అధికంగా ఉంటాయి. మెత్తని పీచు పదార్థం ఉండి శరీరానికి కావాల్సిన పీచును అందిస్తుంది. అందుకే మార్కెట్లో పాలకూరకి ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఎక్కువ మొత్తంలో సాగవుతున్న ఆకుకూరగా కూడా దీన్ని చెప్పుకోవచ్చు. దీని నుంచి చౌకగా ఇనుము విటమిన్లు అందుతాయి కాబట్టి దీనిని విరివిగా ఉపయోగిస్తూ ఉంటారు. తక్కువ కాలంలోనే ఈ పంట చేతికి అందుతుంది, పెట్టుబడి వెంటనే తిరిగి వస్తుంది. అయితే విస్తీర్ణమంతా ఒకేసారి కాకుండా దఫాలుగా నాటుకుంటే మంచిది. దీనికి అనువైన వాతావరణం ఏంటంటే పాలకూర ఉష్ణ ప్రాంత పంట. దీన్ని మధ్యస్థ చలి సీజన్లో ఇంకా మంచును కూడా తట్టుకునే విధంగా ఉంటుంది. అయితే నీరు నిల్వ ఉండే, మురుగునీరు పోయే సౌకర్యం లేని భూముల్లో వేయకూడదు. మైదాన కొండ ప్రాంతాల్లో కూడా విత్తుకోవచ్చు. నేలలు ఎటువంటి అనుకూలంగా ఉంటాయంటే మురుగునీరు పోయే సౌకర్యం ఉన్న అన్ని నేలల్లో పాలకూర సాగు చేసుకోవచ్చు. అయితే ఇసుక నేలలు, ఒంటు నేలలు సాగుకు అత్యంత అనుకూలంగా ఉంటాయి. ఆమ్ల నేలల్లో పెరుగుదల తక్కువగా ఉంటుంది. ఆకుకూర బాగా ఎదగాలంటే నేల ఉదజన సూచిక 6-7 మధ్య ఉండాలి. నేలను 4-6 సార్లు మెత్తగా దున్ని చదును చేసి మడులుగా తయారు చేసి నాటుకోవాలి. రకాల విషయానికి వస్తే రైతులు ఎక్కువగా పూసా ఆల్గ్రీన్, పూసా జ్యోతి, జాబ్ నర్గ్రీన్, పూసా హరిత్ రకాలు సాగులు చేస్తున్నారు. ఇక పూసా ఆల్గ్రీన్ అయితే పచ్చని మెత్తని ఆకులను ఉత్పత్తి చేస్తుంది. విత్తే సమయాన్ని బట్టి 6 కోతల వరకు తీసుకోవచ్చు. దిగుబడి ఎకరాకు 50 క్వింటాళ్ళు ఉంటుంది. పూసా జ్యోతి వెడల్పైన పచ్చని మందమైన మెత్తని రుచి కలిగే ఆకుకూరలు ఇస్తాయి. మొక్కల్లో ఎదుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఆకు ప్రతి కోత తర్వాత పెరుగుతుంది. 6-8 కోతల వరకు తీసుకోవచ్చు. ఎకరాకు దాదాపు 80-160 క్వింటాళ్ళ దిగుబడి వస్తుంది. జాబ్నగర్ గ్రీన్ ఈ రకంకొస్తే ఆకుపచ్చని దళసరి మెత్తని ఏకరీతి ఆకులనిస్తుంది, సువాసన వస్తుంది. ఎకరాకు 108 క్వింటాళ్ల మేర దిగుబడి ఇస్తుంది. నేలలో ఉదజన సూచిక 10 పైన ఉన్నప్పటికీ కూడా సాగు చేసుకోవచ్చు ఈ రకం. ఇక పూసా హరిత్ రకం అయితే చల్లని ప్రాంతాల్లో సాగుకు అత్యంత అనువుగా ఉంటుంది. వెడల్పాటి ఆకులుంటాయి, త్వరగా విత్తనం ఏర్పడదు, అధిక దిగుబడినిచ్చే రకంగా చెప్పుకోవచ్చు. ఇక అక్టోబర్ నుంచే విత్తుకోవటం మొదలు పెట్టచ్చు. నవంబర్ నుంచి డిసెంబర్ మాసాల్లో నాటిన పంటకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఎకరాకు రకాన్ని బట్టి 12-14 కిలోల విత్తనం వాడాలి. వరుసల మధ్య 20 సెంటీమీటర్ల వరుసలో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం పాటించాలి. ప్రతి విత్తన పాల్లో 2-3 విత్తనాలుంటాయి. ప్రతి కుదురుకు వాటిని విడదీసి ఒకే విత్తనాన్ని విత్తాలి. అనుకూలమైన పరిమాణంలో మడులు తయారు చేసి 20 సెంటీమీటర్ల ఎడంగా గీతలు గీయాలి. ఈ సాళ్లలో గింజలను పైపైగా నాటి వాటిపై పలుచగా మట్టి చల్లాలి. 3-4 సెంటీమీటర్ల మించి లోతులో నాటకూడదు. నాటిన 8-10 రోజుల్లో మొలకెత్తుతాయి. ఎరువుల విషయానికి వస్తే చివరి దిక్కులో ఎకరాకు 10 టన్నుల వరకు బాగా చివికిన పశువుల ఎరువు వేయాలి. ప్రతి ఆకు కోత తర్వాత ఎకరాకు 24 కిలోల నత్రజనిచ్చే ఎరువు పైపాటుగా వేయాలి. దుక్కి సమయంలోనే ఎకరాకు 24 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాషనిచ్చే ఎరువులను వేయాలి. ఇక అంతరకృషి విషయానికి వస్తే విత్తిన 20 రోజుల నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి కలుపు నివారణ, ఇంకా అంతరకృషి చేయాలి. ఇక నీటి యాజమాన్యం గురించి చెప్పుకుంటే విత్తిన వెంటనే తేలికపాటి తడి ఇవ్వాలి. ఆ తర్వాత 3వ రోజు ప్రతి 7-10 రోజులకు ఒకసారి

పేనుబంక, ఆకుల నుంచి రసం పీల్చే పురుగుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆకులు ముడతలు పడి మొక్కలు చనిపోతాయి. వీటిని గుర్తించిన వెంటనే 2 గ్రాముల మలాథియాన్ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అయితే పురుగుల మందు పిచికారీ చేసిన 7 రోజుల తర్వాత మాత్రమే ఆకును కోసే పని చేపట్టాలి. ఇక విత్తనోత్పత్తి విషయానికొస్తే పాలకూర సాగు సులభంగా ఉంటుంది. అంతేకాకుండా దిగుబడి కూడా మంచిగా వస్తుంది. అయితే నాణ్యమైన విత్తనం కొరత ఎక్కువగా ఉంది. రైతులు తమ స్థాయిలో విత్తనోత్పత్తి చేపట్టుకుని సొంతానికి వాడుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని మెలకువలు పాటిస్తే మంచి విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవచ్చు. ఉత్పత్తి చేసేటప్పుడు సూచించిన వేర్పాటు దూరం పాటించాలి. వరుసల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. ప్రతి 5 వరుసల తర్వాత 1 వరుస ఖాళీగా ఉంచాలి. శాకీయ దశలో, ఇంకా విత్తనం ఏర్పడే దశలో విత్తన సేకరణ సమయంలోనూ 3వసారి క్షేత్ర తనిఖీలు చేపట్టాలి. ఆకుల లక్షణాల ఆధారంగా ముందుగా విత్తనాలు ఇచ్చే మొక్కలను కేళీలుగా గుర్తించి ఏరివేయాలి. విత్తనాలు మొక్క మీద ఊదారంగులోకి మారినప్పుడు మొక్కలను సేకరించాలి. కోత తర్వాత క్షేత్రంలోనే క్యూరింగ్ కోసం ఉంచాలి. 1 వారం పాటు ఆరబెట్టి ఆ తర్వాత విత్తనం తీయాలి. ఇప్పుడు పోషక లోపాల వల్ల, ఇంకా ఉష్ణోగ్రతల్లో వచ్చే మార్పుల వల్ల ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి దుంపల్లో వచ్చే మార్పులు, వాటి నివారణ చర్యల గురించి తెలుసుకుందాం. వాతావరణంలో అధిక ఉష్ణోగ్రతలు, కోతలో జాప్యం వలన వేరు వ్యవస్థ పెరుగుదల ఎక్కువగా ఉండటమే కాకుండా పిండి పదార్థాల తయారీ ముల్లంగిలో ఎక్కువగా తగ్గిపోతూ ఉంటుంది. వేరు మూలంలోని మృదు కణజాలం సరిగ్గా వృద్ధి చెందక వేరు మూలంలో గుంతలు ఏర్పడి ముల్లంగి ఆకారం నాణ్యత కోల్పోతుంది. మార్కెట్లో కూడా ధర తగ్గుతుంది. దీని నివారణకు సరి అయిన సమయంలో ముల్లంగి కోతలు చేపట్టాలి. సరి అయిన ముల్లంగి రకాలను ఎంపిక చేసుకుని ఈ సమస్యను కొంతవరకు నివారించుకోవచ్చు. ఇక దుంప వృద్ధి చెందకపోవడం సమస్యకు చూస్తే, ముదురునారు నాడటం వల్ల వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతో కూడిన ఎక్కువ పగటి సమయం వల్ల ముల్లంగిలో శాకీయ పెరుగుదల సమయం తగ్గిపోతుంది. మొక్కల్లో తయారైన పిండి పదార్థాలు దుంప పెరుగుదలకు కాకుండా మొక్కల ప్రత్యుత్పత్తికి తోడ్పడుతుంది. దుంప పెరుగుదల ఆగిపోయి తద్వారా దిగుబడులు తగ్గిపోతాయి. దీని నివారణకు ఏం చేయాలంటే, లేత ముల్లంగి నారుని సరైన సమయంలో నాటుకోవాలి. నేలను చెత్తతో కప్పి క్రమం తప్పకుండా నీటి తడిలిస్తే సరిపోతుంది. నేల ఉష్ణోగ్రతలు తగ్గి తద్వారా ఈ సమస్య నివారింపబడుతుంది. ఇక ముల్లంగి, క్యారెట్ దుంపలలో చీలికలు ఏర్పడటం అనే సమస్య అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఈ నల్లరేగడి నేలలో సాగు చేసినప్పుడు, నేల గట్టిపడిపోయినప్పుడు కానీ, వేరు వ్యవస్థ అభివృద్ధి చెందే దశలో నేలలో తేమ అధికమైనప్పుడు కానీ వేరు మూలంలో ద్వితీయ పెరుగుదలకు, అంటే 2వసారి పెరుగుదలకు అవకాశం ఉండి దుంపల్లో చీలికలాగా ఏర్పడుతుంది. దీంతో దుంపల ఆకారం అంత చూడటానికి బాగుండవు. దీంతో వినియోగదారులు ఈ దుంపలను కొనుగోలు చేయడం తక్కువగా ఉంటుంది. కాబట్టి మార్కెట్లో ధర పలికే అవకాశం కూడా తగ్గుతుంది. దీని నివారణకు ఏం చేసుకోవాలంటే, తేలికపాటి నేలలోనే సాగు చేసుకోవాలి. సరైన సమయంలో సరైన మోతాదులో మాత్రమే నీటి తడిలిస్తే ఈ సమస్య నివారింపబడుతుంది. ఇక క్యారెట్లో పగుళ్ళు వస్తుంటాయి కదా, వీటి నివారణకు ఏం చేసుకోవాలంటే, జన్యుపరమైన కారణాల వల్ల లేక అమోనియా రూపంలో నత్రజని ఎరువులను అధిక మోతాదులో వాడటం వల్ల కానీ వేరు మూలంలో పగుళ్ళు ఏర్పడటం కొంతవరకు గమనిస్తుంటాము. దీని వలన దుంపలు నాణ్యత కోల్పోతాయి. మార్కెట్లో కూడా ధర తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. దీని నివారణకు మొక్కలు వరుసల మధ్య సరైన ఎడం పాటించాలి. నత్రజని ఎరువులను సరైన మోతాదులో సరైన సమయంలో నైట్రేట్ రూపంలో అందించి క్యారెట్లో పగుళ్ళ సమస్యను నివారించుకోవచ్చు. ఇక బీట్రూట్లో నల్ల మచ్చలు ఏర్పడటం, దాని నివారణ గురించి తెలుసుకుందాం. ఈ సమస్య అయితే తటస్థ క్షార నేలల్లో బోరాన్ ధాతువు లోపించినప్పుడు గమనిస్తూ ఉంటాము. ఈ బోరాన్ లోపం వల్ల షుగర్ బీట్ మొక్కలు గెడిసబారి పొట్టిగా ఉంటాయి. మొక్కల్లో పెరుగుదల ఆగిపోతుంది. ఆకులు చిన్నవిగా మారిపోతాయి. వేరు మూలం పెరుగుదల ఆగిపోయి సాధారణ పరిమాణం కన్నా చిన్నవిగా ఉంటాయి. బోరాన్ లోపం అధికమైనప్పుడు వేరు మూలం చిన్నదిగా వంపు తిరిగి గట్టిగా మారి అనారోగ్యకరమైన బూడిద వనరులోకి మారుతుంది. దుంప ఉపరితలం నునుపుగా లేకుండా ముడతలు కలిగి ఉండటం వల్ల నాణ్యత కోల్పోతుంది. మార్కెట్లో ధర తక్కువగా పలికే అవకాశం ఉంది. దీని నివారణకు నేల రకం, స్వభావం, నేలలో తేమ శాతాన్ని బట్టి ఎకరానికి 2 నుంచి 20 కిలోల బోరాన్ని అందిస్తే ఈ సమస్యను అధిగమించవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణప్రసాద్. ముఖ్యాంశాలు. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వార్తల వివరాలు. భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నిన్న ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు శాసనసభ్యురాలు గళ్లా మాధవి ఆధ్వర్యంలో 41 మంది విద్యార్థుల బృందం ఢిల్లీకి వెళ్లింది. విద్యార్థుల బృందంలో 27 మంది బాలికలు ఉండడంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరగతి గదులకే పరిమితం కాకుండా విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి ఈ తరహా విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని తెలిపారు. దేశంలోని అనేక మంది గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా పేర్కొంటూ,
1: This always gives a pleasure that we are to back, support and enthusiastically encourage if something happens good. This is one of the finest effort. Those who have come successfully in the examinations with the colorful marks and especially from the rural background and in particular they have studied in the government schools. I will tell you one thing, if we can bear the sufferings, that means we are going to be successful in life.
0: Andhra Pradesh Prabhutvam aamodam pondina అన్ని ప్రాజెక్టుల పనులను ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖ భాగస్వామ్య సదస్సు ఒప్పందాలు, రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి SIPB ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతిపై అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, పెట్టుబడిదారులకు అనుమతులు, ప్రాజెక్టుల పురోగతి, ఉద్యోగాల వివరాల కోసం సింగిల్ పోర్టల్ ఏర్పాటు చేయాలని సూచించారు. భూ కేటాయింపుల్లో పర్యాటక ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. పరిశ్రమల్లో పర్యావరణ హిత సాంకేతికత వినియోగించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి పంచాయతీలో వడపోత ఫిల్టర్ బెడ్లను నెల రోజుల్లోగా శుభ్రం చేయాలని ఆదేశించారు. గృహ అవసరాలకు పూర్తి స్థాయిలో శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అలాగే ప్రభుత్వం ఆమోదించిన గ్రామీణ తాగునీటి పథకాల పనులకు సంబంధించిన ముందస్తు ప్రక్రియలను వేగంగా పూర్తి చేసి వెంటనే క్షేత్రస్థాయిలో ప్రారంభించాలని మార్గనిర్దేశం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలకు దిశగా ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి వియంత తెలిపారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో 10వ తరగతి పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అభినందన కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలో 103 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. అనంతరం మంత్రి అనిత మాట్లాడుతూ, ప్రభుత్వం విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందన్నారు. 100 రోజుల ప్రత్యేక ప్రణాళికల కారణంగా ఈసారి 10వ తరగతి ఫలితాలు మెరుగ్గా వచ్చాయని మంత్రి పేర్కొంటూ,
2: పిల్లలకి ముఖ్యంగా చదువుకునే పిల్లల దగ్గర నుంచి కూడా చట్టాల మీద అవగాహన కలగాలి, అదే విధంగా వాళ్ళకి హౌ టు లెర్న్ అనే కన్నా హౌ టు గ్రో అన్నది కూడా పుస్తకాల నుంచి రావాలి. అంటే ఈ రోజు టీచర్స్ మీద కూడా ఎంత బాధ్యత ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరందరూ కూడా టాపర్స్, మీ అందరికీ కూడా ఒక గోల్ ఉండాలి, ఒక అచీవ్ అవ్వాలని తప్పని ఉండాలి. దీంతో పాటు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు మనం ఏం చేసినా తల్లిదండ్రులు కనిపెద్ద నుంచి ఒక ఆలోచన చేసుకోవాలి.
0: తెలంగాణలో మొక్కజొన్న, జొన్న, ఆయిల్ పామ్, పత్తి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. హైదరాబాద్ పర్యటన వచ్చిన కేంద్ర మంత్రిని కలిసి నిన్న పలు వినతి పత్రాలు సమర్పించారు. మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్ర నోడల్ సంస్థల ద్వారా కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఆయిల్ పామ్ దిగుమతి సుంకం పెంచాలని, హెచ్ పత్తిపై జాతీయ విధానం ప్రకటించాలని కోరారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి పథకం వంటి కేంద్ర పథకాలకు తెలంగాణకు కేటాయిస్తున్న నిధులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజనపై న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి శ్రీ జే నానిబాబు గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్ను ఉత్పత్తి చేసి మన విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములపై శాశ్వత హక్కులు అందిస్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఇప్పటికే 160,000 ఎకరాల భూములను 22A జాబితా నుంచి తొలగించి రైతులకు పూర్తి హక్కులు కల్పించినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. రహదారి విస్తరణ పనుల్లో భంగంగా నివాసాలు కోల్పోతున్న నంద్యాల బొగ్గులైన్ బాధితులకు అండగా ఉంటామని, వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్నమిటి ఫరూక్ తెలిపారు. నంద్యాలలో బొగ్గులేని బాధితుల కోసం స్థల సేకరణ ప్రక్రియలో భాగంగా మంత్రి అధికారులతో కలిసి పలు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ బొగ్గులేని బాధితులకు 2 సెంట్ల స్థలం కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. స్థల సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేపడతామని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన 15వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ పురుషులు మహిళల క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిన్న ఘనంగా ముగిశాయి. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ సమాఖ్య కామన్వెల్త్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో అమలాపురం పార్లమెంటు సభ్యులు జి హరీష్ మాథూర్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా పాల్గొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు అమలాపురం వేదిక కావడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా హరీష్ మాథూర్ తెలియజేస్తూ,
5: పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని అక్కడికి సెలెక్షన్ క్రైటీరియా ఇక్కడ పూర్తి చేసుకోవడం జరిగింది. జూనియర్ సబ్ జూనియర్ మెన్ అండ్ ఉమెన్ ఈ 4 కేటగిరీలో ఎన్నుకోవడం జరిగింది. పిల్లల విషయంలోకి వచ్చేటప్పుడు వాడిని ప్రోత్సహించాల్సిన మనం ముఖ్య ఆలోచన ఉండాలని చెప్పి, ఇక్కడ ఉన్న పిల్లలు ఇంకా 12 స్థాయిలో నేషనల్ స్థాయిలో కూడా వాళ్ళు పోటీ చేయాలని ఒక ఆలోచనతో వీళ్ళందరినీ మనం అందరం కూడా ప్రోత్సహించాలని చెప్పి అన్ని పార్టీలు కూడా కలిసి రావడం దానికి వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదం కూడా తెలుపకుండా, అసలు ఎక్కడ కూడా ఎక్కువ ఇబ్బందులు రానివ్వకుండా అందరినీ ప్లేయర్ని అన్ని విధాలుగా కూడా ఆదుకుంటూ చాలా అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
0: తెలంగాణ ఆర్థికాభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పనకు పర్యాటక రంగం కీలకమని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. హైదరాబాద్లోని బేగంపేట టూరిజం ప్లాజాలో నిర్వహించిన తెలంగాణ పర్యాటక క్రియేటర్ల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డిజిటల్ వేదికల ద్వారా తెలంగాణ ప్రకృతి అందాలు, చారిత్రక వైభవం, సంస్కృతి సంపదను ప్రపంచానికి చాటాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో స్వచ్ఛత, కనీస వసతులు, ఆధునిక టెంట్ సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వివరించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు 10 జిల్లాల్లోని 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 219 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిన్న గరిష్ట ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలుగా నమోదైందని తెలిపింది. తెలంగాణలో ఈరోజు, రేపు కూడా పలు ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నిన్న అత్యధికంగా పెద్దపల్లి జిల్లా, ముత్తారం, సూర్యాపేట జిల్లా మునగాల్లో 46.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు విస్తృత అవగాహన పెంపొందించుకోవడానికి విద్యా పర్యటనలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆమోదం పొందిన ప్రాజెక్టులు 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు తాగునీటి నాణ్యత పెంపు అత్యంత ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
6: ఈఎం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక కృష్ణప్రసాదోపాధ్యాయ. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదెహల్యాం సైప్రస్ దేశస్య రాష్ట్రపతినా నికోస్ క్రిస్టోడాలిడ్స్ ఇత్యనేన సహ వార్తాలాపం కరిష్యతి. శ్రీ క్రిస్టోడాలిడ్స్ ఇత్యేషః హ్యః నవదెహల్యాం ప్రాప్తవాన్. విమానస్థానకే కేంద్రీయ మార్గ పరివహన రాజమార్గ రాజ్యమంత్రి అజయ్ టమ్టా ఇత్యనేన తస్య స్వాగతం కృతం. సహ ముంబైనగరం అపి గతవాన్. ప్రధానమంత్రి మోదీ సైప్రస్ దేశస్య రాష్ట్రపతిః చ పరస్పర హితస్య విభిన్నేషు క్షేత్రేషు ద్విపాక్షిక సహకరణం సుదృఢం కర్తుం చర్చాం కరిష్యతః. వార్తాయాః అనంతరం అనేకేషు సంధిపత్రేషు హస్తాక్షరాణి వినిమయంచ భవిష్యతి. శ్రీమోదీ అతిథివిశేషస్య సమ్మానార్థం భోజస్య ఆయోజనం కరిష్యతి. సైప్రస్ దేశస్య రాష్ట్రపతిః అద్య సాయంకాలే రాష్ట్రపతిభవనే రాష్ట్రపతినా ద్రౌపదీ ముర్ము ఇత్యనయా సహాపి మిలిష్యతి. కేంద్రీయ వాణిజ్యోద్యోగమంత్రి పీయూష గోయలః అద్య అవదత్ యత్ విశ్వం భారతదేశం విశ్వసనీయ సహభాగిరూపేణ పశ్యతీతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీవర్యస్య పంచరాష్ట్రాణాం యాత్రాయాః విషయ నవదెహల్యాం వార్తాహరాన్ సంబోధయన్ శ్రీ గోయలః అవదత్ యత్ ఇయం యాత్రా సమాజస్య ప్రత్యేకవర్గాయ లాభస్య ప్రత్యాభూతిం కరోతీతి. సహ అవదత్ యత్ ప్రధానమంత్రిమండలస్య భ్రమణేన ప్రతీయతే యత్ భారతం వైశ్వికస్తరె దృఢతయా స్థితం అస్తితి. సహ ఏకస్య ప్రశ్నస్యోత్తరె అవదత్ యత్ రాహులగాంధినః నకారాత్మక రాజనీతేః కారణాత్ జనాః నిర్వాచనే కాంగ్రెసేతి దళం నిరాకృతవంతః. పశ్చాత్ అన్యస్మిన్ కార్యక్రమే శ్రీ గోయలః అవదత్ యత్ భారతం అమెరికాంచ స్వాభావిక సహభాగిరూపేణ కార్యం కుర్వంతౌ స్తః. ప్రౌద్యోగికీ నవాన్వేషణం రక్షా డిజిటల్ దత్తాంశ కేంద్రాణి క్వాంటమ్ కంప్యూటింగ్ అథ చికిత్సోపకరణాదిషు క్షేత్రేషు పరస్పరం పూరకరూపేణ కార్యం కురుతశ్చేతి. అష్టమః భారత ఫ్రాన్స్ సముద్రీయ సహకార సంవాదః బుధవాసరే ప్యారిస్ నగరే ఆయోజితః. చర్చాయాం అవైధ సముద్రీయ గతివిధీనాం ప్రతిరోధాయ పరిచాలన సహకారం సుదృఢం కర్తుం ఉభయోః దేశయోః సహభాగిత్వ ప్రతిబద్ధతాం ప్రతి అవధానం దత్తం. సశస్త్రలుంఠనం సాగరీయ ఆతంకవాదః మాదకద్రవ్యాణాం క్రయవిక్రయణం అవైధం అనిర్దిష్టం అథ అనియంత్రిత మత్స్యపాలనం అపి చ అన్యాని సాగరీయ సంకటాని చాపి చర్చితాః. కోల్కతా ఉచ్చన్యాయాలయేన ఆర్జీ కర్ చికిత్సా మహావిద్యాలయే బలాత్కార హత్యా ప్రకరణస్య అన్వేషణార్థం విశేష అన్వేషణదళస్య స్థాపనా కృతాస్తి. త్రిసదస్యీయస్య SIT ఇత్యస్య నేతృత్వం కేంద్రీయాన్వేషణ విభాగస్య పూర్వక్షేత్రస్య సంయుక్త నిదేశకః భవిష్యతి. న్యాయాలయః జూన్ మాసస్య 25 దినాంకాత్ పూర్వం స్వప్రతివేదనం దాతుం దళం ఆదిష్టవాన్. NEET పరీక్షాపత్ర స్రావ ప్రకరణస్య ప్రముఖ వికాసే లాతూరనగరస్య బాలరోగ చికిత్సకః డాక్టర్ మనోజ శిరురే ఇత్యేషః కేంద్రీయాన్వేషణ విభాగేన గృహీతః ఇతి కథ్యతే. సూత్రానుగుణం డాక్టర్ శిరురే ఇత్యేషః స్వపుత్ర్యై NEET పరీక్షాయాః ప్రశ్నపత్రం అకృణోదితి అన్వేషణ సంస్థాః శంకయంతి. 21st-2000 పుల్వామా ఆతంకవాద ఆక్రమణస్య సూత్రధారత్వేన విశ్వసితః హంజా బుర్హాన్ నామకః ఆతతాయి పాకిస్తాన్ అధికృత కాశ్మీరే అజ్ఞాత భుషుండిధారిభిః నరకం ప్రతి ప్రయాతితః. భారతీయ ఋతు విజ్ఞాన విభాగేన శ్వః ఉత్తరప్రదేశే మధ్యప్రదేశే విదర్భప్రదేశే చ ఉష్ణతరంగా తీవ్రతర ఉష్ణతరంగస్య స్థితిః భవిష్యతీతి మత్వా రక్తసూచనా ఘోషితా. దిల్లీ హర్యాణా చండీగఢ తటీయ ఆంధ్రప్రదేశే అపి ఏతాదృశీ స్థితిః భవితుమర్హతి. IPL క్రికెట్ క్రీడాచక్రే గుజరాత్ టైటన్స్ ఇతి దళేన గతరాత్రౌ అహ్మదాబాద్ నగరస్య నరేంద్ర మోదీ క్రీడాంగణే చెన్నై సూపర్ కింగ్స్ దళం 91 ధావనాంకైః పరాజితం. గుజరాత్ టైటన్స్ ఇత్యనేన స్థాపితస్య 30-200 ధావనాంకానాం లక్ష్యస్య అనుసరణం కురవత్ చెన్నై సూపర్ కింగ్స్ ఇతి దళం ప్రాయః మధ్య చతుర్దశ కందుక క్షేపణచక్రేషు 40-100 ధావనాంకాన్యేవ విరచయత్ ఇతి వార్తాః.
7: వన్ 2.2 మెగాహెడ్స్పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఇప్పుడు వింటారు. ఈ ప్రసారంలో ఉదయం 7:15 ఉదయరేఖలు కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ ఉంటుంది. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యారావు. ఇంకా భారత రాజ్యాంగ పరిణామక్రమం, రాజ్యాంగ సవరణలు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు, శ్రీమతి పి శ్యామలామణి. ఇంకా గాంధీ మార్గం, అనంతరం మీరా భజన్స్ ప్రసారమవుతాయి. ఈ గాంధీ మార్గమును చదివిన వారు శ్రీమతి వాడవల్లి కృష్ణకుమారి. 8:35 ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 9:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్ర కచేరి ప్రసారమవుతుంది. 9:30 నమస్తే అమరావతి. 10:00 ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం రావోయి అతిథి కార్యక్రమం ఉంటుంది. 10:30 రావోయి అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు, రామాయణ కల్పవృక్షం కావ్యం నుండి పద్యాలు ప్రసారమవుతాయి. 11:30 ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 12:10 లాహిరి లాహిరిలో కార్యక్రమం ఉంటుంది. 12:40 లలిత గీతాలు ప్రసారమవుతాయి. 1:10 ఫిలిం గీతాలు. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో మారక ద్రవ్యాలకు దూరంగా పిల్లలు, ఈ అంశం గురించి డాక్టర్ వి రాధికారెడ్డి గారితో పరిచయం. ఇంకా నిమ్మకాయలోని పోషక విలువలు, లలిత గీతాలు ప్రసారమవుతాయి. 2:30 ఫిలిం గీతాలు. 3:00 టీన్ టైం. 4:00 యువలయ. 5:00 తిరిగి 5:30 ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 6:30 పల్లెసీమలు కార్యక్రమంలో రంగస్థలి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో గయోపాఖ్యానం నాటకం నుండి అర్జునుడి పాత్ర పద్యాలు ప్రసారమవుతాయి. నిర్వహణ శ్రీ ముత్యాల శ్రీనివాసరావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు. 7:15 పంటసీమలు కార్యక్రమంలో ఎడగారు వరిలో యాజమాన్య చర్యల గురించి డాక్టర్ యు వనితా గారితో పరిచయం. ఇంకా కొబ్బరిలో నల్లమట్టి పురుగు గురించి విశేషాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత భారత్ కార్యక్రమంలో జీరామ్ జీవన్ బిల్ గురించి శ్రీ రామ్మోహన్ గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. 8:00 జీవ వైవిధ్యంతో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల గురించి శ్రీనివాసరెడ్డి గారితో ప్రసంగం ప్రసారమవుతుంది. 8:15 90 వసంతాల ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి. 8:30 తెలుగులో వార్తా ప్రసారం ప్రసారమవుతుంది. 8:40 దేశభక్తి గీతం. 8:45 నుంచి విజయవాడ ఏమీటర్లపై ప్రసారమయ్యే కార్యక్రమాలు ఉంటాయి. ఇవి ఈరోజు ఎఫ్ఎం రెయిన్బోలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: సమయం 7:05 కావస్తుంది. మరి కొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019 40 సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 తేడాతో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో సైప్రస్ అధ్యక్షుడితో చర్చలు జరుపుతారు. నిన్న న్యూఢిల్లీ చేరుకున్న నికోస్ క్రిస్టోడౌలిడిస్ విమానాశ్రయంలో కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ సహాయ మంత్రి అజయ్ తమ్తా ఘన స్వాగతం పలికారు. సైప్రస్ అధ్యక్షుడు ముంబై కూడా సందర్శించారు. ఆయనతో పాటు సైప్రస్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఢిల్లీకి వచ్చింది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ సందర్శించడం ఇదే మొదటిసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరుపుతారు. ఈ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, విద్య, సంస్కృతి, మొబిలిటీ, రక్షణ, భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫిన్టెక్, ఆవిష్కరణలు, పరిశోధనలు వంటి రంగాలు చేర్చారు. వీటితో పాటు బహుళ పాక్షిక వేదికల్లో సహకారంతో పాటు ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్చుకున్నారు. పర్యటనకు వచ్చిన అతిథి గౌరవార్థం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ మధ్యాహ్నం విందిస్తారు. సైప్రస్ అధ్యక్షుడు ఈ సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. గత 7 జూన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైప్రస్లో జరిపిన చారిత్రాత్మక పర్యటన ముగిసిన 7 సైప్రస్ అధ్యక్షుడి పర్యటన జరుగుతుంది. అంతకుముందు గత 2 ఒక భారతీయ ప్రధానమంత్రి సైప్రస్ను సందర్శించడం ఇదే మొదటిసారి. యూరోపియన్ యూనియన్ కౌన్సిల్కు సైప్రస్ ప్రస్తుతం అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. భారత సైప్రస్ దేశాల మధ్య కాలపరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉందని, వచ్చే 7 ఫిబ్రవరిలో 2 తమ 60 దౌత్య సంబంధాన్ని పూర్తి చేసుకోనున్నాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత్ ఎంత ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటే అంత ఇంధనాన్ని విక్రయించడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ఇంధనం ధరలు పెరిగి భారత్ ప్రభావితం కావడంపై అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్వీడన్ భారతదేశ పర్యటనకు బయలుదేరే ముందు మయామిలో విలేకరులతో మాట్లాడిన సందర్భంగా మంత్రి ఈ విషయం వెల్లడించారు.
2: A great ally, a great partner. We do a lot of good work with them, and so this is an important trip. I'm glad we're able to do it because I think there'll be a lot for us to talk about, and we'll also meet with the Quad there, which is important. Something I think my first meeting as Secretary of State was with the Quad, so I believe like I went, I got sworn in, I did the thing in the lobby, and then I went right upstairs, and that was my first meeting. And I'm glad we're able to do it now in India, and we're going to do one later in the year as well.
1: Bharat అమెరికాకు గొప్ప భాగస్వామి అని అభివర్ణించిన ఆయన క్వాడ్ కూటమి దేశాల మంత్రులను కూడా కలిసే అవకాశం లభిస్తున్నందుకు తన పర్యటన ఎంతో కీలకమైందన్నారు. ఈ నెల 23 నుంచి 26 వరకు మార్కో రూబియో భారతదేశంలో పర్యటిస్తారు. కోల్కతా, ఆగ్రా, జైపూర్, న్యూఢిల్లీ సందర్శిస్తారు. ఈ నెల 26 క్వాడ్ సమావేశం నిర్వహిస్తారు. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ సదస్సుకు అధ్యక్షత వహించనున్నారు. మార్కో రూబియోతో పాటు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి మొటెగి తోషిమిట్సు కూడా హాజరవుతారు. ఉత్పాదకత అనేది ఈనాడు కేవలం సమర్థతకు మాత్రమే పరిమితం కాకుండా ప్రతిఘటన శక్తి, ఆవిష్కరణలు, సమగ్ర వృద్ధి కూడా కలిగి ఉంటుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన ఏషియన్ ప్రొడక్టివిటీ ఆర్గనైజేషన్ పాలక మండలి 68వ సర్వసభ్య సమావేశం ప్రారంభోత్సవంలో ఆయన ప్రసంగించారు. సాంకేతిక సుస్థిరత, మారుతున్న ప్రపంచ పరిణామాలు, ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మిస్తున్న తరుణంలో ఏపీఓ పరివర్తనాత్మక దశలో భాగస్వామ్యం వహించే అవకాశం భారత్కు దక్కడం గర్వకారణమని గోయల్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో చేపట్టిన సంస్కరణలను ప్రస్తావిస్తూ మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్కిల్ ఇండియా, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు, పీఎం గతిశక్తి వంటి కార్యక్రమాలను ఉత్పాదక ఆధారిత మార్పులకు నిదర్శనాలుగా ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర రైల్వే ఐటీ సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈవేళ నుంచి రాజస్థాన్లో 2 రోజుల పర్యటన ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే సౌకర్యాలను దేశానికి అంకితం చేస్తారు. రైల్వే మంత్రి ఉదయం 11 గంటలకు జోధ్పూర్ చేరుకుని అక్కడ వివిధ రైలు సేవలు ప్రారంభిస్తారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో గతంలో కేవలం 8 కోచ్లతో నడిచిన జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచ్లకు విస్తరించి ఆయన జెండా ఊపి ప్రారంభించనున్నారు. అంతేకాకుండా సబర్మతి జోధ్పూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను జాసల్మేర్ పొడిగించే కార్యక్రమాన్ని కూడా వైష్ణవ్ ప్రారంభిస్తారు. కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ట్రైనీ డాక్టర్ 2024 ఆగస్టులో రాత్రి భోజన సమయం నుంచి ఆమె అంత్యక్రియల వరకు జరిగిన పరిణామాలపై దర్యాప్తు చేసేందుకు సిబిఐకి చెందిన 3 సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని కోల్కతా హైకోర్టు ఆదేశించింది. 2024 ఆగస్టు 9వ తేదీ రాత్రి ఆ యువ వైద్యురాలిపై ఆసుపత్రిలోనే అత్యాచారం హత్య జరగడం రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వైద్య సమాజంలో తీవ్ర ఆగ్రహ వైశాలకు దారితీసింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఆధారాలను ధ్వంసం చేశారని, ఉదంతాన్ని తక్కువ చేసి చూపించేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలొచ్చాయి. నిన్న జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోషల్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ బృందానికి సిబిఐ జాయింట్ డైరెక్టర్ నాయకత్వం వహిస్తారని ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులు వచ్చిన 48 గంటల్లోగా ఈ బృందంలోని మిగిలిన 2 సభ్యుల పేర్లు కూడా నియమిస్తారు. ఎనభై మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంసా బుర్హాన్ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. 2019లో కశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఈ దాడిలో సిఆర్పీఎఫ్ సిబ్బంది ఘోర మరణానికి గురయ్యారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు నిన్న తన కార్యాలయం నుంచి బయటికి వచ్చిన వెంటనే హంజా బుర్హాన్ను కాల్చి చంపినట్లు తెలుస్తోంది. 2026-27 పర్యాటక సీజన్ కోసం అప్గ్రేడ్ చేసిన సరికొత్త గోల్డెన్ చారియట్ లగ్జరీ రైలును ప్రారంభిస్తున్నట్లు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రకటించింది. ప్రయాణికుల కోసం ఇందులో మెరుగైన ఆన్బోర్డ్ వసతులతో పాటు అనేక ఆఫర్లను కూడా ప్రవేశపెట్టింది. దక్షిణ భారతదేశంలో సంపన్న సాంప్రదాయ వారసత్వాన్ని, అందమైన ప్రకృతి దృశ్యాలను ప్రతిబింబించేలాగా పేరుగాంచిన గోల్డెన్ చారియట్ రైలు ఆధునిక సౌకర్యాలతో సరికొత్త రూపంలో తిరిగి వస్తుందని ఐఆర్సీటీసీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారమంతటా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. వాతావరణ శాఖ అందించిన సమాచారం ప్రకారం బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈవేళ నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ 89 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించింది. గుజరాత్ టైటన్స్ నిర్దేశించిన 230 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ 13.4 ఓవర్లలో కేవలం 140 పరుగులకి కుప్పకూలింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడతాయి. వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రైస్టో డౌలిడెస్తో చర్చలు జరుపుతారు. భారత్ కొనుగోలు చేయదలిచినంత ఇంధనం అమ్మేందుకు అమెరికా సిద్ధంగా ఉందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో చెప్పారు. 2019లో 40 మంది సిఆర్పీఎఫ్ సిబ్బంది మరణానికి కారణమైన పుల్వామా ఉగ్రవాద దాడి సూత్రధారి హంజా బుర్హాన్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ని 89 పరుగుల తేడాతో ఓడించింది. ఆకాశవాణి.

0: వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వన్ 2.2 మెగాహెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగము 18వ శ్లోకం.

జ్ఞానం, సర్వ విధమైన జ్ఞాన సాధనము. జ్ఞేయం, సర్వ విధమైన జ్ఞాన విషయము, అంటే తెలుసుకోదగిన విషయాలు. పరిజ్ఞాత, శరీరధారి అయిన భోక్త అని. కర్మచోదన, కర్మలను ప్రవర్తింపజేసేది. త్రివిధ, మూడు రకాలుగా ఉంది. కరణం, ఇంద్రియాదులైన పనిముట్లు. కర్మ, ఫలసిద్ధి కోసం కర్త చేసే పని. కర్త, ఇంద్రియాల చేత పనిచేయించే జీవుడు. ఇతి అని. కర్మ సంగ్రహ, కర్మకు గల ఆశ్రయము. త్రివిధ, మూడు రకాలుగా ఉంది.

అర్జున, ఒకడు కర్త కావాలంటే అతడి ద్వారా ఒక కర్మ జరగాలి. కర్మ జరగాలంటే దాని వెనకాల ఒక ప్రేరణ, ఒక ఆశ్రయము అనేవి ఉండాలి. వీటిల్లో కర్మ ప్రేరణ మూడు రకాలు: సర్వవిధమైన జ్ఞాన సాధనము, అంటే జ్ఞానం; సర్వవిధమైన జ్ఞాన విషయం, అంటే జ్ఞేయం; శరీర మనోరూపాలైన ఉపాధులను ధరించి కర్మ ఫలితాలను అనుభవించే జ్ఞాత. అలాగే కర్మలకు ఆశ్రయం కూడా మూడు రకాలు: ఇంద్రియాలు మొదలైన పనిముట్లు, అంటే కరణం; తాను కోరుకున్న ఫలితం కోసం కర్త చేసే పని, అనగా కర్మ; మనస్సును శరీరాన్ని ధరించి తన పని కోసం, అంటే తన కర్మ కోసం, ఇంద్రియాల చేత పని చేయించే కర్త అని.

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: కార్యక్రమంలో ఇప్పుడు భారత రాజ్యాంగ పరిణామ క్రమం, రాజ్యాంగ సవరణలు ఈ అంశంపై వివరాలు వింటారు. ఇందులో పాల్గొనేవారు శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు, శ్రీమతి పి శ్యామలమణి.
1: రాజ్యాంగం దేశాన్ని శాసించేది, వ్యక్తులను పాలించేది, వ్యవస్థలను నడిపించేది. మొత్తంగా ఒక దేశ స్థితిగతుల జీవన గమన మార్గాన్ని నిర్దేశించేది, ప్రజలను ఏకతాటిపై నడిపించేది. ఆర్థికంగా, సామాజికంగా, అభివృద్ధిపరంగా వ్యక్తులు ఎలా మనుగడ సాగించాలి, ఎలా నడుచుకోకూడదన్న అంశాలు రాజ్యాంగంలో పొందుపరిచి ఉంటాయి. ప్రజాభీష్టాలకు అనుగుణంగా ఒక దేశం గణతంత్రం సాధించినప్పుడు ఆ దేశం ప్రజాస్వామ్య రాజ్యంగా గుర్తింపబడుతుంది. ప్రజలే ప్రభువులై పాలించే ఆ దేశంలో పౌరులంతా పాటించవలసిన నియమ నిబంధనల గ్రంథమే రాజ్యాంగం. ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగం ఎంతో కీలకమైనది. ఇది పాలనకు సంబంధించే చట్టపరమైన అంశాలనే కాదు, భారతదేశ ప్రజల వైవిధ్యతతో కూడిన ఆకాంక్షలను నెరవేర్చే సజీవమైన, చైతన్యవంతమైన, ఉద్బోధక గ్రంథంగా కూడా రాజ్యాంగాన్ని అభివర్ణించవచ్చు.
2: భారతదేశ రాజ్యాంగం 1950 జనవరి 26వ తేదీ నుంచి అమలులోకి వచ్చింది. దేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వస్తే భారతదేశం స్వంత రాజ్యాంగాన్ని రచించుకునేందుకు 2.5 ఏళ్ల కాలం పట్టింది. రాజ్యాంగ రచనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కీలకంగా వ్యవహరించగా, అనేకమంది రాజనీతిజ్ఞులు, న్యాయ నిపుణులు దీని రూపకల్పనలో పాలుపంచుకున్నారు. భారత రాజ్యాంగంలో ఇప్పటి వరకు 106 సవరణలు జరిగాయి. భారతదేశంలో ప్రస్తుతం అమలవుతోన్న రాజ్యాంగంలోని 65% 1935 కాలం నాటి బ్రిటిష్ ఇండియా రాజ్యాంగం నుంచే తీసుకున్నారు. శతాబ్దాల బ్రిటిష్ పాలనా కాలం నుంచి వస్తున్న మార్పుల పరిణామ క్రమాల పరిశీలన ఫలితంగా భారత రాజ్యాంగం రూపుదిద్దుకుంది. భారతదేశంలో ఫెడరల్ రాజ్యాంగ వ్యవస్థ అమలవుతోంది. అంటే రాజ్యాంగాన్ని సవరించాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం అత్యంత కీలకం. రాజ్యాంగ సవరణలకు సంక్లిష్టమైన నియమ నిబంధనలు పాటించవలసి ఉంటుంది.
1: రాజ్యాంగం ఏ ప్రజలకు సేవ చేసేందుకు నిర్దేశించిందో, ఆ ప్రజల మారుతున్న సామాజిక ఆర్థిక ఆకాంక్షలను ప్రతిబింబించేదిగా ఉండాలి. మారుతున్న కాలానికి తగినట్టు ప్రజల ఆలోచనలు కూడా మార్పులు సంతరించుకుంటాయి. రాజ్యాంగ సవరణలను తీసుకురావడం ద్వారా ఆ మార్పులను అందులో ప్రతిబింబించేటట్టు చేయగలిగినప్పుడే అది సజీవమై మనుగడ సాధించగలుగుతుంది. ఈ అంశాన్ని భారతదేశ సమగ్ర రాజ్యాంగ రూపకల్పన సమయంలోనే గుర్తించిన మన రాజ్యాంగ రూపశిల్పులు రాజ్యాంగంలోని 368వ ప్రకరణంలో రాజ్యాంగ సవరణలకు సంబంధించి విధి విధానాలను కూలంకుషంగా పొందుపరిచారు. భారత రాజ్యాంగ సవరణలను 3 రకాల పద్ధతుల ద్వారా చేపడతారు. సాధారణ మెజారిటీతో పార్లమెంటులో చట్టాన్ని ఆమోదించడం ద్వారా రాజ్యాంగాన్ని సవరించే అవకాశం ఉంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటు, పేర్లు మార్పు, ప్రాంతాలు, సరిహద్దులు వంటి విషయాలు దీని పరిధిలోకి వస్తాయి. ఇక 2వ విధానంలోకి వస్తే, ఆర్టికల్ 368లో పేర్కొన్న ప్రత్యేక విధానాన్ని అనుసరించడం ద్వారా రాజ్యాంగ సవరణ బిల్లు ఉభయ సభల్లో 3/2 మెజారిటీతో ఆమోదం పొందాలి. చాలా వరకు రాజ్యాంగ

0: త్వరణలు ఈ పద్ధతిలోనే జరుగుతాయి. ఇక మూడవ పద్ధతిలో రాజ్యాంగంలోని ఫెడరల్ ప్రొవిజనల్కు సంబంధించిన మార్పులకు నిర్దేశించిన సవరణల విషయంలో పార్లమెంట్ 3/2 మెజారిటీతో సవరణ బిల్లును ఆమోదించడంతో పాటు దేశంలోని కనీసం సగం రాష్ట్రాలు సవరణలకు తమ ఆమోదాన్ని తెలపవలసి ఉంటుంది. జీఎస్టీ వంటి కీలక అంశాలు ఈ విధానం ద్వారానే దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. రాజ్యాంగ సవరణ అంశంలో పార్లమెంటుకు కీలక అధికారాలున్నాయి. అందులో ఏ భాగాన్నైనా సవరించే వెసులుబాటు పార్లమెంట్ కలిగి ఉంటుంది.
1: 1951-1964 సంవత్సరాల్లో పలు కీలక కేసుల అంశాల విచారణ సమయాల్లో ప్రాథమిక హక్కులకు సంబంధించిన అంశాలతో సహా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా సవరణ చేసే హక్కును పార్లమెంటుకు కల్పిస్తూ సవరణలు చేయడం జరిగింది. సర్వసత్తాక భారత రాజ్యాంగంగా పేరుగాంచిన భారతదేశం పలు సందర్భాల్లో ఎదురైన సంక్లిష్ట పరిస్థితులను అధిగమించేందుకు రాజ్యాంగంలో అనేక సవరణలు చేసింది. 1971 Article 13, Article 368 కొత్త క్లాసులను చేర్చడం ద్వారా ప్రాథమిక హక్కుల సవరణకు కూడా పార్లమెంటుకు అధికారం ఉందని స్పష్టం చేసింది.
0: భారత రాజ్యాంగం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 106 దీనిని సవరించారు. అయితే అందులో కొన్నిటిని మాత్రం కీలకంగా చెప్పుకుంటారు. అందులో తొలి రాజ్యాంగ సవరణ 1951 జరిగింది. రాజ్యాంగంలోని Article 19 కింద రూపొందించిన వివిధ చట్టాలకు సహేతుక ఆంక్షలను నిర్దేశించడం ఈ సవరణ ముఖ్య ఉద్దేశం. దేశంలో జమీందారీ వ్యవస్థకు చరమగీతం పాడిన ఈ సవరణ భూ సంస్కరణలకు నాంది పలికిందని చెప్పవచ్చు. తరువాత 1956 భాషా ప్రాతిపాదికన రాష్ట్రాల పునర్విభజన అమలు చేయవచ్చంటూ ఫజల్ అలీ కమిటీ నివేదికలను అనుసరించి రాజ్యాంగంలో మార్పులు చేశారు.
1: ఇక 1976 42వ రాజ్యాంగ సవరణ ఎంతో కీలకమైంది, సంక్లిష్టమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ సవరణలను మినీ రాజ్యాంగంగా కూడా అభివర్ణిస్తారు. ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగంలో కీలకమైన పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. రాజ్యాంగ ప్రవేశికలోని ఆదేశక సూత్రాల్లో సవరణలు ఈ సమయంలో తీసుకువచ్చినవే. Article 39 ఉచిత న్యాయ సహాయం, 43A కింద పరిశ్రమ యాజమాన్యాల్లో కార్మికులు పాల్గొనడం, 48A కింద పర్యావరణం, వన్యప్రాణి సంరక్షణ, 4A ద్వారా ప్రాథమిక విధులను చేర్చడం, Article 74 కింద రాష్ట్రపతి మంత్రిమండలి సలహాకు లోబడి వ్యవహరించేటట్టు చూడడం, కొత్తగా రాజ్యాంగంలో Part 14A కింద Article 323A, 323B చేర్చి ట్రిబ్యునళ్ల ఏర్పాటుకు వీలు కల్పించడం వంటి పలు కీలక సవరణలను ఈ సమయంలోనే రాజ్యాంగంలో చేపట్టారు. Article 368 Clause 4, Clause 5 చేర్చడం ద్వారా రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను అయినా సవరించేందుకు పార్లమెంటుకు అపరిమిత అధికారాలను కల్పిస్తూ సవరణలు చేశారు. ఎమర్జెన్సీలో ఆమోదం పొందిన ఈ సవరణ పౌర స్వేచ్ఛను, న్యాయ వ్యవస్థ అధికారాలను హరించి పౌర హక్కులను నిర్వీర్యం చేసిన సవరణగా చరిత్రలో నిలిచిపోయింది.
0: తరువాతి కాలంలో అంటే 1978 44వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అప్పటి ప్రభుత్వం తీసుకువచ్చింది. ఇది ఎమర్జెన్సీ విధింపుకు సంబంధించి 352 సవరణలకు మూలంగా నిలిచింది. అప్పటి వరకు చట్టంలో ఉన్న అంతర్గత కల్లోలాల స్థానంలో సాయుధ తిరుగుబాటు అనే పదం జనబాహుళ్యంలోకి వచ్చింది ఈ సమయం నుంచే. అలాగే ఎమర్జెన్సీని కోరుతూ రాష్ట్రపతికి కేబినెట్ లిఖితపూర్వక సలహా ఇవ్వడం తప్పనిసరి చేస్తూ చట్టాన్ని చేసి రాజ్యాంగంలో పొందుపరిచారు. ఎమర్జెన్సీ పాలన సమయంలో 4 లోపల 3/2 మెజారిటీతో పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం పొందాలి. దీనిని కొనసాగించాలంటే ప్రతి 6 3/2 మెజారిటీతో పార్లమెంట్ రెన్యూవల్ చేయాలి. ఇక ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగ సవరణలో చేపట్టిన అన్నిటికంటే ముఖ్యమైన అంశం ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితాలో నుంచి తీసి లీగల్ రైట్గా మార్చడం. చట్టబద్ధ ప్రక్రియ ద్వారా తప్ప ఏ వ్యక్తి ఆస్తిని ప్రభుత్వం స్వీకరించడానికి వీలు లేకుండా రాజ్యాంగంలో సవరణలు చేశారు.
1: ఇక 1985 52వ రాజ్యాంగ ప్రకరణాన్ని చేపట్టారు. ఈ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ను చేర్చారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకువస్తూ సవరణ చేశారు. 1988 చేపట్టిన 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కును 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు. యువతను రాజకీయ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా రాజ్యాంగంలో ఈ సవరణను చేపట్టారు. తరువాతి కాలంలో 1992 చేసిన 73-74 రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీరాజ్, మున్సిపాలిటీల ఏర్పాటు, ఇవి వికేంద్రీకృత ప్రజాస్వామ్య పాలనను విప్లవాత్మకం చేశాయని చెప్పుకోవాలి. ఇక 2014 చేపట్టిన 99వ రాజ్యాంగ సవరణ ప్రకారం నేషనల్ జ్యుడీషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఏర్పాటు ద్వారా సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి వీలు కల్పించేలా రాజ్యాంగ సవరణను చేపట్టినా ఇది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా సుప్రీంకోర్టు దీనిని కొట్టివేసింది.
0: ఇక 2016 చేసిన 101 రాజ్యాంగ సవరణ ఫెడరలిజానికి గొప్ప ముందడుగా చెప్పుకోవచ్చు. ఒకే దేశం ఒకే పన్ను విధానంతో ప్రజల్లోకి తీసుకువచ్చిన జీఎస్టీ పలు ప్రశంసలు పొందింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి పన్ను విధానానికి ఈ సవరణ శ్రీకారం చుట్టి కొత్త చరిత్రను సృష్టించింది. భారతదేశ రాజ్యాంగంలో చేపట్టిన 106వ సవరణ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్కు వీలు కల్పిస్తూ తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ చట్టం. ఇది 2 దశాబ్దాలుగా ఎదురైన ఎన్నో అడ్డంకులను అధిగమిస్తూ చేపట్టిన ఈ రాజ్యాంగ సవరణం భవిష్యత్ కాలంలో మహిళల రాజకీయ సాధికారతకు బాటలు పరిచిందనే చెప్పుకోవాలి. సర్వసత్తాక సార్వభౌమత్వ దేశంగా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అతిపెద్ద ప్రజాస్వామిక రాజ్యంగా చెప్పుకునే భారతదేశంలో స్వాతంత్ర్యం సిద్ధించిన 7 దశాబ్దాలకు పైగా కాలంలో చేసిన పలు రాజ్యాంగ సంస్కరణలు దేశవ్యాప్తంగా పలు రంగాల్లో పెనుమార్పులను తీసుకువచ్చాయి. కొన్ని తరాల భవిష్యత్తును నిర్దేశిస్తూ భవిష్యత్ దార్శనిక దృక్కోణంతో దశాబ్దాలకు పూర్వం రూపొందించిన రాజ్యాంగం క్రమానుగత మార్పులను చేసుకుంటూ కొంగొత్త రూపును సంతరించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనుగడ సాగిస్తూనే ఉంటుందన్నది అతిశయోక్తి కాదు.
2: మీరింతవరకు భారత రాజ్యాంగ పరిణామ క్రమం, రాజ్యాంగ సవరణలు ఈ అంశంపై వివరాలు విన్నారు. ఇందులో పాల్గొన్నవారు శ్రీ ఎస్ఎల్ఎన్ రాజు, శ్రీమతి పి శ్యామలామణి.
3: ఇప్పుడు గాంధీ మార్గం.

3 పౌండ్ల పన్ను గురించి పూజ్య బాపూజీ తన ఆత్మకథలో ఇలా రాసుకున్నారు. బాలసుందరం కేసుతో గిరిమిటయ్యాలతో నాకు సంబంధం పెరిగింది. అటు ప్రభుత్వం కూడా ఎక్కువ పన్నులు వసూలు చేసి వీరిని బాధించటం ప్రారంభించింది. అందువల్ల వారిని గురించి చదవవలసి వచ్చింది. 1894 నేటాల్ ప్రభుత్వం వారు గిరిమిటియాలు సాలీన తలకు 25 పౌండ్ల చొప్పున, అంటే 375 రూపాయలు పన్ను కట్టాలని బిల్లు తయారు చేశారు. దీన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఈ విషయం కాంగ్రెస్ సమావేశంలో చర్చకు ప్రవేశపెట్టాను. అందులో ఈ బిల్లుకి వ్యతిరేకంగా కట్టి ప్రయత్నం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించబడింది. 1860 నేటాల్ నందలి తెల్లవారు అక్కడి భూములు కొన్నారు. అక్కడ భూములు చక్కెర తోటల పెంపకానికి అనుకూలంగా ఉన్నాయని తెలుసుకున్నారు. అయితే కూలీలు దొరకటం కష్టమైంది. ఆ దేశంలో నివసించే జూలు జాతి వారు ఈ కూలీ పనికి తగనందున ఇతర దేశాల నుండి కూలీ వాళ్లను రప్పించటం అవసరమని భావించారు. అందువల్ల నేటాల్ ప్రభుత్వం వారు బ్రిటిష్ ప్రభుత్వం వారితో సంప్రదింపులు జరిపి భారతదేశం నుండి కూలివారిని వలస తీసుకుని పోయేందుకు అనుమతి సంపాదించారు. ఈ కూలిజనం నేటాల్లో 5 ఏండ్లు పనిచేయటకి అంగీకరిస్తూ గిరిమిటి మీద సంతకం చేయాలి. గడువు దాటిన తర్వాత వారిష్టం. అంటే అక్కడే నివసించదలిస్తే నివసించవచ్చు, శక్తి ఉంటే భూమి కొనుక్కోవచ్చు. ఈ విధంగా తెల్లవాళ్లు గిరిమిటియాలకు ఆశ పెట్టారు. 5 సంవత్సరాల తర్వాత భారతదేశ కూలీలు కాయకష్టం చేసి ప్రయోజనం పొందొచ్చు అని తెల్లవాళ్లు ప్రకటించారు.

0: గాంధీ మార్గం విన్నారు.
1: జోష్ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏదో చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం ట్యూన్ చేయాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
2: ఇప్పుడు కొన్ని లలిత గీతాలు వింటారు.

0: involvement of anti-social elements. The Railway Protection Force is actively probing these incidents. Officials noted during the meeting that timely and proactive action by railway authorities in several instances helped prevent larger mishaps. The railway said it is intensifying the use of modern technology tools such as artificial intelligence, drones and CCTV systems to strengthen the safety of passengers, trains and the wider rail network. The initiative is being carried out in mission mode with a focus on improving intelligence gathering at the beat level of the RPF. Railways Minister Ashwini Vaishnav said intelligence gathering from the field is being strengthened using modern technology tools. Meanwhile, the advisory from the ministry is crucial amid rising Russian trains due to vacation season, and so it is important for passengers to remain alert and vigilant while travelling. Kaumudi Parekh for Akashwani News, Delhi.
1: The Calcutta High Court has ordered setting up a 3-member special investigation team SIT of the CBI to probe the developments from the time the R.G. Carr Medical College's trainee doctor had dinner on the ill-fated night of August 2024 to her cremation. We have more from our correspondent.
2: The 3-member seat will be led by the Central Bureau of Investigations Joint Director for Eastern Zone. The court has asked the team to find its report by 25th June. A division bench of Justice Shampa Sarkar and Tirthankar Ghosh directed the CBI to retrace events from the victim's dinner on 9th August 2024 through to her cremation. The agency has also been given freedom to investigate all related aspects. The court decision follows repeated concerns from the victim's family alleging tampering of evidence and suspension of facts. The bench emphasized that the SIT must examine every detail to ensure a comprehensive investigation. The crime, which shocked the nation in 2024, saw civic volunteer Sanjay Rai sentenced to life imprisonment. But widespread protests by doctors and civil society have kept the demand for justice alive. Shondipan Dashgupta, Akashwani News, Kolkata.
1: This is Akashwani giving you the news. For quick news updates round the clock, follow us on our X handle @AIINewsAlerts. And for details of these stories and more, log on to our website www.newsonair.gov.in and download News on AIR app. Hamza Burhan, believed to be one of the masterminds behind the 2019 Pulwama terror attack that claimed the lives of over 40 CRPF personnel, was killed yesterday when unknown gunmen opened fire on him in Pakistan-occupied Jammu and Kashmir, POJK. We have a report.
3: Burhan Hamza, alias Arjumand Gulzar Dar, alias Doctor, a commander of the Al-Badr terror group, was designated as a terrorist by India in April 2022 for his involvement in a series of terror acts in Jammu and Kashmir. He had been living undercover as a teacher in POJK following the Pulwama attack. According to local police, Burhan, a principal of a private college in Gojra, Muzaffarabad, was targeted when he came out of his college Thursday morning. The attackers fired multiple shots at close range and he sustained 3 bullets to the head. Hamza Burhan, born in 1999, hailed from Pulwama in Jammu and Kashmir. He went to Pakistan on valid documents where he joined the Al-Badr terror group. According to the Union Home Ministry, he was an active terrorist and commander of Al-Badr. Since going to Pakistan, he had been motivating youth to join Al-Badr and funding the outfit's terror activities. Chirag Jha, Akashwani News, Delhi.
1: Punjab police has arrested a Pathankot resident for spying for Pakistan-based handlers by installing internet-linked CCTV camera on the Pathankot-Jammu National Highway 44. Pathankot SSP Daljinder Singh Dhillon told Akashwani News that as per the preliminary investigation, the accused Baljeet Singh installed a CCTV camera near a bridge on the National Highway 44 to allegedly keep an eye on the movement of the army and paramilitary forces. U.S. Secretary of State Marco Rubio has said that the U.S. is ready to sell as much energy as India is willing to buy. He said this while responding to a question about India being affected by high energy prices due to the closure of the Strait of Hormuz. The minister said this in the interaction with reporters in Miami as he embarked on the trip to Sweden and India. He also described India as a great partner and said his visit is important as it would give him an opportunity to meet with ministers from the Quad nations.
4: There's a lot to work on with India. They're a great ally, a great partner. We do a lot of good work with them. And so it is an important trip. I'm glad we're able to do it because I think there'll be a lot for us to talk about. And we'll also meet with the Quad there, which is important. Something, I think my first meeting as Secretary of State was with the Quad. So I believe like I got sworn in, I did the thing in the lobby, and then I went right upstairs and that was my first meeting. And I'm glad we're able to do it now in India. And we're going to do one later in the year as well.
1: The India Meteorological Department, IMD, has issued a red color warning for heat wave to severe heat wave conditions over Uttar Pradesh, Madhya Pradesh and Vidarbha for today. Meanwhile, in Uttar Pradesh, temperature is breaking all records as the entire state is reeling under heat wave. On the fifth consecutive day, Banda district in the state recorded the highest temperature in the country of 47.6 degrees Celsius. More from our correspondent.
5: Torture of temperature continues in a state where mercury is touching new heights every passing day. Bundelkhand is worst hit area where temperature has gone beyond 45 degrees Celsius in most parts of the region. 47.6 degrees in Banda was not just highest in the country but also 4 degrees above normal, which paralyzed life in the city. Prayagraj was not far behind with temperature reaching 46.6 degrees, 5 degrees above normal. Varanasi recorded 45.6 degrees Celsius. State capital Lucknow also experienced the hottest day of this season, with mercury rising to 43.6 degrees, 5 notches above normal. People are having sleepless nights also because of mercury reaching 30 degrees in night. Met department has warned about severe heat wave in some parts of the state. Sushil Chandra Tiwari, Akashwani News, Lucknow.
1: In IPL cricket, Gujarat Titans defeated Chennai Super Kings by 89 runs at the Narendra Modi Stadium in Ahmedabad last night. With this, CSK were officially eliminated from the season of IPL after finishing the league stage with just 12 points. Chasing a target of 230 runs set by Gujarat Titans, CSK were bundled out for just 140 runs in 13.4 overs. Shivam Dubey was the top scorer with 47 runs. For Gujarat Titans, Mohammad Siraj, Rashid Khan and Kagiso Rabada each took 3 wickets. Siraj was a just player of the match. Today, Sunrisers Hyderabad will take on Royal Challengers Bengaluru at the Rajiv Gandhi International Stadium in Hyderabad at 7:30 p.m. And now, for a look at today's newspapers, it's over to Sarabjit.
6: Thank you, Pramod. Explore alternative energy sources, PM tells government amid West Asia crisis, headlines the Indian Express, while the Hindustan Times headlines reforms, delivery, West Asia in focus as PM meets ministers, and the Statesman headlines PM Modi chairs high-level governance review meeting amid global concerns. The Asian Age headlines, first coalition government in Tamil Nadu in 74 years, 23 join cabinet, while the Times of India says Vijay expands Tamil Nadu cabinet with 7 Dalit ministers, Congress back in government after 59 years. Almost all newspapers carry the story of the India-Africa-Delhi summit being postponed due to the Ebola crisis. The Tribune headlines, Ebola scare delays India-Africa summit. Most papers cover the story of Hamza Burhan, a key figure linked to the 2019 Pulwama attack, which killed 40 CRPF jawans being shot at in POK. The Hindu, in its editorial titled Castaway, writes that people must have the option to state they are casteless in the census. The paper adds that the Supreme Court was not wrong to dismiss a petition that sought to stall the caste census, which is part of the ongoing Census 2027. The Chief Justice of India remarked that any government of the day must know how many people are backward and how many need welfare. And finally, the Statesman on its front page says, ahead of Nautapa, plane simmer, but some respite around May 29th. And with that, it's back to you, Pramod.
1: Thank you. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with President of Cyprus Nikos Christodoulidis in New Delhi today. First International Big Cat Alliance Summit scheduled to take place in New Delhi on the June 1st postponed. Railway urges passengers to remain alert and immediately report any suspicious activity or individual on railway premises on helpline number 139. Calcutta High Court orders setting up special team of CBI to probe hushing up charges in RJ Kar rape murder case. Pulwama terror attack mastermind Hamza Burhan killed by unknown gunmen in Pakistan-occupied Jammu and Kashmir. U.S. Secretary of State Marco Rubio says Washington is ready to sell as much energy as India is willing to buy. And with that, we end the morning news. Have a nice day.
7: Akasawani.
8: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై వార్తా వ్యాఖ్య మీరిప్పుడు వింటారు.
7: అంతర్జాతీయ దౌత్యం, ఆర్థిక సంబంధాలు, ఇంధన భద్రతను బలోపేతం చేయడం ముఖ్య ఉద్దేశాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల 6 రోజుల పాటు 5 విదేశీ దేశాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి చోటు చేసుకున్న ప్రస్తుత తరుణంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో జరిగిన ఈ పర్యటన అంతర్జాతీయ దౌత్యరంగంలో భారతదేశ వ్యూహాత్మక విజయంగా నిలిచింది. ఈ దేశాల పర్యటనలో భాగంగా తొలుత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ను సందర్శించిన నరేంద్ర మోదీ ఆ దేశ అధ్యక్షులు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో కలిసి ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులపై కీలక చర్చలు జరిపారు. భారత్కు దీర్ఘకాలిక ఎల్పిజి సరఫరా, రక్షణ సహకారం, వాణిజ్యాలు, వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగాయి. వీటిలో భాగంగా భారతీయ చమురు నిల్వ కేంద్రాల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తన ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని 3 కోట్ల బారెళ్లకు పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. అలాగే గుజరాత్లోని వడినార్ వద్ద ఒక నౌకా మరమ్మతుల పరిశ్రమ స్థాపించడానికి అంగీకారం కుదిరింది. భారత్లో మౌలిక సదుపాయాల రంగంలో $5 బిలియన్ పెట్టుబడి పెట్టనున్నట్లు యుఏఈ ప్రకటించింది. పశ్చిమాసియా సంక్షోభం ఉన్నప్పటికీ భారత్కు దీర్ఘకాలిక ఎల్పిజి సరఫరా హామీ లభించింది. వ్యూహాత్మక చమురు నిల్వలపై ముందడుగు పడింది. అనంతరం ప్రధానమంత్రి నెదర్లాండ్స్లో పర్యటించి ఆ దేశ ప్రధానమంత్రి రాబ్ జెటెన్తో సమావేశమయ్యారు. వారి సమక్షంలో రక్షణ, గ్రీన్ హైడ్రోజన్, సెమీకండక్టర్లు, నీటి నిర్వహణ, విలువైన ఖనిజాలు, ఇతర కీలక రంగాల్లో ఇరు దేశాల మధ్య 17 ఒప్పందాలు కుదిరాయి. ఈ పర్యటనలో అత్యంత కీలకమైన విజయం సాంకేతిక రంగంలో దక్కింది. భారత సంస్థ టాటా ఎలక్ట్రానిక్స్ గుజరాత్లోని ధోలేరాలో నిర్మిస్తున్న సెమీకండక్టర్ ప్లాంట్ కోసం ప్రపంచంలోనే అత్యంత అరుదైన లితోగ్రఫీ పరికరాల సరఫరాకు డచ్ సంస్థ ASML తో చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. టాటా సంస్థ 91,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో నిర్మించబోయే సెమీకండక్టర్ ప్లాంట్ కోసం స్మార్ట్ ఫోన్లు, కృత్రిమ మేధ, సూపర్ కంప్యూటర్లలో వాడే అత్యాధునిక మైక్రోచిప్లను ముద్రించడానికి ఉపయోగించే అధునాతన లితోగ్రఫీ పరికరాలను సరఫరా చేయడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. నెదర్లాండ్స్ నుంచి స్వీడన్కు చేరుకున్న నరేంద్ర మోదీ వాణిజ్యం, సాంకేతికత, రక్షణ రంగం తదితర అంశాలపై ఆ దేశ ప్రధానమంత్రి వుల్ఫ్ క్రిస్టరన్స్తో చర్చలు జరిపారు. నార్వేను సందర్శించిన ప్రధానమంత్రి ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్లో పాల్గొన్నారు. గ్రీన్ హైడ్రోజన్లు, బ్లూ ఎకానమీ, సముద్ర ఆధారిత ఆర్థిక వ్యవస్థపై చర్చలు జరిపారు. దాదాపు 43 ఏళ్ల తర్వాత ఒక భారత ప్రధాని నార్వే పర్యటించడం ఇదే తొలిసారి. నార్వే ప్రధాని జోనాస్ గర్స్టర్తో నరేంద్ర మోదీ చర్చలు జరిపారు. నార్వే అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ను రాజు హెరాల్డ్ నుండి నరేంద్ర మోదీ స్వీకరించారు. ఇలా ఉండగా ఓస్లోలో జరిగిన 3వ భారత్ నార్టిక్ సమ్మిట్ ద్వారా ఉత్తర యూరప్ దేశాలతో సంబంధాలు సరికొత్త స్థాయికి చేరాయి. నరేంద్ర మోదీతో పాటు నార్డిక్ దేశాలైన డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, నార్వే, స్వీడన్ దేశాల ప్రధానమంత్రులు ఈ సదస్సులో పాల్గొన్నారు. భారత్ నార్టిక్ సంబంధాలను గ్రీన్ టెక్నాలజీ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి పెంచాలని సదస్సులో ప్రతినిధులు ఉమ్మడి నిర్ణయానికి వచ్చారు. పర్యటన చివరి రోజున నరేంద్ర మోదీ ఇటలీ చేరుకుని ఆ దేశ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో సమావేశమయ్యారు. ఇరు దేశాలు 2029 నాటికి పరస్పర వాణిజ్యాన్ని $23.2 బిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. భారతదేశానికి దీర్ఘకాలిక ఇంధన సరఫరాను సురక్షితం చేయడం, గ్రీన్ ఎనర్జీ, సెమీకండక్టర్లు, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో యూరప్ దేశాలతో సాంకేతిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరిపిన ఈ పర్యటన గ్లోబల్ సప్లై చైన్ను సురక్షితం చేసుకోవడంలో, అత్యాధునిక సాంకేతికతను భారత్కు రాబట్టడంలో 100% విజయవంతమైందని దౌత్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది అంతర్జాతీయంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసిందని చెప్పవచ్చు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనపై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
8: ఇప్పుడు కొన్ని ఫిల్మ్ గీతాలు వింటారు.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

మీరు విన్న ఆ పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలోంది. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా. కార్యక్రమంలో చివరిగా తొలిముద్దు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్ర కచేరి ఇప్పుడు వింటారు. ముందుగా సారసాక్ష పంతువరాలి రాగం ఆదితాళం స్వాతి తిరునాల్ రచన.

పని సరి గరి రి గ సా నిరి ప మరి మ పని సరి.

నుని పరాక్రమ ధైర్యముల శామనసము నీవుల వచన సత్యమను రఘువరని యడస భక్తియుజని సగన ధూమదములను గల్ల చేసిన నిమ్మతి నేరుగి సగతం గుణను గుణ

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గాత్ర కచేరి విన్నారు. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 మెగాహెడ్స్పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు నమస్తే అమరావతి కార్యక్రమం వింటారు.

బాలగోపాలుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటను విన్నారు. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది రాజ్కోటి. ఇప్పుడు బావా బావా మరిది చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది రాజ్కోటి.

సుభాష్ చంద్రబోస్ చిత్రానికి హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాటలు విన్నారు. గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ. కార్యక్రమంలో చివరిగా నిర్ణయం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడింది. గీత రచన గణేష్ పాత్రో, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

0: సమయం 10 గంటలు కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్దిసేపట్లో వింటారు.
1: ఆకాశవాణి ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజనపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని వింటారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి. పరిచయం చేస్తున్న వారు రావుల సాయి గురీష్.
2: సోలార్ పవర్ సే దేశ్ కే లోగో కో బిజ్లీ దేనే కే సాథ్ హీ ఉన్కా బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై. హర్ ఘర్ కో సూర్య ఘర్ బనానా చాహతా హై, హర్ పరివార్ కో ఘర్ మే బిజ్లీ బనాకర్ వహీ బిజ్లీ బేచ్కర్ కమాయీ కా ఏక్ ఔర్ సాధన్ దేనా చాహతా హై. ఇసీ ఉద్దేశ్ కే సాథ్ హమ్నే పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనా షురూ కీ హై. అభీ యే యోజనా ఏక్ కరోడ్ పరివారో కే లియే హై.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి మన ప్రత్యేక పరిచయ కార్యక్రమానికి స్వాగతం. దేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలు, అధిక విద్యుత్ బిల్లులు మరియు పర్యావరణ పరిరక్షణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం పునరుత్పాదకత ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేలా ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన అనే మహత్తర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సాధారణ కుటుంబాలకు తక్కువ ఖర్చుతో లేదా సబ్సిడీ సహాయంతో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురావడం, విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించడం, శుభ్రమైన ఇంధన వినియోగాన్ని పెంచడం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ఈ పథకం కేవలం విద్యుత్ ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశాన్ని ఇంధన స్వావలంబన దిశగా తీసుకువెళ్లడం, కార్బన ఉద్గారాలను తగ్గించడం, గ్రామీణ పట్టణ ప్రాంతాలలో సౌరశక్తి వినియోగాన్ని విస్తరించడం వంటి దీర్ఘకాల ప్రయోజనాలను కూడా లక్ష్యంగా పెట్టుకుంది. ఈనాటి ఈ కార్యక్రమంలో ఇప్పుడు మనం ఈ పథకం యొక్క లక్ష్యాలు, అర్హతలు, సబ్సిడీలు, దరఖాస్తు విధానం, ప్రజలకు కలిగే ప్రయోజనాలు మరియు అమలులో ఉన్న పరిస్థితుల గురించిన పూర్తి సమాచారం మనకు అందించేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నెట్గ్రాబ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ శ్రీ జే నానిబాబు గారు. సార్తో మనం మాట్లాడి మరింత సమాచారాన్ని విందాం. సార్ నమస్కారం. సార్
3: నమస్కారం. అందరికీ నమస్కారం.
1: సార్, కార్యక్రమంలో ముందుగా ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏమిటంటారు?
3: చాలా సంతోషం అండి. ఈ యొక్క ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, విద్యుత్ బిల్లు తగ్గించుకోండి అనే నినాదంతో 1 కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం కోసం కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అండి. ఈ పథకం గృహ వినియోగదారులకు మాత్రం వర్తిస్తుంది. అంతేకాకుండా మరి అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేసి మళ్ళీ విద్యుత్ సంస్థలకు అమ్మి ఆదాయం కూడా పొందొచ్చు అనే యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకం యొక్క ఉద్దేశం సార్.
1: సార్, ఈ పథకం అమలు ఎప్పుడు ప్రారంభమైంది? ప్రస్తుతం దేశవ్యాప్తంగా అమలు పరిస్థితి ఎలా ఉంది?
3: ఈ పథకం ఫిబ్రవరి 2024 ప్రారంభమైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 38,92,000 గృహాలకు ఈ పథకం అమలు చేయడం జరిగింది సార్.
1: సార్, ఈ పథకం కింద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, రాయితీలు ఏమిటి?
3: ఈ కేంద్ర ప్రభుత్వం ద్వారా గరిష్టంగా 78,000 రూపాయల సబ్సిడీ 3 కిలోవాట్ల కెపాసిటీ వరకు ఉంది సార్. దీనికి విపులంగా చెప్పాలనుకుంటే 1 కిలోవాట్కి 30,000 రూపాయలు సబ్సిడీ, అదేవిధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 60,000, 3 కిలోవాట్ల కెపాసిటీ దాని మీద ఎంతైనా సరే 78,000 రూపాయలు సబ్సిడీగా ఇవ్వడం జరుగుతుంది సార్ కేంద్ర ప్రభుత్వం. అదే రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఎస్సీ ఎస్టీ వారికి 200 యూనిట్ లోపల ఉన్న వారికి ఉచితంగా ఈ పథకం కూడా అమలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 200 రూపాయల వరకు అద్దెగా చెల్లించడం కూడా జరుగుతుంది. ఎంచేదంటే వాళ్ళ యొక్క ఇంటిపై రూఫ్ ఇచ్చినందుకు. ఈ విధంగా మరి కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కూడా ఈ అమల్లో ఉంది సార్.
1: సార్, ఈ పథకంలో భాగంగా సౌర ప్యానెల్స్ ద్వారా సుమారుగా ఎన్ని యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు?
3: ఒక కిలో వాట్కి 120 యూనిట్లు చేయొచ్చు సార్. అదేవిధంగా 2 కిలోవాట్లకి కెపాసిటీకి 240, 3 కిలోవాట్లకి 360 యూనిట్లు విద్యుత్తుని ఉత్పత్తి చేయొచ్చు సార్. ఈ యొక్క సోలార్ ప్యానల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే యూనిట్ల వివరాలు సార్ ఇవి.
1: సార్, ఈ పథకంలో ఉపయోగిస్తున్న సాంకేతికత ఏమిటి?
3: సార్, ఇది సాధారణంగా అందరికి తెలిసిన విషయమే సార్. సోలార్ ప్యానల్స్ లో మనం సెల్స్, సిలికాన్ సెల్స్ ను ఉపయోగిస్తాం సార్. వాటి ద్వారా సౌరశక్తిని

0: ఉపయోగించుకొని విద్యుత్ ఉత్పత్తి చేయడం అనేదే ఇందులో ఉన్న టెక్నాలజీ సార్.
1: సార్, ఈ పథకానికి అర్హులు ఎవరు? ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
0: అవును సార్, ముఖ్యంగా ఏంటంటే ఈ పథకానికి అందరూ అర్హులే సార్. ముఖ్యంగా మరి అవసరమైన పత్రాలు కూడా చాలా తక్కువ, కరెంట్ బిల్లు, అదేవిధంగా మరి బ్యాంక్ అకౌంట్ నెంబరు, ఎంచేతంటే సబ్సిడీ వచ్చినట్లయితే ఆ అకౌంట్కి నేరుగా లబ్ధిదారుకి అందుతుంది. ఆ మొబైల్ నెంబరు ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్కి అనుసంధానం అయి ఉంటుందో ఆ యొక్క మొబైల్ నెంబర్ కూడా అవసరమై ఉంటుంది సార్.
1: సార్, మనం పత్రాల గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, మరి పథకానికి అప్లికేషన్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటారా లేకపోతే ఆఫ్లైన్ ద్వారానా?
0: ఇది పిఎం సూర్య గర్ పోర్టల్ అని ఉందండి, ఈ పథకం ఆన్లైన్ ద్వారానే చేయడం జరుగుతుంది. నమోదు చేయడం కూడా ఇది చాలా సులభతరం, ఎంచేదంటే ఆ పోర్టల్లో మరీ ఎక్కువ సమాచారాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెట్టకుండా ఈ ఆన్లైన్ ద్వారా ఈ యొక్క పథకాన్ని నమోదు చేసుకునే విధానం ఉందండి, పిఎం సూర్య గర్ పోర్టల్.
1: సరే, ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడానికి ఎంత స్థలం అవసరమవుతుంది?
0: 1 కిలోవాట్కి సార్, 1 కిలోవాట్ సోలార్ ప్యానల్స్ కెపాసిటీ యొక్క యూనిట్ ఏర్పాటు చేసుకోవడానికి 10x10 100 చదరపు అడుగులు అవసరం ఉంటుంది సార్. అది కూడా నీడ పడని ప్రదేశం ఉండాలి సార్, చెట్లు కానీ ఏమన్నా వాటి ద్వారా మరి నీడ పడకుండా ఉండే ప్రదేశము. 1 కిలోవాట్కి 100 చదరపు అడుగులు ఉంటే సరిపోతుంది.
1: సార్, అంటే ఇప్పుడు ఆ నీడ పడే ప్రదేశం అని మాట్లాడుకుంటున్నాం కదా సార్, ఇప్పుడు మనకి స్లాబ్ ఉండదనుకోండి, సో కింద కూడా ఇది ఏర్పాటు చేసుకునే దానికి అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా?
0: అంటే ఇది రూఫ్ టాప్ అనే పథకం కాబట్టి మనం రూఫ్ మీద చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. స్లాబ్ లేకుండా ఒక ఉన్న వేరే స్లోప్డ్ రూఫ్ ఉన్నా పెట్టుకోవడానికి అనువుగా స్ట్రాంగ్ గా ఉన్నట్టు భావిస్తే దాని మీద మనం చేసుకోవచ్చు సార్.
1: సార్, సౌర ప్యానెల్ సిస్టమ్ ఏర్పాటుకు మొత్తం ఖర్చు ఎంత అవుతుంది? అందులో ప్రభుత్వ సబ్సిడీ ఎంతవరకు లభిస్తూ ఉంది?
0: 1 కిలోవాట్కి సుమారు మనకి ఖర్చు అయ్యే ఖర్చు 1 కిలోవాట్ కెపాసిటీ ప్లాంట్ కి 60,000 అవుతుంది సార్. దీంట్లో 1 కిలోవాట్కి మరి ప్రభుత్వం ఇచ్చే రాయితీ సబ్సిడీ 30,000, ఫోను మనకి 30,000 ఉంటుందండి. ఇది కూడా ఈ 30,000 కూడా మరి మనకి బ్యాంక్ లోన్ కూడా వెళ్ళవచ్చు. ఇది బ్యాంక్ లోన్ కూడా మన నామినల్ వడ్డీతో 5.5%, 5.5%తో మనకి బ్యాంక్ లోన్ కూడా లభిస్తుందని తెలియజేస్తున్నాం సార్.
1: సార్, సౌర విద్యుత్ వాడకం వల్ల ప్రజలకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఏమిటి?
0: ప్రధాన ప్రయోజనాలు దృష్టిలో ఏంటంటే సార్, ఇది మెయిన్ మనం వాడే కరెంటు బిల్లును తగ్గించుకోవడం సార్ మొదటిది. అదే విధంగా ఈ ప్లాంట్లు సౌర విద్యుత్తును వాడకం ద్వారా ఉపయోగించే ఈ యొక్క ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల పర్యావరణాన్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం సార్. ఇది పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. అదే విధంగా మనం ఏదైతే 30,000 అంటున్నాం కదా 1 కిలోవాట్కి, పెట్టిన మొత్తం 5 సంవత్సరాల్లో మనకి అప్పు తీరుతుంది సార్. ఇది మిగిలిన 20 సంవత్సరాలు కూడా ఉచితంగా మనం పొందవచ్చు. ఇవి ఈ సౌర విద్యుత్ వాడకం ప్లాంట్ వల్ల వచ్చే ప్రధాన ప్రయోజనాలు సార్.
1: సార్, మనం వాడుతున్న ఈ సోలార్ ప్యానెల్స్ యొక్క వారంటీ కానీ గ్యారంటీ కానీ సాధారణంగా ఎంతకాలం వరకు ఇస్తూ ఉన్నారు?
0: సాధారణంగా వచ్చే సార్ మనకి ప్యానెల్స్ మీద 25 సంవత్సరాల వరకు ఈ వారంటీ గ్యారంటీ ఉంటుంది సార్. 25 సంవత్సరాలు ప్యానెల్స్ మీద రెగ్యులర్ గా మనం ఆ దుమ్ము ధూళిని క్లీన్ చేసుకుంటూ వాష్ చేసుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే మనం 25 సంవత్సరాల వరకు ఈ ప్యానెల్స్ కి ఎటువంటి నష్టం ఉండదు సార్.
1: సార్, సౌర విద్యుత్ ఉత్పత్తి గరిష్టంగా రావడానికి పాటించాల్సిన సూచనలు ఏంటి?
0: గరిష్టంగా రావడానికి సార్ మనం ఈ సోలార్ ప్యానెల్స్ ఓపెన్ ప్లేస్ లో పెట్టడం జరుగుతుంది కాబట్టి రూఫ్ టాప్ మీద, ఆ రోడ్డు సైడ్ కానీ ఇతరత్ర దగ్గరలో ఏమన్నా డస్ట్ ఉన్నట్లని మనం గ్రహించినట్లయితే అవి ఆ ప్యానెల్స్ మీద డస్ట్ పడి విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది సార్. దానివల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు శుభ్రంగా దాన్ని క్లీన్ చేసుకున్నట్లయితే దుమ్ము ధూళి నుంచి అదే విధంగా ఏదన్నా ఇతరత్ర ఇట్లు నీడ పడకుండా ఉండేటట్టు చూసుకున్నట్లయితే ఉత్పత్తి అనేది మనకి గరిష్టంగా రావడానికి అవకాశం ఉంది సార్.
1: సార్, ఈ పథకం వల్ల పర్యావరణానికి కలిగే ప్రయోజనాలు ఏమిటంటారు?
0: పర్యావరణానికి వస్తే సార్ ఇది వాడకం వల్ల ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు సార్. దీనివల్ల విద్యుత్ను ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం, అదేవిధంగా కాలుష్యాన్ని ఉండదు కాబట్టి మన అందరి ప్రజలందరి యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడిన వాళ్ళని అవుతామని ఈ పథకం ద్వారా కూడా మన ముఖ్య ఉద్దేశం సార్. ఒక విద్యుత్ని మనం ఆదా చేసినట్లయితే ఒక విధంగా విద్యుత్ని మనం ప్రొడ్యూస్ చేసినట్టే లెక్క, అది ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం సార్.
1: సార్, సోలార్ విద్యుత్ వాడకం వల్ల విద్యుత్ బిల్లు ఎంతవరకు తగ్గే అవకాశం ఉంది?
0: గణనీయంగా మనకి 90% వరకు, 90% వరకు కూడా ఈ విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉంది. ఇది ఈ ప్లాంట్ పెట్టుకున్న ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుభవం కలిగి ఉన్నారు కాబట్టి 90% వరకు కూడా విద్యుత్ ఆదా అవుతుంది సార్, తప్పకుండా ఆదా అవుతుంది.
1: సార్, ఈ పథకం గ్రామీణ ప్రాంతాలకు ఎలా ఉపయోగపడుతుంది?
0: మెయిన్ గా ఏంటంటే సార్, ఈ ఈ పథకాన్ని గ్రామీణ ప్రాంతాలలో కాకుండా పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు అంటే కరెంటు బిల్లులతో కట్ లేక సతమతం అవుతూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇది మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి ఈ కరెంటు వాడకం ద్వారా గణనీయంగా కరెంటు బిల్లులు తగ్గడంతో మరి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలకి ఇది ఎంతగానో అవసరం ఉందని తెలియజేస్తుంది.
1: సరే, ఈ పథకం అమలులో ఎదురవుతున్న ప్రధాన సవాళ్లు ఏంటి? వాటి పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి?
0: అదే సార్, మంచిది. ఈ పథకంలో ఎటువంటి సమస్యలు అనేవి ఇబ్బందులు కూడా లేవు సార్. ఎంచేతంటే ప్రజల్లో ఈ పథకం మీద అవగాహన కల్పించడానికి మేము చాలా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నామండి. ఎట్లాగంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్, పాంప్లెట్స్ ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం ఈ ఈ పథకాన్ని వాడుకోవడానికి, ఈ పథకం మీద ఉండే మరి లాభాలు తెలియజేయడానికి కూడా చక్కని పాంప్లెట్స్ కూడా ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి అందజేయడం జరుగుతుంది సార్. అదేవిధంగా మరి ప్రచార రథాల ద్వారా ఈ నాటకాలు, ఈ కార్యక్రమాల యొక్క లబ్ధి ఎలా ఉంటుంది అనేది నాటకాల ద్వారా, అదే విధంగా మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా ఇతర సాధ్యమైనంత వరకు ప్రజలకు చేరువ అవ్వాలన్న ఉద్దేశంతో అన్ని విధాలుగా కూడా ప్రచారం చేయడం దీని మీద జరుగుతుందని తెలియజేస్తాం.
1: సార్, మనం చూస్తున్నాం ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. అంటే వర్షాకాలంలో ఈ పనితీరు ఎలా ఉంటుంది, సాధారణంగా విద్యుత్ కనెక్షన్ కొనసాగింపు ఎలా, సోలార్ మరియు రెగ్యులర్ పవర్ రెండు కలిపి మనం వాడుకోవచ్చా లేదా వాడితే మన ప్రాబ్లమా, పిల్లలు ఉన్న ఇళ్లలో భద్రత వంటి అంశాలు, ఇలాగే చాలా అపోహలు ఉన్నాయి కదా సార్. సో ఆ అపోహలు ఏంటి, వాటి నివృత్తికి సంబంధించిన వివరాలు?
0: తప్పకుండా అండి. వర్షాకాలంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు సార్. ఎంచేదంటే ఇది వర్షాకాలంలో కూడా మబ్బులు ఉన్నంతసేపు తప్ప మిగతా మబ్బు వెళ్ళిపోయిన తర్వాత ఉండే ఆ యొక్క రేడియేషన్ ద్వారా ఈ సోలార్ విద్యుత్, సోలార్ ప్యానల్స్ ద్వారా విద్యుత్ లభించడం జరుగుతుంది. అదేవిధంగా కూడా పిల్లలకు ఎటువంటి ప్రమాదం లేదు సార్. ఎంచేదంటే హాని అనేది ఎటువంటి విధంగా కూడా లేదు. ప్యానల్స్ ముట్టుకున్నా షాక్ కొట్టడం కానీ అలాంటివి కానీ ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ సిస్టంలో ఎక్కడ కూడా ఏ విధంగా అనుకోకుండా పిల్లలు కానీ టచ్ చేసినట్లయితే షాక్ కొట్టి ఇబ్బంది పడడం అలాంటివి ఏమి లేవు సార్. చాలా పిల్లలున్నా సరే ప్రతి ఇంటికి పిల్లలున్న ఇంట్లో కూడా చక్కగా ఎటువంటిది ఇబ్బంది లేకుండా ధైర్యంగా ఈ ప్లాంట్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
1: సరే, ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధి పొందడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో?
0: సార్, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే సార్, మన ఏపీలో 1,50,705 మంది కుటుంబాలు, లబ్ధిదారులు కుటుంబాలకి ఈ మన రాష్ట్రంలో ఇంతవరకు ప్లాంట్లు ఏర్పాటు చేసి ఈ పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది సార్.
1: సార్, ప్రజలు తమ సందేహాలు లేదా అభిప్రాయాలను ప్రభుత్వం వరకు ఎలా తెలియజేయగలరంటారు?
0: సార్, మనకి దీనికి ఎటువంటి ప్రజలు ఇబ్బంది పడకుండా లబ్ధిదారులు చక్కటి టోల్ ఫ్రీ నంబర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఆ నెంబర్ మీకు ఇప్పుడు తెలియజేస్తాను అందరికీ, లబ్ధిదారులందరికీ. అదేవిధంగా 1912 సార్, 1912 అనే టోల్ ఫ్రీ నెంబర్ కానీ కాల్ చేసినట్లయితే ఇమ్మీడియట్ గా మరి వారి యొక్క సందేహాలు కానీ అభిప్రాయాలు కానీ చేసుకోవడానికి ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
1: సార్, భవిష్యత్తులో ఈ పథకంలో ప్రభుత్వం తీసుకురానున్న మార్పులు లేదా విస్తరణలు ఏమైనా ఉన్నాయా?
0: ఉన్నాయి సార్, తప్పకుండా. అందరు లబ్ధిదారులకి అదే ఈ కార్యక్రమం అందజేయడానికి సబ్సిడీతో ముందుకు వెళ్తున్నాం. అదే విధంగా బీసీ వారికి కూడా అదనంగా మరి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీతో పాటు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ అదనంగా మరి ఒక 20,000 ఇవ్వడానికి ప్రభుత్వం వారు అందించడానికి తగిన ఏర్పాట్లు త్వరలో రానున్నాయని తెలియజేస్తున్నాం సార్, బీసీ వారికి కూడా.
1: సార్, ఇంతవరకు ఈనాటి ప్రత్యేక పరిచయ కార్యక్రమంలో మీరు పాల్గొని ఇవాళ ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం మన ఆకాశవాణి శ్రోతలకు మీరు అందించినందుకు మీకు మరోసారి ధన్యవాదాలు సార్.
0: థ్యాంక్ యూ సార్. అదేవిధంగా చివరిగా ఏంటంటే మోడల్ సోలార్ విలేజెస్ అని చెప్పి తీసుకోవడం జరుగుతుందండి. ప్రతి మోడల్ సోలార్ విలేజెస్ లో ఈ ఒక్క కార్యక్రమం కాకుండా రెన్యూబుల్ ఎనర్జీ కార్యక్రమానికి సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేసి ఆ మోడల్ గా ఆ విలేజ్ ని ముందు తీసుకోవడం జరుగుతుంది సార్. తర్వాత అన్ని గ్రామాలు కూడా ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సార్. అదే విధంగా మరి ప్రభుత్వం వారు ఎన్నో ఆలోచనలతో సోలార్ ప్యానల్స్ తయారు చేసే యూనిట్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా సోలార్ పార్క్స్ ని కూడా ఏర్పాటు చేయడానికి కూడా మరి ఎన్నో సన్నాహాలు చేస్తున్నారు. అదే విధంగా గవర్నమెంట్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా సోలార్ పెట్టి చక్కగా మరి అన్ని గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద కూడా ఏర్పాటు చేయడానికి, నెట్ జీరో గా ఏర్పాటు చేయడానికి మరి ప్రభుత్వం వారు సన్నాహాలు తీసుకుంటున్నారు సార్. దీని మీద అమలు చేయడానికి మా నెట్ క్యాప్ నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి, త్వరలో అమలు చేస్తామని తెలియజేస్తుంది. ఇంధనాన్ని కూడా మనం ఏ విద్యుత్తునన్నా సరే మనం ఇంధనాన్ని పొదుపు చేస్తూ మరి ఇంధన పొదుపు మరి భాగంగా మనమందరం పాల్గొని దేశాన్ని మా అదే విధంగా మన యొక్క గ్రామాన్ని ముందు మనం అభివృద్ధి చేసుకున్న వాళ్ళని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
1: ఇంతవరకు ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. అతిథి శ్రీ జే నానిబాబు గారు, డెప్యూటీ జనరల్ మేనేజర్ మరియు నోడల్ ఆఫీసర్ ఫర్ పిఎం సూర్యగర్ స్కీమ్, న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ తాడేపల్లి నుంచి పరిచయం చేసిన వారు రాహుల్ సాయి గిరీష్. ఈ కార్యక్రమాన్ని మీరు మరలా వినాలనుకుంటే ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం యూట్యూబ్ ఛానల్ ఆకాశవాణి న్యూస్ విజయవాడలో వీక్షించగలరు. ఈ కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: 102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు రావోయి అతిథి కార్యక్రమం వింటారు.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట ముగ్గురు మనగాళ్ళు చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి బృందం. గీత రచన భువనచంద్ర, సంగీతాన్ని సమకూర్చింది విద్యాసాగర్. కార్యక్రమంలో ఇప్పుడు రౌడీ అల్లుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడింది. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ
1: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ
0: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ
1: సూక్తులతో సుధలు పంచుతూ
0: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ
1: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ
0: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ
1: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ
0: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ
1: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ
0: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ
1: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి మన ఆకాశవాణి.

జేబు దొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను విన్నారు. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది చక్రవర్తి. ఇప్పుడు గజదొంగ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడింది. గీత రచన వేటూరి సుందరరామ్మూర్తి, సంగీతాన్ని సమకూర్చింది చక్రవర్తి.

90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయ గానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమర గాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం మధురవాణి.

0: కళ్యాణరాముడు చిత్రానికి కేజేఎస్ దాస్ పాడిన పాటను విన్నారు. గీత రచన సాయి శ్రీహర్ష, సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ.
1: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
2: వస్తున్నా. అమ్మా ఇషు.
1: అబ్బా టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.

మీరు విన్న ఆ పాట మేజర్ చంద్రకాంత్ చిత్రంలో ఉంది. పాడినవారు కేజేఎస్ దాస్ చిత్ర. గీత రచన, సంగీతాన్ని సమకూర్చింది ఎంఎం కీరవాణి. కార్యక్రమంలో చివరిగా సోగ్గాడి పెళ్ళాం చిత్రానికి కేజేఎస్ దాస్ చిత్ర పాడింది. గీత రచన సాయి శ్రీహర్ష.

0: 102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు గుర్తు చేసుకుందాం కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెరసాని పాటలు, రామాయణ కల్పవృక్షం కావ్యం నుండి పద్యాలు ఇప్పుడు వింటారు.
1: ఆద్రులను దాటి పులుల ఎడుగుల నడుగులు కలుపుకొనుచు, రాళ్ళవాగు దాటి పదాంతరములు దాటి అచట కిన్నెరసాని, నాయాత్మయందు నిప్పటికి దాని సంగీతమే నదించు. ఇప్పటి అంటే 1924 నాటికి అన్నమాట, అప్పుడు రాసింది పుస్తకం. ఓహో కిన్నెరసాని, ఓహో కిన్నెరసాని, ఊహామాత్రము లోపల ఎల నిలువవే జవరాలా, కరగిపోతి నిలువెల్లను తరలించితి నా జీవము, మరగిపోయి నా గుండి సురిగిపోయనే ప్రియురాలా. ఓహో కిన్నెరసాని, తన ఎడ తప్పేయున్నది అనుకోవే నాధునిగ, వనితలు నీవలె కఠినలు కనిపించరువే ఎందును, రాళ్ళపైన తొలినాళుల కాలిడగా ఓర్వలేవు, రాళ్ళను కొండల గుట్టల ఎలా ప్రవహించదవు, నీవు మహాపతి శీలవు కావని నేనంటినటే, అటులంటిన నా కంఠము కతారి త్రెంచకపోతిన. ఓహో కిన్నెరసాని, మున్ను భగీరథ భూపతి వెన్ను వెంట పరువెత్తిన, అన్నాక ధునీ వైఖరిను నదిని సన్న త్రోవ. ఓహో కిన్నెరసాని, కిన్నెర మహాపతి వ్రత, అందరూ తెలుగు కన్యలకి మళ్ళీనే ఉద్విగ్న హృదయ, ఎక్కువ తెలుగు కుటుంబాలకు సామాన్యమైన అత్తాకోడళ్ల పోరాటం ఆ ఇంట్లోనూ విలిసింది. కిన్నెర హృదయం శోకం చేత ప్రళయ సముద్రమైంది. ఆవేశ హృదయంతో కిన్నెర అడవుల వెంట పరిగెత్తింది. భర్త పోయి ఆమెను వద్దని కౌగిలించుకున్నాడు. ఆమె అతని కౌగిట్లోనే కరయి నీరై వాగై ప్రవహించింది. అతడు శోకించి శోకించి శిలయైనాడు. ఇదిగో చేతులను చాచితి ఏడ్చుచుంటి కంఠమెత్తి, ముదితా వినిపించుకొనకపోతివటే ప్రియురాల, ఈ నీకై ఏడిచి ఏడిచి నా కంఠము సన్నబడియే, నా కన్నులు మందగించే నా కాయము కొయ్యవారే. ఓహో కిన్నెరసాని, ఏడుపురన లోపల నా యొడలే నేనెరుగను, నా ఈ దేహమిదేమోర్రాయిలెనగుచున్నది. ఓహో కరిగింది కరిగింది కరిగింది కరిగింది, కరిగి కిన్నెరసాని వరదలై పారింది, తరుణి కిన్నెరసాని తరకల్లు కట్టింది, పడతి కిన్నెరసాని పరుగుళ్ళు వెట్టింది, కరగగా కరగగా కాంత కిన్నెరసాని తరగచాలుల మధ్య తళతళ మెరిసింది, నురుసు పిండులతోడ బిరబిరా నడిచింది, ఇసుక నేలలపైన బుసబుసా పొంగింది, మాటి మాటికి కొండ మాదిరిగా పడి ఉన్న తన నీటు కాన్ని చేతుల కౌగిలిస్తుంది, పలకవాయని మ్రోతపడి పలకరిస్తుంది, పతిగుట్టపై తాను రాలి ఏడుస్తుంది, నీలిమబ్బుల ఓలు నిడివి నీ చేతుల్లు నన్నింక కౌగిలించకరావు కాబోలు, కడు ప్రేమతో చేరగా తీవు కాబోలు, నెమ్మదిగా నా యొడల్ని మురవు కాబోలు, జలదేవతలు వచ్చి చలబెట్ట పతి గుట్ట వదలగాలేక యాముదిత కిన్నెరసాని, తల్లి దగ్గర నుండి తన మెడకు పలు పోసి లాగగాబడ్డట్టి లెగలా సాగింది, బ్రతికి ఉన్నప్పుడు అతివ కిన్నెరసాని ఎంత ఒయ్యారియో, ఎంత నెమ్మది సానో అంత ఒయ్యారమ్ము అడుగడుగు పోయింది, అంత ఇల్లాలి నెమ్మది తనము చూపింది, కరటాలలో నువ్వు తెరచాలులో నీటి పొరజాలులో కిన్నెరటు కదలి ఇటు కదలి చిటి తరంగాలతో పుటిత రంగాలతో నటనాలు మొదలెట్టెనే, క్రొన్నీటి తుటుములా కదలాడెనే, నడి నీటిలో మేలి జరసందులో నీటి ముడిపొందులో కిన్నెరటు వంగి ఇటు వంగి, రంగారు నలలతో పొంగారు నలలతో చెంగు చెంగున దూకిని కృంగ్రత్త సింగారములు వలికిని గలుగల్లున వెల్లువల పెళ్ళున కొల్లు అలుదల్లున కిన్నెరటు తృప్తి ఇటు తృప్తి విలుకుటందియలునా తలుకుటందియలునా అలల నురుసులు తోచిని ఆ మధ్య జలజల పొంగెత్తిని అల కోనలో మంచు వలిసోనలో వెళ్ళు అలవానలో కిన్నెరటులోడి ఇటులోడి రసమేలు రూపుతో పసమేలు చూపుతో సొగసు వంపులు వంగెనే కిన్నె వెన్నెలా చుగురు ముంపులు చూపిని జిలుగు తందియలతో కులుకు క్రొన్నెడలతో బెలది కిన్నెరసాని పలుత్రోవలుగపోయి తెలిపూల తెనవాకలు సాగదాసేసి తెనుగు ఆగైపారిని నెత్తావి తెలుగు పాటలు పాడిని కోణాలన్నీ ముంచుకొని వచ్చు సెలయేటి చానా కిన్నెరసాని జలజలాశ్రవించు తరగలో పైకెగయు నురుగులో కృంగ్రొత్త తేనె కాలు అలూరెనో అమృతంపు వానశినుకులు జారెనో చెరకు పాన కమెర్ర జీరపాకము ఓలే తరుణి కిన్నెర పాట తారవాడుట చూచి పువ్వులో లే సంజరువులో దానిమ్మ తెల తెల్లనైపోయను కొంజిల్క పలుకులో పసదప్పెను. ఇలా వెళ్ళి నదిగా ప్రవహించి నాట్యం చేసి ఏమిటి పాపం దాని తిప్పలన్నీ పోడి చివరికి నదీనాం సాగరోగతి గనక సముద్రంలో మాత్రం ప్రవేశించక తప్పని స్థితిగా ఉంటే ఈ కిన్నెరేమో పతివ్రతాయి, ఆ సముద్రుడేమో పరపురుషుడు, ఈవిడికి ఇష్టం లేదు. అసలు ఈవిడి ఇక్కడ బయలుదేరిందని ఆ సముద్రుడికెట్టా తెలుసు? ఆ రోజుల్లో గలిపిల్లలే పోయి ఊదెను, మొగిలు కన్నెలే పోయి చెప్పెను, తగని కోరిక చేత తనలో కడలి రాజు సొగసు కిన్నెరసాని చూడాలేననిపించి ఉరటలుగెను, మిరికి చూచెను, మిసమిసని మింటికై పొంగెను, మసక మసకల కళ్ళు విప్పెను, ఎంత దూరానందో ఈ చిన్ని పడుతంచు సంతోషమే మేను సగవలమ్ముగా మారి విరిమిరి చూచెను, బొటవ్రేళ్ల నిలచెను, ఉబికి కెరటాలు గులాడెను, గుబురులై ఉప్పొంగిపోయెను, తన యొడలు తనకేమో తెలియనట్లయిపోయి తరుణి కిన్నెర ఎందమే లోకమైపోయి సలపెలా కాగెను, గలగలా ఊగెను, తన నీటి గుణమెందు పోయెను, తన చల్లదనమెందు దాగెను, పరగ తనలోనున్న బడబాగ్ని శిఖ పొంగి తన శరీరం మెల్ల దహించినట్లుగా తటపటయిపోయెను, తపించిపోయెను. గంగ తన ఇల్లాలు కాదటే, యమున తన ఇల్లాలు కాదటే, ఎంతమంది లేరు ఇన్ని ఏళ్ళు వచ్చి చిన్ని వాగును చూచి చిత్తమిరించుకో తనకు నిధి తగదు కడలి రాజునకు, ఏనాటి ముసలి కడలి ఏనాటి పెద్ద ఈ నామమునకై బడలిపోయనటన్న తనకేమి పరువు కడలి రాజునకు, తనకున్న మర్యాద ఎంత, తనకున్న గౌరవం బెంత, లోకాలు తప్పు త్రోవల పోవునాయేని సర్ది చెప్పకలట్టి సామంతుడి రాజు తానుగా అడిగినా, తప్పుదారులకు అన్ని వాగుల వంటిదవునా, అన్ని తోగుల వంటిదవునా, మంచి కిన్నెరసాని మగనికెక్కిన సాన కొంచెమేమో పొంది కోపమిట్లయినంత తన్ను పొందునటే తనకు దక్కునటే, ఉగులాడిన కడలి చూచి ఉబికిపోయిన కడలి చూచి ఉప్పు పెనగా వచ్చి ఉర్వి అంతా పొంగి తెప్పలై నేలపై తేలియాడున ఎంచు కలవళం పడెను జగములల్లీను, కడలి పొంగినదంతే కాని కడలి ఉబికినదంతే కాని కడలితా చెలియలి కట్టదాటున ఎంచు కడలి మాత్రము బద్దె గడచిపోగున ఎంచు కడగి అనుకొనిరి బుడుత మానిసులు అన్ని విధముల లోకమాడెను, అన్ని రీతుల జగము చెప్పెను, చిన్ని కిన్నెర సాని చిత్తాన పొగలగయుకుడు నిప్పుగలు లోన కుమిలించి రగిలించుట ఎవరి రుగుదురు నవేటి జనులు. ఓ నాథ నిను వీడి వచ్చి ఓ రాజ నిను వదలి వచ్చి నా యొడలు సైతము నానాజనులు కోర ఈ యవపుం బ్రతుకేల పొంది తినిరా. అంచు వగచినది అంచులురలినది అసటనే నిలచిపోనెంచు అసటనే ఆగిపోనెంచు కాని నీటి గుణము కదలిపోవునే గాని సాన కిన్నెర కోర్పి సాగించునే తాను. జలజలా కదలి బిలబిలా కదలి రాయడ్డముగ చేసి నిలుచు పొదలడ్డముగ చేసి ఆగు. ఇంత నిలిచి తినంచు నుంచి లోను పొంగి పొంత పొంతల రాళ్ళు పొదలు పై పై పొంగి అడవి పరుగెత్తు అంతలో ఏడ్చు. హాయని కిన్నెర ఏడ్చెన్ తన మనోహరుడు శిలగైనాడని తానే మోయీ వాగైనానని. హాయని కిన్నెర ఏడ్చెన్ ఇలా పాపం కొంతసేపటి ఏడుస్తుంది. ఏడిస్తే చివరికి గోదావరి నది అడ్డం వచ్చి ఈ నదిని తనలో కలుపుకుంటుంది. ఆ రీతిగా పరపురుష సంఘం పరిహారం అయిందని అర్థం. గోదావరి దేవి గుండె జల జలలాడి ఆదగొని మనసు కదా.

తరగలో చదుకొని పెను తరగలూది ఆవాగు అదుకొని ఆమె వగపాగి గోదావరి దేవి కొసతలుకు ముత్తెముల మాదిరి శలంగు కెరటాలు చిన్ని సాధు కిన్నెర తరంగాలు లేదలుకు వెన్నెలలో దలిరు మల్లికల ముదలించిన ఎట్లు పొలిచే అవ్వాని పాదలించిన ఎట్లు పొలిచే. ఇలా కలిసిపోయినారు ఇద్దరు కలిసి. అప్పుడు కొంచెం కలుసుకున్నాడు సముద్రుడు, కోపం వచ్చింది. అతను ఏదో కొంచెం పెళ్ళాన్ని బెదిరించబోయినాడు. ఆవిడేం సామాన్యురాలు కాదు, బెదిరించిన చేత కాకపోయింది. వెళ్ళిపో కిన్నెర నడుస్తూ ఉంది. నడుస్తూ ఉండగా అవి అనేక ఋతువుల ఎందు అనేక రకాలుగా ఉంటుంది ఈ కిన్నెర. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క రీతిగా ఉంటుంది ఆ కిన్నెర. శిశిరాగమము వచ్చి చెట్లయాకులు దూసే ముసలులై జంతువులు ముడుచుకొని కన్మూసే పతి ప్రేమ చూరాడి బహుగాననుభవించి పొలతి దేహం మెల్ల ముడుతల్లు పడ్డట్లు పొలిచింది కిన్నెరా. నిలుకడల్ వలచింది కిన్నెర రాలి ఎండిన యాకులోలిబడి నీరముల్ మాగి ఎర్రని క్రొత్త మధువు కాలువ ఎట్లు తోచింది కిన్నెరా. ఎర్రనై ఏషింది కిన్నెరా ఋతువు ఋతువున మారు ఋతులలో కిన్నెరా కారు కారున మారు కాంతిలో కిన్నెరా తెలుగు సత్కయాదు పలుకందుకోలేని చెవులూరి జలముల్ల ప్రోగు.

0: తెలుగు దైవము భద్రాద్రిపై నెలకొన్న రామయ్య అతన్ని దర్శనము చేసే త్రోవ కాచింది కిన్నెరా.
1: అరణ్యకాండంలో భాగం. ఈ అరణ్యకాండం మనకు స్వరాజ్యం వచ్చినా 2-3 ఏళ్లలో రాసింది, అంటే సుమారు 1950 ఆ ప్రాంతాల్లో రాసింది అన్నమాట. రావణుడు సీతను ఎత్తుకుపోతూ ఉంటే ఆ సమయంలో దేవతలు అన్న మాటలు, త్రేత మొదలు చివర ధృతి తనాయించెను మురికి కాల్వ యొడ్డు మోచినట్లు ఆపగాభమైన ఆదిమాసుర శక్తి పెద్ద త్రవ్వి లంక పెట్టినట్లు ఛాందసుడంచు చెప్పెదరు సరసగర్భుని గుర్చి వెర్రివార్కొందరు వని లౌకికము కోటికి నెక్కినది ఏమి పంచమాయందున మూడు లోకములు అయిన ప్రభుత్వము మాది పేరు దైనందిన నాకభోగ పరిణామము వారిది సర్వమూరుగాన్ మనసున తెలియదు బ్రహ్మకు ధనుజుల దశ ప్రేమ తనకు తనకే ఎపుడున్ తన నాలుగు నోళ్ల వేదంబును సత్యము ధర్మము ఒక్క మొగి ఘోషించున్ ఎపుడున్ వారిని రెచ్చిపోవు మతి ఎందే నిల్పు వారేమో నిస్త్రపులై బ్రహ్మ సదానుకూలుడని తాత్పర్యము దీపింతురు అశ్రప సంతానమునైన ఒక్క ఒడిగా రానిచ్చు నాపైకి వారిపైన్ మమ్మును బెట్టు మాపైన వారింబెట్టు పర్యాయమై అంతో ఇంతయు మధ్య వీడొకడు అంటే రావణాసురుడు బ్రహ్మాభంబుగా మారే ఈ ఇంతన్ జానకి దేవి చేమడియువో ఏదో ప్రమాణముగా సంతోషింపరు దైత్యులు ఈ జగదధిష్ఠాతృత్వమే కావలను సంతోషింతు మేము దేవతలము అస్మశ్రేయమున్ కూర్చునా మరియు నహో యథేచ్ఛముగ మమ్మును వీడిన సర్వలోక సంభరణము చేయునందనుక వచ్చిన సో తన గొప్ప ఏమి ఆసురమును సౌరము ఈ ద్వయము చొప్పడరాదు అధికత్వరేఖచే ఇరువురు బద్ధవైరులై ఇంతయు ఆరని నిత్యవన్నిగాన్ కాదయ్యా తనుదాన సర్వజగతీ కాండాయమాన ప్రభా ప్రాదుర్భావ సమృద్ధతం కనునకో పైనిద్దరున్నారు తామా దామోదర ధుర్జటుల్ ముగురు తానై వారిలో శక్తిచే కాదే లోకము త్రిప్పి త్రిప్పి సృజనల్ కావించుటం చేశడున్ విధి ఈ చిత్ర విచిత్ర కల్పనలు పుష్పించున్ సురారాతి విశ్లధ మేధాకృతి దుస్వభావమున అజ్ఞత్వంబు నైచ్యంబు పైన మోహం పడిపోవుటే సహజమై ఆ దైత్యులున్ శాంతితాపదముల్ పొందరు పొందనీరు ఇతరులన్ ప్రాణానిల ద్వేషులై ఏమి చిత్రము రాక్షస సృష్టి సాధు ఘటనముగనైన పల్కరించుటకు కాదు ఎవరిపైననో ఎందుకో ఎప్పుడు కోపమే మొగమ్మున మాటలో ధూమరేఖ ఏ లోకమ్ముల మీది కించనరు మేమీ దేవతానీకమే హాలిల్లోకువయైతిమి ఎంతదనుకన్ నాకమ్ముపై చూపే ఉత్తాలంబైచను దీప్రశక్తిగను చింతంబోరు వైరాజముల్ హేలా తైజసలోకవాంఛకనరు అల్పిష్ఠుల్ మతి క్రూరులున్ స్త్రీల చెరబట్టుటన్నను చెంగలించుచు అక్కటా దొంగచాటుగా ప్రాణములను తీయుటన్నను వారికి తెచ్చికొన్న ప్రథమ గుణములు తల్లి గర్భమున నుండి అక్కట ఊళ్లపైనబడి అండిన స్త్రీలను దొంగిలించుచున్ చిక్కిన ఎట్టి మానవుల చిత్రబధం పొనరించుచున్ మరిన్ పెక్కువ పిల్ల పాపయను భేదములేక చెరించుచుండు ఈ జక్కుల మూక ఔ విధవయాతి హరించుటలేదయనడు వారి ప్రగల్భ వాక్యములు వారి సమర్థతలోటు కాదు తత్క్రూరత పచ్చినెత్తురులు క్రోల్చుటయున్ వచించు భికరాకారము ఘొరకాయములు కాలికి బుద్ధిని చెప్పుట ఏ సుధాహారులనైల లోన ఏముడుదాడైనను చాలు ఎదిర్చి నిలిచినను. అయ్యయో, మకుటాయమానమైనట్టి గుణమతీతమున్నది ఒకడు సర్వాతిశాయి, మరియును త్రిలోకి రాక్షసమయము చేయు యత్నమున నీతి జాతియు హద్దు లేదు. చుటులత ఇట్టి ఈ అడవి జంతువులే నయమైన వీరలు ఎచ్చటో ఒకచోట నాగరుల సాడ్పున రాజ్యము పెట్టి సంధి దుర్ఘట కుటిలోగ్రబుద్ధి తెరరాజులతో పొసగింపు తీర్పు చేయుటయును లోనలోన అది ఒక్కటి పాలన చెయ్యకుంటయును. ఆ కుటిల నీతికి నిలేదు హద్దు పద్దు. అకట కౌటిల్యము స్వభావమందులేని అమరతకి భాగస్వాములగుట వీరు విధి పొనర్చెడు వ్యూహ కల్పిత సమృద్ధి. ఇది శబరి రామఘట్టం. శబరిని అడిగాడు రాముడు, మరి మంచి పళ్ళే తీసుకొచ్చావా అని. అంగీకరించిన అస్మదానీతముల్ పండ్లారగింపవే ప్రణనాథ అన్నది శబరి. ఎట్లా అన్నది? సృక్వాంతముల్ సెలవుల చివర్లు జఠర సంధ్యా బాలచంద్ర శృంగాగ్రములుగా. అప్పుడు అవి నీవు తిని చూచి అతి రుచ్యములటంచు తెలియక నేనెట్లు తినగలుగుదు అన్నాడు స్వామి. అప్పుడు ఆయన యొక్క నేత్రాంతముల్ పూర్ణిమా చంద్రికావల్లికి సాలములుగా. స్వామి, ప్రతి వృక్షమందున ప్రథమమందు నేను రుచి చూచియే తెచ్చినాననంగ శబరి. శ్రీరామచంద్రుండు నిబిడమంద మృదు సుహాసుడు చూచే సౌమిత్రివంక. అంటే అది కూడా తప్పేనని రాముడి దేశం. ఆ చిరునవ్వునన్ శబరి ఆరసి ఇంచుక సంచలించి స్వామి చెడు చేత చేసి తినో ఏనన. కాదు, మరెట్లగున్ రుచించూచుట ఎంచు స్వామి మతి సుందరి. నేనొకడన్ భుజింపగా తోచదు నాకు, నీవు మనతో అనుజుండును తిందమా అనన్. ఆవిడంది కదా, ఒక ముక్కగానయినా ఊరకనే రుచి చూడన్ తిన్నవే ఒక పదియో మరిన్ పరకయో మరి పాతికయో ఎగున్ ఫలప్రకరము. కుచ్చి నిండినది రామా, విరామము లేదు ప్రణనాయక. అకటాశ్రమం పడితివి ఆ ఫలముల్ తినవేదయామతి అని నరాముండు శబరి వృత్తాంతమడుగుచు ఒక్కొక్క ఫలము కోయుచు ముక్కలారగించుచును చిత్రముగా ప్రసంగించుచును ధరాత్మజాహృతి విస్మృతి నందినట్లు కాళ్ళు కండెలు కట్ట కానలో తిరిగినది ఇది మౌని పరిచర్య కసగు ఫలము. కుశలును దర్భలు కుసుమముల్ తెచ్చినది అగ్ని పరిచర్య కసగు ఫలము. నారబట్టలు గాలికి ఆరగా బట్టినది వర్ష ఋతు సేవ కసగు ఫలము. పిడుకలు ఉముక కప్పి సుభద్రపరచినది అగ్ని పరిరక్షక సగుఫలము. ఇది దీర్ఘకాలపు శ్రద్ధక సగుఫలము. ఇది పతిగాగ కోరి నన్నే వరించి నవ ప్రతిక్షాబ్ధివేలవై నయన వివృత తామరసముల చొచ్చిన దాని ఫలము. పతి ఇట్లు చెప్పుచుండగా పతి చెప్పుచు తినుచునుండ బంధుర శబరీనత నేత్రం భోజమ్ముల అతను విధాద్రులు ఫలించిరాయననుండెం. అంత శ్రీరామచంద్రుండు సౌమిత్రి సమానీత జలంబుల అంగుళీ ప్రక్షాళనంబును అధర సమ్మార్జనంబును చేసి శబరీ రామచంద్రులిద్దరూ మాట్లాడుకుంటున్నారట. ఈయన అడుగుతాడు, ఆవిడ సమాధానం చెబుతుంది. పద్యం మొదట్లో ఈయన అడగటం, అవ్వా
0: నివ్వరి వెన్నుల ఎట్లు ముగ్గు ముట్టవలెనయ్యని శిరంబును నరంగా,
1: ప్రభువా నీ ఆత్మవాగిట రంగవల్లి నిన్ను చుటకు ఇంతగా పండినదటంచు,
0: అవా ఎంతో తపించి నీ ఆయువెల్ల నార్చి నీ విట్టులెండి ఏకైతి వనగా,
1: ప్రభువా స్నేహము చేత ఆర్ద్రము చేసి ఇంత దివ్యగా వెలిగింపవేయటంచు,
0: అవ్వా నీకిట్లు తీవ్ర వ్రతాభిషంగము నన్ను ప్రాణాలు గూళ్ళు పట్టిన వనంగా,
1: ప్రభువా నీ ఇంత తీవ్ర దయాభిషంగము నన్ను ప్రాణము గూట చేరినదటంచు,
0: మరి నీ మాటలు ఊహ చేసినను సామాన్యార్థములు కావు, నిర్భర దివ్యార్థములై కనంబడెడు అవ్వా ఎవరే నీవు,
1: నీ పరమోదార ఫలానుభూతిని శ్రమల్వాసెన్
0: మరేనింకా ఎవ్వరనంచాడదవీవు, ఆశ్వయుజ సంబంధాంబుదాంతాలక ఆశ్వయుజ సంబంధ అంబుదాంతాలక
2: మీరింతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో విశ్వనాథ సత్యనారాయణ గారి కిన్నెర సాని పాటలు, రామాయణ కల్పవృక్ష కావ్యం నుండి పద్యాలు విన్నారు. ఈనాటి గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోలో సమయం 11:25 దాటి 44 సెకన్లు. ఇప్పుడు కొన్ని ఫిలిం గీతాలు వింటారు.
3: ఇద్దరతి వల్ల దెబ్బకు మధ్యల వలే మధ్య నిలబడి చివరికి

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి చిత్ర పాడిన పాటను కార్యక్రమంలో ముందుగా విన్నారు. చిత్రం స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది రాజ్కోటి. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.

ప్రేమ ఖైదీ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను విన్నారు. గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది రాజన్ నాగేంద్ర. కార్యక్రమంలో చివరిగా ఆనందం చిత్రానికి చిత్ర పాడింది, గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది దేవిశ్రీ ప్రసాద్.

కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట భక్త కన్నప్ప చిత్రంలో ఉంది. పాడిన వారు వి రామకృష్ణ, పి సుశీల. గీత రచన ఆరుద్ర, సంగీతాన్ని సమకూర్చింది ఆదినారాయణరావు, మాధవ్ పెద్ది సత్యం.

మీరు విన్న ఆ పాట ప్రేమ్ నగర్ చిత్రంలో ఉంది. పాడినవారు ఘంటసాల. గీత రచన ఆచార్య ఆత్రేయ, సంగీతాన్ని సమకూర్చింది కేవీ మహాదేవన్. ఇప్పుడు తోటరాముడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడింది. గీత రచన దాశరథి, సంగీతాన్ని సమకూర్చింది మాధవపెద్ది సత్యం.

కార్యక్రమంలో చివరిగా వింటున్న ఈ పాట రాక్షసుడు చిత్రంలో ఉంది. పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి, గీత రచన వేటూరి సుందరామూర్తి, సంగీతాన్ని సమకూర్చింది ఇళయరాజా.

సమయం 12:30 కావస్తుంది. మరికొద్దిసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ అనేది విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు ఎన్నికల కమిషన్ తేదీలు ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడిస్తో చర్చలు జరుపుతున్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ చర్చలు జరుగుతున్నాయి. బహుళ పక్ష వేదికల్లో సహకారంతో సహా ప్రాంతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఈ చర్చల అనంతరం పలు ఒప్పందాలపై సంతకాలు చేసి వాటిని పరస్పరం మార్పిడి చేసుకుంటారు. క్రిస్టోడౌలిడిస్ భారతదేశంలో 4 రోజుల పర్యటన కోసం వచ్చారు. ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి, రవాణా సమాచార ప్రజాపనుల శాఖ మంత్రి, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా ఉంది. క్రిస్టోడౌలిడిస్ సైప్రస్ అధ్యక్షుడి హోదాలో భారత్ను సందర్శించడం ఇదే మొదటిసారి. సైప్రస్ అధ్యక్షుడు ఈరోజు సాయంత్రం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. భారత్ సైప్రస్ దేశాల మధ్య కాల పరీక్షకు నిలిచిన అత్యంత సన్నిహిత భాగస్వామ్యం ఉంది. వచ్చే 7 ఫిబ్రవరిలో ఇరు దేశాలు తమ 65 సంవత్సరాల దౌత్య సంబంధాలను పూర్తి చేసుకోనున్నాయి. అంతర్జాతీయ సరిహద్దుల భద్రతను ఏదో ఒక విడిగా చేపట్టే పనిగా కాకుండా ఎప్పటికప్పుడు ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు వీలుగా మరింత విస్తృతమైన ప్రాంతీయ ప్రాదేశిక బాధ్యతగా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఈరోజు న్యూఢిల్లీలో సరిహద్దు భద్రతా దళం BSF వేడుకలో ఆయన ప్రసంగించారు. సరిహద్దులో ఎన్నో సున్నితమైన పరిస్థితులు, అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఈ బలగాలు దేశం గౌరవాన్ని నిరంతరం కాపాడుతూ వస్తున్నాయని అమిత్ షా అన్నారు.
1: 2026 तक सीमा सुरक्षा बल के जिन जवानों ने अपनी अप्रतिम देशभक्ति और कर्तव्य परायणता का प्रदर्शन करते हुए अपना सर्वोच्च बलिदान दिया है वो सभी 2000 से ज्यादा जवानों को मन पूर्वक श्रद्धांजलि और आदर पूर्वक नमन करना चाहता हूँ.
0: देश रक्षण लो प्राणाल अर्पिंचिन 2000 మందికి పైగా జవాన్లకు తాను నివాళి అర్పిస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. అక్రమ చొరబాట్లు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నకిలీ నోట్ల చలామణి, ఆయుధాల స్మగ్లింగ్ వంటి కొత్తగా ఆవిర్భవిస్తున్న భద్రతా ముప్పులను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మరింత సమగ్రమైన సమన్వయంతో కూడిన భద్రతా వ్యవస్థ అవసరమని కేంద్ర హోంమంత్రి చెప్పారు. అందుకోసం రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలు, గూఢచర్య సంస్థలు, స్థానిక పరిపాలనా యంత్రాంగం మధ్య మరింత మెరుగైన సమన్వయం ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. క్వాడ్ కూటమి విదేశాంగ మంత్రుల సమావేశం ఈ నెల 26 తేదీన న్యూఢిల్లీలో జరుగుతుంది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెనీ వాంగ్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మోటెగి, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ సమావేశంలో పాల్గొనేందుకు న్యూఢిల్లీకి వస్తారు. స్వేచ్ఛాయుతమైన, పారదర్శకమైన హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతం కోసం నిర్దేశించిన క్వాడ్ దార్శనికతకు అనుగుణంగా గత 7 జూలై 1 తేదీన వాషింగ్టన్ డీసీలో జరిగిన చర్చలకు కొనసాగింపుగా విదేశాంగ మంత్రుల సమావేశం ఉంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రాధాన్యత రంగాల్లో క్వాడ్ సహకారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపైన మంత్రులు తమ అభిప్రాయాలు పంచుకుంటారు. ప్రస్తుతం కొనసాగుతున్న క్వాడ్ కార్యక్రమాల పురోగతిని సమీక్షిస్తారు. అలాగే హిందూ మహాసముద్రం పసిఫిక్ ప్రాంతంలో తాజా పరిణామాలు, పరస్పరం ఆసక్తి ఉన్న ఇతర అంతర్జాతీయ అంశాలపై కూడా వారు చర్చిస్తారు. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా, జపాన్ విదేశాంగ మంత్రులు, అమెరికా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్తో ద్వైపాక్షిక సమావేశాలు జరపడంతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా జీవులన్నిటికీ ఉమ్మడి భవిష్యత్తు నిర్మించడంలో పౌరులు తమ వంతు సహాయం అందించాలని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ పిలుపునిచ్చారు. గ్లోబల్ ప్రభావం కోసం లోకల్గా చర్యలు తీసుకోండి అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జీవ వైవిధ్య దినోత్సవం జరుగుతోంది. జీవ వైవిధ్యానికి జరిగే నష్టాన్ని అరికట్టడానికి, పునరుద్ధరించడానికి ప్రతి ఒక్కరూ చర్యలు చేపట్టాలనే పిలుపని భూపేందర్ యాదవ్ ఒక సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. సుసంపన్నమైన జీవ వైవిధ్యమే అనేక సుస్థిర అభివృద్ధి సవాళ్లకు సరైన సమాధానమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. 10 రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఖాళీ అవుతున్న 24 స్థానాల ద్వైవార్షిక ఎన్నికల తేదీలను భారత ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. వచ్చే నెలలో తమ పదవీకాలం పూర్తి చేసుకోబోతున్న వారిలో మాజీ ప్రధానమంత్రి HT దేవెగౌడ, కేంద్ర మంత్రులు జార్జ్ కురియన్, రవ్నీత్ సింగ్ తదితరులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి తలో 4 స్థానాలు, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుండి చెరో 3 స్థానాలు, జార్ఖండ్ నుంచి 2 స్థానాలు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి చెరో 1 స్థానం చొప్పున ఖాళీకాలున్నాయి. ఎన్నికల కమిషన్ తెలియజేసిన వివరాల ప్రకారం వచ్చే నెల 1వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుండగా జూన్ 18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఓట్ల లెక్కింపు కూడా చేపడతారు. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో చెరొక స్థానానికి రాజ్యసభ ఉప ఎన్నికను కూడా కమిషన్ ప్రకటించింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర అజిత్ పవర్, అన్నాడీఎంకే ఎంపీ సివి షణ్ముగములు తమ పదవులకు రాజీనామా చేయడంతో ఈ స్థానాలు ఖాళీ. ఈ ఉప ఎన్నిక కూడా వచ్చే నెల 18వ తేదీనే జరుగుతుంది. ఐఆర్సీటీసీ హోటల్ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణల కేసులో రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులు ఇతరులపైన ఆరోపణల నమోదుపై తన నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు ఈరోజు జూన్ 9వ తేదీకి వాయిదా వేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కేసుపై దర్యాప్తు జరుపుతుండగా సిబిఐ నమోదు చేసిన ప్రధాన నేరం ఆధారంగా ఈ విచారణ జరుగుతుంది. 2004 నుండి 2009 మధ్య కాలంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న టైంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్ట్ల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరోపించింది. దర్యాప్తు సంబంధించిన సమాచారం ప్రకారం నిర్దేశిత విధానాలను పాటించకుండా ఒక ప్రైవేట్ కంపెనీకి హోటల్ నిర్వహణ కాంట్రాక్ట్లను కట్టబెట్టినట్లు లాలూ ప్రసాద్ యాదవ్ పైన ఆరోపణలు వచ్చాయి. ఆ కంపెనీకి ఆర్జేడీ అధినేత అత్యంత సన్నిహితులతో సంబంధాలున్నట్లుగా సమాచారం. కేంద్ర రైల్వే, ఐటీ, సమాచార ప్రసార శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఈవేళ నుంచి రాజస్థాన్లో 2 రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అనేక కొత్త రైల్వే వ్యవస్థలను రాష్ట్రానికి అంకితం చేస్తారు. ఈ ఉదయం జోధ్పూర్ చేరుకున్న అశ్విని వైష్ణవ్ అక్కడ వివిధ రైలు సేవలను ప్రారంభిస్తున్నారు. జోధ్పూర్ రైల్వే స్టేషన్లో జరిగే ప్రధాన కార్యక్రమంలో జోధ్పూర్ ఢిల్లీ క్యాంట్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను 20 కోచీలతో పొడిగించి జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. 40 మందికి పైగా సిఆర్పీఎఫ్ సిబ్బంది

0: ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన 2019 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులో ఒకడిగా భావిస్తున్న హంజా బుర్హాన్ను నిన్న పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకాశ్మీర్లో గుర్తు తెలియని దుండగులు హతమార్చారు. ముజఫరాబాద్లోని గోజ్రాలో ఉన్న ఒక ప్రైవేట్ సంస్థ ప్రిన్సిపల్గా ఉన్న బుర్హాన్ నిన్న ఉదయం తన కళాశాల నుంచి బయటకు వచ్చిన సమయంలో దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, విదర్భ ప్రాంతాల్లో రేపటి నుంచి తీవ్రమైన వడగాడ్పులు వచ్చే అవకాశం ఉన్నందువల్ల భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ వారం అంతటా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయి. బీహార్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, తెలంగాణ రాష్ట్రాల్లో రేపటి నుంచి ఈ వారాంతం వరకు వడగాడ్పులు వీస్తాయి. ఐపీఎల్ క్రికెట్లో నిన్న అహ్మదాబాద్లో జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ 89 పరుగుల తేడాతో ఓడించింది. ఈరోజు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. మొత్తాన్ని ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డోలెడెస్తో చర్చలు జరుపుతున్నారు. అంతర్జాతీయ సరిహద్దుల రక్షణ విస్తృతమైన ప్రాదేశిక బాధ్యత అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఈవేళ తేదీలను ప్రకటించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడతాయి. సాయంత్రం 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: వన్ 2.2 మెగాహెడ్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు భక్తి సంగీతం కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో పండిట్ కుమార గంధర్వ గానం చేసిన హిందీ భజనలు ఇప్పుడు వింటారు.

మీరింతవరకు భక్తి సంగీతం కార్యక్రమంలో పండిట్ కుమార గంధర్వ గానం చేసిన హిందీ భజనలు విన్నారు. ఈనాటి భక్తి సంగీతం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేలా రాష్ట్ర అభివృద్ధి కొనసాగుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఆర్థిక ఇబ్బందులున్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన టీటీడీ. ఇక వివరాలు. వికసిత్ భారత్ నిర్మాణంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించేలా రాష్ట్రంలో అభివృద్ది కొనసాగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిని ముందుకు తీసుకెళ్లే దిశగా కేంద్ర ప్రభుత్వ సహకారం, రాష్ట్ర ప్రాధాన్యత అంశాలపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి నిన్న ఢిల్లీలో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడులు, అభివృద్దికి ప్రపంచస్థాయి గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్ క్యారిడార్లు, తయారీ పరిశ్రమల కేంద్రాలు, విద్య వైద్య సంస్థల అభివృద్దితో రాష్ట్రం పురోగమిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో గురుకుల విద్యార్థులకు త్వరలో క్రీడా కిట్లు, ట్రాక్ సూట్లు, బూట్లు అందజేయనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి నిన్న అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యతో పాటు క్రీడలు కూడా విద్యార్థుల అభివృద్దికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. క్రీడలు విద్యార్థుల్లో మానసిక, శారీరక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రోత్సాహకాలను అందిస్తోందని మంత్రి వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పాల్గొని లబ్దిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని తెలిపారు. ప్రజలకు అవసరమైన సమయంలో ప్రభుత్వం సహాయం అందించేందుకు కట్టుబడి ఉందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి సత్యకుమార్ పేర్కొంటూ,
1: 9.65 కోట్ల నిధుల్ని చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఇది యాక్సిడెంట్ల కారణంగా గానీ, ఇతర అనారోగ్యం కారణంగా గానీ, దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా గానీ, లేదని ఎవరైనా ఇంట్లో మరణం సంభవిస్తే ఆసుపత్రి ఖర్చులని రీఎంబర్స్ చేయడం జరుగుతూ ఉంది. రాష్ట్రంలో ఏనాడు లేని విధంగా ఆరోగ్య వ్యవస్థ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టు ఇవాళ నాణ్యమైన మెరుగైన వైద్య సేవలను అందిస్తూనే ఒకవైపు, రెండవ వైపు వైద్యం అతి ఖరీదుగా మారిన నేపథ్యంలో ఆ కుటుంబాలను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి కూడా 100 కోట్ల రూపాయలని ఇవాళ రాష్ట్రంలో ప్రజలకు అందజేయడం జరుగుతోంది.
0: జూన్, జులై నెలల్లో రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు జూన్ 18న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

0: జూన్ 1న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేషన్ల దాఖలకు జూన్ 8 చివరి తేదీగా నిర్ణయించింది. జూన్ 9న నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 11వ తేదీ వరకు గడువు ఇవ్వగా జూన్ 18న ఎన్నికల రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతం రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమల్ నత్వాని, సానా సతీష్ల పదవీకాలం 26వ తేదీన ముగియనుంది. దీంతో రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు జూన్ 18న ఎన్నికలు జరగనున్నాయి. స్వచ్ఛ సర్వేక్షణ్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. విజయవాడలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్ దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమమని తెలిపారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో విజయవాడ నగరం మెరుగైన స్థానాన్ని సాధించేందుకు 1వ తేదీ వరకు సిటిజన్ ఫీడ్బ్యాక్ సర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం తరపున వచ్చే ప్రతినిధులకు ప్రజలు సహకరించాలని ఆయన కోరుతూ,
1: మీ అందరికి కూడా అతి ముఖ్యమైనటువంటి విజ్ఞప్తి, స్వచ్ఛ సర్వేక్షణ అనేది మన రాష్ట్రంలో దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశం. సిటిజన్ ఫీడ్బ్యాక్ అని ఒక సర్వేను కూడా కండక్ట్ చేస్తా ఉన్నాం. దానికి వస్తున్నటువంటి ప్రతినిధులకి మీరు సహకరించండి. వీళ్ళు ప్రభుత్వం పంపిస్తున్నటువంటి సర్వేలో పాల్గొంటున్న వ్యక్తులు కాబట్టి ఎవరు కూడా దీన్ని ఆలోచన చేయాల్సిన అవసరం. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని మీ సిటిజన్ ఫీడ్బ్యాక్ ఇవ్వాల్సిందిగా కోరుతాం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వేసవి సెలవుల కారణంగా తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగినా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తుల రద్దీని ముందుగానే అంచనా వేసి క్యూలైన్ల నిర్వహణ, నిరంతర పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. ప్రతిరోజు సాధారణ దర్శనాలతో పాటు అదనంగా 1500 మందికి పైగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నామని తెలియజేస్తూ,
2: పిలిగ్రిమ్ల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి అనే దాని మీద చాలా బాగా వర్కౌట్ చేశాము. ప్రతిరోజు కూడా దాదాపు 1500 మందిని ఎక్స్ట్రా దర్శనం చేపించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం 79,000 మందికి దర్శనం చేపించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం మేనేజ్మెంట్ చేయటం. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ అడ్మినిస్ట్రేషన్ సకల పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించిందని తూర్పుగోదావరి జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, మండల కార్యాలయాల్లో ప్రతిరోజు గంటపాటు యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యాలయాల్లో వై బ్రేక్ యోగా పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రధాన లక్ష్యమని ఆయుష్ అధికారి వివరించారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో ఈరోజు అంతర్జాతీయ జీవ వైవిధ్య అవగాహన దినోత్సవం నిర్వహిస్తున్నారు. భూమిపై ఉన్న జీవాల మధ్య భేదాన్నే జీవ వైవిధ్యం అంటారు. పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో దోహదం చేసే లక్షలాది జంతుజాతులు, వృక్షజాతులు, నీటి వనరులు ఈరోజు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. వీటిని పరిరక్షించడం ద్వారా వాతావరణ కాలుష్యాన్ని అరికట్టవచ్చు. పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పుల వల్ల అంతరించిపోతున్న జీవరాశులను సంరక్షించడం, తద్వారా పర్యావరణాన్ని కాపాడడంపై ప్రజల్లో అవగాహన పెంచడం ఈరోజు నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నెంబర్కు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. పురాతన దేవాలయాల అభివృద్ధికి

0: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం వంజంగి గ్రామంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర ఆలయ 15వ వార్షికోత్సవ వేడుకల్లో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొన్నారు. అనంతరం ఆముదాలవలస జగ్గుశాస్త్రపేట వద్ద 3,82,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న విద్యుత్ ఉపకేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆముదాల వలసను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించేలా రాష్ట్రాభివృద్ది కొనసాగుతోందని పేర్కొన్న కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్న మంత్రి వై సత్యకుమార్ యాదవ్. రాష్ట్రంలోని 4 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం. వేసవిలో భక్తుల రద్దీకి అనుగుణంగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించిన టీటీడీ. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: వన్ 2.2 MHz పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: శ్రీ చైతన్య విద్యా సంస్థలే.
1: ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది, పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది, ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారి అయితే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
2: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా మాదక ద్రవ్యాలకు దూరంగా పిల్లలు, డాక్టర్ వి రాధికారెడ్డి గారితో పరిచయం ఇప్పుడు వింటారు.
3: కౌమారదశ అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక ముఖ్యమైన దశ. ఈ దశలోని వారు జీవితానికి సంబంధించిన లక్ష్యాలను చేరుకోవడానికి సరైన బాట వేసుకుంటారు. అలాగే ఈ దారిలో వివిధ రకాల ఆకర్షణలు అనేవి అడ్డంకులుగా నిలుస్తూ ఉంటాయి. ఇటువంటి అడ్డంకులలో ఒక ముఖ్యమైనది మాదక ద్రవ్యాలు. మరి ఈ రోజుల్లో గనక మనం చూస్తే కౌమారదశలోని వారు కూడా మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులవుతున్నారు. మరి దీనికి గల కారణాలేంటి? అలాగే ఇలా మాదక ద్రవ్యాల పట్ల బానిసలుగా మారిన వారికి తల్లిదండ్రులు లేదా గురువులు ఏ విధంగా ప్రవర్తించాల్సి ఉంటుంది అన్నది ఈరోజు మనతో చర్చించడానికి మానసిక వైద్య నిపుణులు డాక్టర్ వి రాధికారెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్.
4: నమస్తే అండి.
3: డాక్టర్ గారు, ఒకప్పటి పరిస్థితి కనుక చూసుకుంటే ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది పెద్ద పెద్ద నగరాల్లోనే ఉండేది. కానీ ఈ రోజుల్లో గనక చూస్తే బడి పిల్లలు కూడా ఈ మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులవుతున్నారు అని వార్తలు చూస్తున్నాం. మరి దీనికి గల కారణాలు ఏంటండి?
4: మత్తు పదార్థాలు అనేవి చాలా సంవత్సరాల నుంచి, 100 ఏళ్ళకి పైన పడిన చరిత్ర ఉంది దీనికి. పేపర్లలో కానివ్వండి, టీవీలో, అదర్ సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే వీటి గురించి ఎక్కువ చర్చించడం జరుగుతుంది. ఆ తర్వాత ఎక్కువ వినియోగిస్తున్నారు చిన్న పిల్లల దగ్గర నుంచి అనేది కూడా మనం చూస్తున్నాం. మెయిన్ గా అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ, ఇవి రెండు ముఖ్యమైన కారణాలు. ఒకప్పుడు అందరికీ అన్ని అందుబాటులో ఉండేవి కాదు, ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలకి అందుబాటులోకి కూడా వస్తూ ఉన్నాయి. కొన్ని రకాల పదార్థాలు అయితే చాలా తక్కువ ధరకి లభించేవి కూడా ఉన్నాయి, కాబట్టి వాడకం అనేది పెరిగింది. ఇంకొకటి ఏంటంటే పిల్లలు మనకిప్పుడున్న నెట్వర్కింగ్ కానివ్వండి, మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఆ తర్వాత చిన్న పిల్లల్లో కూడా ప్రతి విషయం తెలుసుకునే అవకాశాలు కూడా పెరిగాయి. ఒకప్పుడు మనకి ఫోన్లు లేవు, లేకపోతే ఈ ఇంటర్నెట్ లేదు. ఇప్పుడు ఇవన్నీ ఉండడం మూలంగా ప్రతిదీ కమ్యూనికేషన్ వ్యవస్థ బాగా పెరిగి కూడా ప్రతి విషయం ప్రతి ఒక్కరికి అవసరానికంటే ముందే కూడా కొన్ని తెలియడం వల్ల కూడా మనకి ఇవన్నీ యూసేజ్లోకి రావడానికి ఛాన్సెస్ పెరిగిపోయాయని చెప్పచ్చు. ఖచ్చితంగా అవైలబుల్ ఎప్పుడైతే అవుతుందో నేచురలీ వాడకం కూడా పెరుగుతుంది.
3: డాక్టర్ గారు, పిల్లలు గనక ఇలా మత్తు పదార్థాల పట్ల ఆకర్షితులు అవడంలో స్నేహితుల పాత్ర లేదా ఇంట్లోని పరిస్థితుల పాత్ర ఏ విధంగా తోడ్పడుతుంది?
4: అంటే ఇప్పుడు మత్తు పదార్థాలు అన్నింటిలో ఫస్ట్ ముఖ్యమైనది ఆల్కహాల్, కానీ నెక్స్ట్ మిగతావన్నీ చూస్తే రకరకాల డ్రగ్స్ అనేది మనం ఇప్పుడు ఎక్కువ వింటున్నాం. వాటిల్లో గంజాయి ఒకటి. గంజాయి అనేది చాలా తక్కువ ఖరీదుగా కనిపిస్తూ ఉంది. ఇంకా కొన్ని మిగతావి కొకెయిన్, ఎల్ఎస్డి ఇట్లాంటివన్నీ కూడాను కొంచెం మిడిల్ టైప్ ఆఫ్ సిటీస్లో కాస్త తక్కువగానే దొరుకుతున్నాయి. ఇవి కాకుండా మెడిసిన్స్, నేను ఇందాక చెప్పిన కొన్ని మెడిసిన్స్ ఏంటంటే అవి పెద్ద ఖరీదైనవి కాదు, కానీ మత్తు కలిగించే ఇవి ఉన్నవి. ఆ తర్వాత పిల్లల్లో వీటిని వాడకం ఎందుకు పెరుగుతుంది అనంటే ముఖ్యంగా ఆల్కహాల్ వదిలేస్తే మిగతా అన్నీ కూడాను మొట్టమొదట ఎక్కువగా మనకి అడాల్సెంట్ ఈ కౌమార దశలోనే మొదట వీటికి ఇన్వాల్వ్ అవడం అవుతుంది. ఆ ఏజ్లో ఏంటంటే ఆ పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళకి ప్రతిదీ తెలుసుకోవాలన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది, రిస్క్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఎమోషనల్గా వాళ్ళ మీద వాళ్ళకి పెద్దగా కంట్రోల్ అనేది ఉండదు, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవడం పెద్దగా తెలియదు. ఆ తర్వాత పూర్తిగా మెచ్యూర్ అయ్యారని మనం అనలేము, అట్టనేసి వాళ్ళకి ఏమీ తెలియదు అనుకోవడానికి లేదు. సో అటువంటి దశలో ఏంటంటే వాళ్ళు ఏదో ఒకటి ఒక ప్రయోగం చేయాలనే దీంతోనే మొట్టమొదట సిగరెట్ కాల్చడము లేదా మొట్టమొదట ఒక మత్తు పదార్థాన్ని వాడి చూడడము, ముఖ్యంగా కాలేజీలో సీనియర్స్ యొక్క ప్రభావం జూనియర్స్ మీద. తర్వాత వీళ్ళు ఆ ఏజ్లో ముఖ్యంగా 18 ఇయర్స్ బిలో ఏజ్లో ఏదైనా ఇట్లాంటిది మొదట ప్రయత్నించినట్టయితే ఆ బ్రెయిన్ యొక్క మెచ్యూరిటీ పూర్తిగా, ఆ కణాల మెచ్యూరిటీ పూర్తిగా వచ్చిండదు. బ్రెయిన్ యొక్క పరిస్థితి అలా ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఆ మెదడులో ఎప్పుడైతే వీటికి ఎక్స్పోజ్ అవుతారో ఆటోమేటిక్ గా బ్రెయిన్ లోని చాలా డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ తో అయితేనే, ఫిజియలాజికల్ గా వాళ్ళు వచ్చే మార్పులతో అయితే దానికి మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే ఇది పూర్తిగా మెచ్యూరిటీ రావడానికి 25 సంవత్సరాలు పడుతుంది. సో మనం ముందుగా దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ అడిక్షన్ కి అంటే అలవాటు నుంచి వ్యసనం కింద మారే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే ఆ బ్రెయిన్ 25 సంవత్సరాల తర్వాత అయితే అది జడ్జ్ చేయగలుగుతుంది ఈ పదార్థం మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా అనేది. యంగ్ స్టేజ్ లో ఎప్పుడైతే వీటికి ఎక్స్పోజ్ అవుతున్నారో ఆటోమేటిక్ గా వాళ్ళు ఎక్కువగా వ్యసనాల బాట పట్టేదానికి ఛాన్సెస్. ఆ తర్వాత రెండోది ఏంటంటే మీరు అన్నట్టు కుటుంబ పరమైన ఎక్కువగా చాలా మందిలో ఏంటంటే కుటుంబం సరిగా లేకపోవడం, తల్లిదండ్రుల మధ్య కొన్ని విభేదాలు ఉండడం, ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, బాల్యం అనేది సరిగా మంచి పరిస్థితుల్లో పెరగకపోవడం కూడా ఒక కారణం అవుతుంది. అండ్ మూడవది మనస్తత్వం. కొన్ని మనస్తత్వం వాళ్ళకి బార్డర్ లైన్ మనస్తత్వం అని లేదా కొంచెం యాంటీ సోషల్ మనస్తత్వం, ఇలాంటి ట్రేట్స్ చిన్నప్పటి నుంచి కూడా కొంచెం కాండక్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, సో ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు కూడా తొందరగా వ్యసనాలు బాట పట్టేదానికి ఛాన్సెస్ ఉన్నాయి.
3: డాక్టర్ గారు, మొదటిసారి ఇలా మత్తు పదార్థాలు వాడడం మొదలు పెట్టినప్పుడు వాళ్ళు కొంచెం డిఫెన్సివ్ గా ఉంటారు, నేను ఇంకా దీనికి అలవాటు కాలేదు, నేను ఇది క్యాజువల్ గా చేస్తున్నాను, నేను కావాలంటే ఎప్పుడైనా మానేయగలను. ఇది ఎంతవరకు నిజం?
4: అంటే అది ఒక స్టేట్ ఆఫ్ మైండ్, మనం దాన్ని డినైల్ అంటాం. ఎప్పటికప్పుడు మనల్ని కరెక్ట్ గా ఇబ్బంది పడకుండా ఉంచుకోవడానికి మనసుని కొన్ని డిఫెన్సెస్ ప్లే చేస్తూ ఉంటుంది. ఏదైనా మనం ఇప్పుడు ఉదాహరణకి ఒక పరీక్ష ఫెయిల్ అయ్యామనుకోండి, ఫస్ట్ మనం ఏమంటాం, మనం చదవక ఫెయిల్ అయ్యాము అని అనుకో, మనం ఏమనుకుంటాం వెంటనే, పేపర్ కష్టంగా వచ్చింది, లేకపోతే కరెక్షన్ సరిగా లేదు, లేకపోతే మార్కులు బాగా వేయలేదు, అంటే దాన్నే డినైల్ అంటాం. అంటే దాన్ని మన మైండ్ మనసు యాక్సెప్ట్ చేయదన్నమాట. మత్తు పదార్థాలకి అలవాటు పడిన వాళ్ళు, బానిసలైన వాళ్ళ ఫ్యామిలీస్ లో కూడా మనకి ఇదే కనిపిస్తుంది. కానీ వన్స్ ఒక స్టేజ్ వరకు అది పనిచేస్తుందేమో గానీ తర్వాత వాళ్ళు మానాలనుకున్నా మానలేకపోయే పరిస్థితే ఎక్కువ ఉంటుంది. తర్వాత కుటుంబ సభ్యులు కూడాను చాలాసార్లు దాన్ని ఒక ప్రాబ్లం కింద గుర్తించకపోవడం కూడా

0: ఈ డినయల్లో భాగమే. మనమేమి చేయలేము, ఇది తనంతట తను మానుకోవాలి కానీ మనమేమి చేయలేము అలాంటి ప్రొటెక్టివ్ దీనిలో ఫ్యామిలీ ఉంటూ ఉంటారు. ఒక వ్యక్తి మానాలంటే ఏదైనా ఇలాంటి అలవాట్లని కుటుంబ సభ్యులు సొసైటీ సహకారం కూడా చాలా అవసరం అవుతుంది.
1: చాలా చక్కగా చెప్పారు డాక్టర్ గారు, కుటుంబ సభ్యుల సహకారం అనేది ఉండాలని. ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక కష్టం అనేది ఉంటుంది. కష్టాలు మర్చిపోవడానికి మత్తు పదార్థాలు వాడుతున్నామని చెప్పడం అసలు సబబు కాదు.
0: కానీ అంటే ఎమోషనల్ గా వాళ్ళలో సమస్యలు కొన్ని ఒత్తిళ్లు ఉంటే ఉండొచ్చు. అందుకనే వ్యసనము అన్న తర్వాత దాన్ని మానసిక వ్యాధి కింద గుర్తించండి అని చెప్తున్నా. అలవాటు వేరు, ఎప్పుడో ఒకసారి ఏదైనా ఒకటి ఆల్కహాలో సిగరెట్టో ఇంకోటో తీసుకోవడం అనేది వేరు, ఒక ఫంక్షన్ అని పార్టీ అని. కానీ నేను అది లేకపోతే ఉండలేను, లేకపోతే దానివల్ల నాకు ప్రమాదం ఉందని తెలిసినా తీసుకోవడం, లేదా ఇంకా దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా కంటిన్యూ చేయడం, ఇలాంటివి అనేది అనేటప్పటికి ఏంటంటే పూర్తిగా దాన్ని వ్యసనం కింద మనం ట్రీట్ చేయాలి.
1: డాక్టర్ గారు, ఈ కౌమర దశలో వారు గనక మత్తు పదార్థాలను వాడుతుంటే వాళ్ళు కుటుంబ సభ్యులకు తెలిసి చెయ్యరు, కానీ తల్లిదండ్రులు ఎప్పుడు అనుమానించాల్సి ఉంటుంది పిల్లలు ఇలా ఏమన్నా మత్తు పదార్థాలు వాడుతున్నారేమో అని?
0: అవును, ఇప్పుడు ఎవరికైనా సరే ముఖ్యంగా మా సైడ్ నుంచి మేమిస్తున్న అడ్వైజ్ సందేశం ఏంటంటే, ఎప్పుడు కూడాను తల్లిదండ్రులు ఇప్పుడున్న ఈ బిజీ ప్రపంచంలో మన పిల్లలు గదిలో కూర్చొని చదువుకుంటున్నారులే, లేకపోతే ఏదో కంప్యూటర్ ముందు కూర్చున్నారు ఆడుకుంటున్నారు అలా అనుకోవద్దు. ఏది కూడాను వాళ్ళని గమనించడం అనేది ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు తల్లిదండ్రులు అంటే ప్రతిదీ ఎక్కువగా పట్టించుకుని వాళ్ళని మొత్తం అంతా కంట్రోల్ పెట్టాలి అనే పద్ధతి కరెక్ట్ కాదు. పూర్తిగా లిబరల్గా వదిలేయడం కరెక్ట్ పద్ధతి కాదు. ముఖ్యంగా ఈ యంగ్ అడాల్సెంట్ ఏజ్ పిల్లలతో తల్లిదండ్రులు ఎక్కువ స్నేహభావంతో ఉండాలి. వాళ్ళతో కొంచెం బాగా మాట్లాడుతూ, వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేస్తూ, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు రోజు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు డెఫినెట్గా గమనించుకుంటూ ఉండాలి. ఆ తర్వాత పిల్లలు కొంచెం డల్గా ఉంటున్నా, ఎక్కువ ఎవరితో మాట్లాడకుండా ఉంటున్నా, ఒంటరిగా గడపడానికి ప్రయత్నిస్తూ ఉన్నా, వీలైనంత వరకు వాళ్ళ గదుల్లోనే ఉంటూ ఉన్నా, సరిగా స్కూలు కాలేజు అటెండ్ అవ్వలేకపోతూ ఉన్నా, అకాడమిక్స్లో అప్పటి వరకు బాగుండే వ్యక్తి తగ్గిపోతూ ఉన్నా, సో ఇలాగా ప్రవర్తనలో ఏదైనా మార్పులు మనకి గమనించినట్లయితే ఖచ్చితంగా వాటి మీద శ్రద్ధ పెట్టాలి.
1: మరి ఈ దశలోని పిల్లల పట్ల ఉపాధ్యాయులకు కూడా ఒక విధమైన బాధ్యత అనేది ఉంటుందండి. మరి వాళ్ళ దృష్టికి కనుక వస్తే ఇలా పిల్లలు మత్తు పదార్థాలు వాడుతున్నారని, వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది, అలాగే తల్లిదండ్రులు ఇంకా ఉపాధ్యాయుల మధ్య రిలేషన్ అనేది ఎలా ఉంటే బాగుంటుంది?
0: అంటే ఎక్కువ టైము ఈ వయసు పిల్లలు వాళ్ళు స్కూల్లో కాలేజ్లో ఉంటూ ఉంటారు. స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ కొంతమంది పిల్లలకి ఒక టీచర్ని ఒక మెంటర్గా లేకపోతే ఒక కౌన్సిలర్గా ఉంచినట్లయితే వాళ్ళు ఆ పిల్లల సమస్యలు ఏ ఉన్నా వాళ్ళతో చెప్పుకునే ఫ్రీనెస్ కానీ అలాంటివి ఉంటే బాగుంటుంది. ఆ తర్వాత పిల్లల్ని డీల్ చేసేటప్పుడు టీచర్స్ స్కూల్లో వాళ్ళ క్లాస్లో వాళ్ళ ప్రవర్తనని మనం తల్లిదండ్రులు ఎలా గమనిస్తారో టీచర్స్ కూడా అదే విధంగా కొంత గమనించేదానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వాళ్ళు చేయొచ్చు. ప్రతి ఏజ్లోనూ రకరకాల టెంప్టేషన్స్ ఉంటాయి, కానీ కొన్ని మొరాలిటీస్ ఉంటాయి, మనం ఈ పని చేయకూడదు, చేయడం వల్ల మనం రిస్క్లో పడతాం అనేది. కానీ ఆ ఏజ్కి ఏంటి, మనం చేసి ఒకసారి రిస్క్ అయితే ఏంది చేసి చూద్దాం అనే ఏజ్ అది. కాబట్టి మనం వాళ్ళకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి తెలియజేయడం వల్ల, ఒక పని చేయడం వల్ల మనకి నష్టం ఎంత ఉంటుంది, లాభం ఎంత ఉంటుంది, కొన్ని పనులు మనం ఎప్పటికీ జీవితంలో చేయకూడదు, సో ఇలాంటివి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల డెఫినెట్గా ఏదైనా కొంత టెంప్ట్ అయ్యే పిల్లల్లో అయినా కానీ డెఫినెట్గా వాళ్ళకి అవగాహన ఏర్పడుద్ది, వాళ్ళు మళ్ళీ ఇంకా కొంతమందికి చెప్పగలుగుతారు.
1: డాక్టర్ గారు, మన చుట్టుపక్కల సమాజంలో గనక చూసినట్లయితే పిల్లలకి ఎవరికైనా ఈ విధంగా మాదక ద్రవ్యాలతో కానీ ఇలా సమస్య కానీ ఉన్నట్టు కుటుంబ సభ్యుల దృష్టికి వస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే దండించడం, అంటే కొట్టడం తిట్టడం ఇలా చేస్తారు. అంతేగాని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లొచ్చు, నయం చేయొచ్చు అన్న ఆలోచన అనేది రాదు. ఇటువంటి వాటి ద్వారా ఈ సమస్యను ఎంతవరకు తగ్గించవచ్చండి?
0: మొట్టమొదటిసారిగా వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏం చేయగలరు అనేదే యూజువల్గా ఏ కుటుంబంలో అయినా తల్లిదండ్రులుగా వాళ్ళు పెద్దలు ఇంట్లో ఉండేవాళ్ళు అది చేయడం ట్రై చేస్తారు. ఒకప్పుడైతే ఇంట్లో చాలా మంది పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు, ఈ పిల్లలు కూడాను తల్లిదండ్రులు కాకపోతే తాతగారి దగ్గర అమ్మమ్మ దగ్గర వాళ్ళవి చెప్పుకోవడానికో ఇంకోటో అవకాశం ఉండేది. ఒకరు దండించినా ఇంకొకరు దగ్గర తీయడం అనేది ఉండేది. ఇప్పుడు మనకు ఆ అవకాశం కూడా చాలా వరకు తగ్గిందని చెప్పచ్చు ఇప్పుడున్న ఫ్యామిలీ సిస్టమ్స్లో. అది ఒకటి. ఆ తర్వాత వాళ్ళు గమనించుకునేటప్పటికేనే కూడా చాలా లేట్ అయిపోతూ ఉంది. మన పిల్లలకి ఎక్కువ టైము మనం చేయలేకపోతున్నాం కాబట్టి వాళ్ళు అడిగినవి ఇవ్వడం, వాళ్ళకి మనం అన్ని బాగా చూసుకుంటున్నాము అనే ఆలోచనలో ఉంటున్నారు. వాళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు, కానీ ఆప్ట్గా ఏ టైంకి ఏది ఇవ్వాలి, ఏ వయసుకి ఏది ఇవ్వాలి అనేది కూడా ముఖ్యమైనది. సో కుటుంబంలో సర్టన్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి ఖచ్చితంగా తల్లిదండ్రులు పెట్టుకోవాలి. దాని ప్రకారమే ఇంట్లో అందరూ నడవడానికి ప్రయత్నించాలి. ఆ తర్వాత వాళ్ళు వన్స్ తెలిసిన తర్వాత ఒక్కసారిగా అన్ని కట్ చేయడం చేస్తుంటారు. పూర్తిగా కాలేజ్ మాన్పిచ్చేసి ఇంట్లో కూర్చోబెట్టడం, సెల్ ఫోన్ లాగేసుకోవడం, లేదా కంప్యూటర్ వైర్లు కట్ చేయడం, ఇలాంటివి చేస్తుంటారు. అంటే ఆల్ ఆర్ నన్ లాగా ఇస్తే అన్ని ఇవ్వడం, లేకపోతే అన్నింటినీ కట్ చేయడం. కానీ తల్లిదండ్రులు పిల్లల పట్ల వాళ్ళ ప్రేమ, వాళ్ళ అఫెక్షన్ అనేది అన్కండిషనల్గా ఉండాలి. కాబట్టి వాళ్ళని ఆ టైంలో ముఖ్యంగా ఎక్కువ తల్లిదండ్రుల సపోర్ట్, సోషల్ సపోర్ట్ అనేది చాలా అవసరం. వాళ్ళు ఎందుకు ఇలా అవుతూ ఉన్నారు, వాళ్ళలో ప్రాబ్లం ఏంటి, వాళ్ళ మనస్తత్వంలో ప్రాబ్లమా, లేకపోతే కుటుంబ పరిస్థితిలో ప్రాబ్లమా, లేదా ఇంకేదైనా బయట ఇతర పరిస్థితుల వల్ల తను ఏమన్నా సఫర్ అవుతున్నాడా అనేది చూడాలి. మన వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయడం కాదు. చాలాసార్లు మేము చూస్తుంటాం, ఇదిగో ఆ ఫ్రెండ్స్ అలవాటు చేశారు, లేకపోతే వేరే వాళ్ళు వల్ల ఇలా అయ్యాడు మా అబ్బాయి, లేకపోతే స్వతహాగా మావాడు మంచోడు. సో అలాంటి భ్రమలన్నింటిలోంచి బయటకు రా. యాజ్ ఇట్ ఈస్గా వాస్తవానికి ఎందుకు ఇలా జరుగుతుంది, ఆ పరిస్థితులను విశ్లేషించుకుని అవసరమైతే వైద్యుల సలహా తీసుకుని చేయాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు, సహజంగా గనక మనం చూసినట్లయితే కౌమర దశలో ఉండే పిల్లల్ని డీల్ చేయడం అనేది తల్లిదండ్రులు కొంచెం కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా ఇలా మత్తు పదార్థాలకు బానిసలుగా గనక మారితే ఇంకా కష్టంగా ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో డాక్టర్ గారు మీరు తల్లిదండ్రులకు ఇచ్చే సలహా ఏంటండి?
0: అంటే తల్లిదండ్రులు ఇది మనకి వచ్చేది కాదు, మనకి మనం బాగున్నాం, మన పిల్లలు అంతా మనం బాగా చూసుకుంటున్నాం అని ఎప్పుడు అనుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తల్లిదండ్రులు పిల్లలే ఉంటున్నారు ఒక ఇంట్లో. సో ఒక్కొక్కరు ఒంటరిగా గడిపే టైం పెరిగిపోతుంది. సో అలాంటి పరిస్థితుల్ని కొంతవరకు మార్చుకోవాలి. ప్రతి ఇంట్లో కూడాను కామన్గా కొన్ని రూల్స్ అనేవి పెట్టుకోవాలి, వాటి ప్రకారంగా అందరూ నడుచుకునే ప్రయత్నం చేయాలి. పిల్లల్లో చాలా ఫోర్సెస్ ఉంటాయి, చాలా ప్రెషర్స్ ఉంటాయి. అంటే మిగతా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చారు కదా, మీరెందుకు ఇవ్వలేదనో, లేకపోతే బయట అడ్వర్టైజ్మెంట్ చూసాము మనకు అది కావాలనో, అలాగా పిల్లలు టెంప్ట్ అవడం అనేది సహజం. ఎందుకంటే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లేదు కాబట్టి. వాళ్ళ ఆలోచనలకు అనుకూలంగా అనుగుణంగా ఉంటూనే అట్ ది సేమ్ టైం దేనికి ఎప్పుడు కంట్రోల్ అనేది, మనం కట్ ఆఫ్ పాయింట్ ఎప్పుడు పెట్టాలనేది తల్లిదండ్రులకి అవగాహన ఉండాలి. దాని ప్రకారంగా వాళ్ళు చేయడానికి ట్రై చేయాలి. ఎక్కువగా పిల్లలు మనల్ని చూసి నేర్చుకోవడమే ఉంటుంది కాబట్టి, సో దానికి తగినట్టుగా మన ప్రవర్తన మెయింటైన్ చేయడం అనేది కంపల్సరీగా అవసరం.
1: కౌమర దశలోని పిల్లల్లో మత్తు పదార్థాల వాడకం, అలాగే అటువంటి వారితో తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల ప్రవర్తన ఎలా ఉండాలి అన్న విషయాల గురించి ఈరోజు మానసిక వైద్య నిపుణులు డాక్టర్ వి రాధికారెడ్డి గారు చాలా చక్కగా అవగాహన కల్పించారు. మీకు ధన్యవాదాలు డాక్టర్ గారు. నమస్కారం.
0: నమస్తే.
2: మీరింతవరకు మాదక ద్రవ్యాలకు దూరంగా పిల్లలు డాక్టర్ వి రాధికారెడ్డి గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు ఒక లలిత గీతం.

నిమ్మకాయలోని పోషక విలువలు. విశేషాలు: ప్రతి ఇంట్లోనూ వంటగదిలో చేరువుగా ఉండేది నిమ్మకాయ. చాలా వంటల్లో నిమ్మకాయను వాడుతూ ఉంటాం, కానీ దాని ఉపయోగాలన్నీ పూర్తిగా తెలియవు. సహజంగా వాడుకునే నిమ్మకాయలో ఎన్ని సుగుణాలున్నాయో తెలుసుకుందామా? నిమ్మకాయ కోస్తే వచ్చే వాసన ఎంత తాజాగా ఉంటుందో! ఆ వాసనను ఇష్టపడని వారే ఉండరు. తాజా నిమ్మకాయలో బోలెడన్ని ఆరోగ్య సుగుణాలున్నాయి. రోజుకొక నిమ్మకాయ రసాన్ని ఏదో ఒక రూపంలో తీసుకుంటే ఆ రోజుకి శరీరానికి అవసరమైన సి విటమిన్ను అందిస్తున్నట్లే. నిమ్మకాయ శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి కాల్షియంను ఎముకలు స్వీకరించేలా చేస్తుంది. దానివల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. నిమ్మరసంలోని ఫ్లావనాయిడ్లు క్యాన్సర్ కణాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. గ్రీన్ టీలో కొంచెం నిమ్మరసం కలుపుకొని తాగితే ఆ టీలోని 80% యాంటీఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయని అధ్యయనాలు తెలిపాయి. నిమ్మరసాన్ని తరచుగా తీసుకోవడం వల్ల శరీరంలోని అదనపు కొవ్వు కరిగి బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

0: మలేరియా, కలరా, టైఫాయిడ్ వంటి జబ్బులను కలిగించే బ్యాక్టీరియాను అడ్డుకునే శక్తి నిమ్మకాయలో ఉంది. రక్తనాళాలను చురుకుగా ఉంచి అధిక రక్తపోటును తగ్గించే గుణం బయోఫ్లావినాయిడ్స్కి ఉంది. ఈ విటమిన్ నిమ్మరసంలో దొరుకుతుంది. మధుమేహం ఉన్నవాళ్లకు కంటి చూపు మందగించే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు అప్పుడప్పుడు నిమ్మను ఏదో ఒక రకంగా వాడితే సమస్య తీవ్రమవ్వదు. నీటిలో నిమ్మరసం కలుపుకొని త్రాగడం వల్ల కాలేయం నుండి బైల్ అనే యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. ఈ యాసిడ్ జీర్ణశక్తిని మరింత శక్తివంతం చేస్తుంది. జీర్ణ ప్రక్రియలో మిగిలిన మలినాలను తొలగిస్తుంది. నిమ్మరసంలో యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్, రోగనిరోధక శక్తిని పెంపొందించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. నిమ్మరసంలో సి విటమిన్ ఒక్కటే కాదు, విటమిన్ ఏ, విటమిన్ బి కాంప్లెక్స్, పొటాషియం, ఇనుము, కాల్షియం, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, పెక్టిన్ ఫైబర్లు ఉంటాయి. జీర్ణశక్తిని పెంచడమే కాకుండా చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. నిమ్మరసంలో కొంచెం తేనె కలుపుకొని త్రాగితే కడుపు నిండుగా ఉండి బరువు తగ్గడానికి తోడ్పడుతుంది. చర్మంపై ముడతలు, మచ్చలు ఏర్పడకుండా చేస్తుంది. ఫైల్స్ వ్యాధిని నియంత్రిస్తుంది. శరీరానికి అత్యంత ముఖ్యమైన ఇనుము శోషణలో ముఖ్య పాత్రను పోషిస్తుంది. సూక్ష్మజీవులతో పోరాడే శక్తిని కలిగి అనేక ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. పంటి చిగుళ్ల నుండి రక్తం కారడాన్ని నిరోధిస్తుంది. కీళ్ల నొప్పులు రాకుండా చేస్తుంది. గుండెలో మంట, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. ఆస్తమా, శ్వాస సంబంధ రోగాలకు బాగా పనిచేస్తుంది.
1: నిమ్మకాయలోని పోషక విలువలు విశేషాలు మీరు ఇంతవరకు విన్నారు. చివరిగా ఒక లలిత గీతం.

0: मतदान 18 जून को। सर्वोच्च न्यायालय कक्षा 9 के छात्रों के लिए तीन भाषाओं का अध्ययन 1 जुलाई से अनिवार्य करने के सीबीएसई के फैसले के खिलाफ दायर याचिका पर अगले सप्ताह सुनवाई करेगा। उत्तर प्रदेश, मध्य प्रदेश और महाराष्ट्र के विदर्भ में कल तक भीषण लू की चेतावनी। और आईपीएल क्रिकेट में आज शाम सनराइजर्स हैदराबाद का मुकाबला रॉयल चैलेंजर्स बंगलुरु से। इसके साथ ही दोपहर समाचार का ये अंक समाप्त हुआ। नमस्कार।
1: తొంభై సంవత్సరాలుగా ఎన్నో జ్ఞాపకాలు, మరెన్నో అనుభవాలు, దేశభక్తి గీతాలు, హృదయాన్ని తాకే కథలు, వ్యవసాయానికి మార్గదర్శకాలు, వైద్యుల అమూల్య సలహాలు, ప్రతి మాటలో నమ్మకం, ప్రతి స్వరంలో బాధ్యత. ఇది కేవలం ప్రసారం కాదు, మనసుల్ని కలిపే మాధుర్యం. కాలం మారినా, తరాలు మారినా ఈశ్వరం మాత్రం ఎప్పటికీ మారదు. 90 వసంతాల అజరామర ప్రయాణం, మన అందరి ఆకాశవాణి.
2: 102.2 మెగాహెర్ట్స్ పై వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు కొన్ని ఫిలిం గీతాలు వింటారు.

కార్యక్రమంలో ముందుగా మీరు వింటున్న ఈ పాట ఆది చిత్రంలోంది. పాడిన వారు మల్లికార్జున్, సునీత. గీతరచన చంద్రబోస్. సంగీతాన్ని సమకూర్చింది మణిశర్మ.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన,
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

మీరు వింటున్న ఈ పాట శ్రీమంతుడు చిత్రంలోంది. పాడిన వారు సింహ, గీతామాతురి. గీత రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతాన్ని సమకూర్చింది దేవిశ్రీ ప్రసాద్.

0: గాలికెదురు లేదు, కడలికంతు లేదు. అలుపెరుగని, సొగసు తరగని, పచ్చదనంతో నిండిన ప్రకృతిలా, సంస్కృతి సంప్రదాయాలతో మీ ఇంట, మీ వెంట, మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల నవయౌవన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.
1: వన్ 2.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. ఫిల్మ్ గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట చూడాలని ఉంది చిత్రానికి ఉదిత్ నారాయణ, స్వర్ణలత పాడారు, వేటూరి సాహిత్యం అందించిన పాట.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగల పారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
3: ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై. తర్వాత వినబోయే పాట ఆర్యా 2 చిత్రానికి దేవి సుప్రసాద్ స్వరపరిచి స్వయంగా పాడిన పాట.

0: మీరు విన్న పాట ఆట చిత్రానికి కార్తీక్ చిత్ర పాడారు. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు.
1: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం,
2: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
1: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
2: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
1: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా

0: ఇచ్చిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆస్వరం చిరంజీవి.
1: భాషల్ని భావాల్ని సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. 90 ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర.
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
2: వింటూ ఆనందిస్తున్నారు 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం. 3 గంటలైంది. ఇంకా స్టూడియోస్లో సమయం సెకండ్లు పరుగులు తీస్తూ ఉన్నాయి. టీన్ టైంకి స్వాగతం. టీన్ టైంలో కొన్ని ఫిలిం గీతాలు మీకోసం అందిస్తాం. ముందుగా దూకుడు చిత్రానికి రాహుల్ నాంబి ఏర్పడారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన పాట

మీరు విన్న పాట ఏక్ నిరంజన్ చిత్రానికి రంజిత్ పాడారు, రామజోగే శాస్త్రి సాహిత్యం. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు. టీన్ టైంలో ఉన్నాం మనం. టీన్ టైంలో తర్వాత వినబోయే పాట గణేష్ ఈ చిత్రానికి శ్రీ మధుమిత పాడారు, రామజోగే శాస్త్రి సాహిత్యం.

0: भारत अभियान
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते। टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
4: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంట్ బిల్ ని బాబు కడతాడా?
3: కానీ ఇప్పుడు అందరూ పారేలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in
5: వింటూ ఆనందిస్తున్నారు 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం. టీన్ టైంలో ఉన్నాం మనం. టీన్ టైంలో తర్వాత వినబోయే పాట చక్రీ స్వరపరిచారు, కందికొండ సాహిత్యం అందించిన పాట 143 మూవీ నుంచి.

మీరు విన్న పాట అదుర్స్ చిత్రానికి మీకా సింగ్, సుచిత్ర పాడారు. చంద్రబోస్ సాహిత్యం అందించిన పాట. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. టీన్ టైంలో ఉన్నాం మనం. టీన్ టైంలో తెలుగు ఫిలిం గీతాలు అందిస్తున్నాం. తర్వాత వినబోయే పాట అంతఃపురం చిత్రానికి చిత్ర పాడారు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం.

మీరు విన్న పాట భీమా చిత్రానికి విజయస్తోస్, కైలాష్ ఖేర్, స్వర్ణలత పాడారు. హారిష్ జరస్ సంగీతం, ఏఎం రత్నం, శివ గణేశన్ సాహిత్యం అందించారు. 102.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తూ ఉన్నారు. టీన్ టైంలో ఫిలిం గీతాలు వింటున్నాం. తర్వాత వినబోయే పాట బాడీగార్డ్ చిత్రానికి రాహుల్ నంబియర్ వర్ధిని పాడారు.

102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. మీరు నా పాటతో టీన్ టైమ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. సమయం 4 గంటలైంది, ఇంకా సెకండ్లు పరుగులు తీస్తూ ఉన్నాయి. యువలయ కార్యక్రమానికి స్వాగతం. యువలయలో కొన్ని తెలుగు పాటలు మీకోసం అందిస్తూ ఉంటాము. చక్రి చిత్రానికి జితేందర్ పాడిన పాట డిసి చారి సాహిత్యం.

మీరు విన్న పాట రాహుల్ నంబియార్ పాడారు, తమన్ ఎస్ఎస్ సంగీతం అందించారు. 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. టీన్ టైంలో ఉన్నాం. టీన్ టైంలో తర్వాత వినబోయే పాట జల్సా చిత్రానికి టిప్పు గోపికా పూర్ణిమ పాడారు. భాస్కర్ పట్ల రవికుమార్ సాహిత్యం అందించిన పాట.

కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రానికి సోను నిగమ్, శ్రేయ ఘోషల్ పాడారు సిరివేనెల రచన.

మీరు విన్న పాట కృష్ణ చిత్రానికి ఉదిత్ నారాయణ సాధన సర్గం పాడారు, చంద్రబోస్ సాహిత్యం అందించారు. టీన్ టైంలో ఉన్నాం మనం, యువలయలో ఉన్నాం. యువలయలో తర్వాత వినబోయే పాట కొత్తగా బంగారు లోకం చిత్రానికి శ్వేతప్రసాద్ పాడారు, మికి జమేయర్ సంగీతం, శ్రీవెన్నెల సాహిత్యం.

0: పాఠం గురి తప్పని ప్రోగ్రాముల బలం అన్ని ఒక్క శ్రీ చైతన్యలోనే.
1: వింటూ ఆనందిస్తున్నారు 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం. యువలయలో ఉన్నాం మనం. యువలయలో తర్వాత వినబోయే పాట లాహిర్ లాహిర్లో చిత్రానికి కుమార్ షాను చిత్ర పాడారు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించారు.

స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ 23 జూలై స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23 జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

మీరు విన్న పాట నేను మీకు తెలుసా చిత్రానికి సింబు గీతామాద్రి పాడారు, వేటూరి సాహిత్యం అందించిన పాట, రిమిక్స్ సాంగ్. 102.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట నేను నా రాక్షసి చిత్రానికి విశ్వ పాడిన పాట.

0: 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ అందిస్తున్నారు. మీరు విన్న పాటతో యువలయ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు ఫిలిం గీతాల కార్యక్రమం.
1: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు, శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు, కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశం.

0: వాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: మీరు వినబోతున్న పాట హరిహరన్ సౌమ్యం పాడిన పాట. సందీప్ జ్యోత సంగీతం, శ్రీవేణుల సాహిత్యం అందించారు. నిన్నే పెళ్ళాడ సచిత్రానికి.

0: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.
1: కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట నువ్వు నాకు నచ్చే చిత్రానికి కుమార్ షాను చిత్రపడారు. కోటి సంగీతం సిరివేనల సీతారామ శాస్త్రి సాహిత్యం వింటూ ఆనందిస్తున్నారు 102.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం.

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం,
3: శ్రీమద్ భగవద్

0: ఓ ఆకాశవాణి, 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: వన్ ఆర్ 2.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు. ఫిలిం గీతాల కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట నువ్వొస్తావు అనే చిత్రానికి హరిహరన్ చిత్ర పాడారు. ఈఎస్ మూర్తి సాహితి వల్దించారు.

0: మీరు విన్న ఆ పాట జై చిరంజీవ చిత్రానికి కేకే బృందం పాడారు చంద్రబోస్ సాహిత్యం. మీరు విన్న పాటతో ఫిలిం గీతాల కార్యక్రమం సమాప్తం.
1: ఆకాశవాణి ఒక స్వరం 90 ఏళ్ల ప్రయాణం, ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం విజయోత్సాహంతో 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడకి.

0: ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో నిర్వహించిన పోటీలలో ఎస్ఏ రేటింగ్లో 3వ బహుమతి సాధించి ఈరోజు వన్డే ఆర్జేగా మనతో ఉన్నారు లోహిత సుగాత్రి. వెల్కమ్.
1: థ్యాంక్ యూ సార్.
0: మరి లోహిత సుగాత్రి పేరు చాలా కొత్తగా ఉంది, బాగుంది. ఏంటి లోహిత సుగాత్రి అంటే?
1: లోహిత అంటే

0: ఒక నది పేరు సుగాత్రి అంటే అమ్మవారి పేరుగా చెప్పారు మా అమ్మ వాళ్ళు.
1: అవునా, ఎక్కడుంది ఈ లోహిత అనే నది తెలుసా?
0: బ్రహ్మపుత్ర నది.
1: నార్త్ ఈస్ట్ లో అరుణాచల్ ప్రదేశ్ లో బ్రహ్మపుత్ర నదితో కలిసి ఒక నది పేరు లోహిత. చాలా బాగుంటుంది తెలుసా లోహిత నది. సో అలాగే ఆ నదిలాగే ఈ రోజు కూడా నువ్వు ఫస్ట్ టైం ఇక్కడికి వస్తున్నావు కాబట్టి నీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి?
0: చాలా హ్యాపీగా ఉంది.
1: హ్యాపీయేనా?
0: చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాను. చాలా బాగా అంటే ఎలా మాట్లాడతానా ఏంటా అని అనుకుంటూ వచ్చాను, కానీ చాలా బాగుంది.
1: రేడియో స్టేషన్కి ఎలా వచ్చావు అసలు? అంటే ఇక్కడ ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు, ఇక్కడికి రావాలి ఎలా అనేది నీకు ఎలా తెలుసు?
0: మా రిలేటివ్స్ చెప్పారు ఇక్కడ ఎస్ఐ రైటింగ్ జరుగుతుందని వాళ్ళ వాట్సాప్ స్టోరీస్లో చూస్తే, అందులో చూసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేశాను, తర్వాత ఇందులో నాకు థర్డ్ ప్రైజ్ వచ్చింది.
1: ఫస్ట్ థర్డ్ ప్రైజ్ సంపాదించినందుకు కంగ్రాచులేషన్స్.
0: థ్యాంక్ యూ.
1: మరి ఫస్ట్ ప్రైజ్ ఎందుకు మిస్ అయ్యాను అనుకుంటున్నావు?
0: అంటే వాళ్ళు నాకన్నా మంచిగా రాసుంటారు, నాకు కొంచెమే తెలుసు. నాకు తెలిసిందంటే నేను బాగా రాశాను అనుకున్నాను, నాకు మొత్తం ఏం తెలియదు, కొంచెం తెలుసు కాబట్టి అది రాశాను.
1: మరి ఎగ్జామ్కి రావడానికి ముందు ఆకాశవాణి గురించి నీకేం తెలుసు?
0: అంటే ఒక పాటలు ఒకటే ఉంటాయేమో, అవి ప్లే చేస్తారేమో అనుకున్నాను. ఇక్కడికి వచ్చాక తెలిసింది చాలా మంది ఉంటారు, చాలా చాలా వర్క్స్ ఉంటాయని ఇక్కడికి వచ్చాకే తెలిసింది.
1: ఆకాశవాణికి వచ్చాక నువ్వు పరీక్ష రాసేటప్పుడు ఎలా ఫీల్ అయ్యావు? ఆ కాంపిటీషన్ అండ్ నువ్వు గెలిచావు లేకపోతే నీకు థర్డ్ ప్రైజ్ వచ్చిందని తెలిసినప్పుడు ఎలా అనిపించింది నీకు?
0: ఫస్ట్ థర్డ్ ప్రైజ్ అనగా నాకు వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. తర్వాత ఇక్కడికి వచ్చాక చాలా బాగా అనిపించింది, మంచిగా చూసుకున్నారు. అంటే ఎస్ఐ రేటింగ్ రాస్తున్నప్పుడు కానీ ఆ తర్వాత కానీ వాట్ సర్టిఫికేట్స్ అవన్నీ ఇచ్చారు. చాలా మంది ముందు సర్టిఫికేట్ తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది.
1: దాంతోపాటు ఇవాళ ఆర్జేగా కూడా వచ్చాం. సో మరి ఇవాళ ఫస్ట్ సాంగ్ ఏది ప్లే చేయబోతున్నాను?
0: తొలి ప్రేమ మూవీలో
1: ఏ సాంగ్?
0: నీ మనసే సే సాంగ్.

0: అలాగే లోహిత, ఈరోజు నువ్వు వండే ఆర్జేగా రావడంతో పాటు ఇంకో స్పెషాలిటీ కూడా ఉంది. ఈరోజు ఇంటర్నేషనల్ బయోలాజికల్ డైవర్సిటీ డే. లోహిత్ అనే ప్రాంతం ఏదైతే ఉందో నీ పేరుకు సూట్ అయిందో అరుణాచల్, ఇక్కడ కూడా చాలా బయోలాజికల్ డైవర్సిటీ ఉంటుంది. సో ఈరోజు మళ్ళీ బయోలాజికల్ డైవర్సిటీ డే కూడా అవటం వల్ల దీని గురించి నీ మాటలు చెప్తావా?
1: జీవ వైవిధ్యం అంటే మన భూమిపై ఉన్న అన్ని రకాల జీవులు, మొక్కలు, జంతువులు, పక్షులు, సూక్ష్మజీవులు, అలానే అవి నివసించే పర్యావరణ వ్యవస్థల సమాహారాన్నే జీవ వైవిధ్యం అంటారు. మన ఆహారం, మందులు, స్వచ్ఛమైన గాలి, నీరు, ఇవన్నీ వైవిధ్యంపై ఆధారపడి ఉంటాయి. అయితే ఈ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మే 22న జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్యంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రకటించింది. మొదటగా 1993లో ఈ దినోత్సవాన్ని డిసెంబర్ 29న జరిపేవారు. అయితే 2000 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ దీనిని మే 22కు మార్చింది. ఎందుకు అంటే 1992 మే 22న కెన్యాలోని జీవ వైవిధ్యం ఒప్పందం ఆమోదించబడింది. ప్రస్తుతం అడవుల నరికివేత, కాలుష్యం, వాతావరణ మార్పులు, సహజ వనరుల అధిక వినియోగం వల్ల అనేక జీవజాతులు అంతరించిపోతున్నాయి. జీవ వైవిధ్యం తగ్గిపోతే ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది, మన జీవ వైవిధ్యం కూడా ప్రభావం పడుతుంది. ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలి అంటే చెట్లను నాటడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, అడవులను సంరక్షిస్తూ పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచాలి. ప్రకృతి మనకు ఎన్నో వరాలు ఇస్తుంది, అందుకే ప్రకృతిని కాపాడడం మన అందరి బాధ్యత.

0: 谢了。
1: జీవ వైవిధ్యం గురించి చాలా బాగా చెప్పావు లోహిత. అసలు నువ్వేమవ్వాలనుకుంటున్నావు? నీకు ఎలాంటి అంబిషన్స్ ఉన్నాయి?
2: నేను చిన్నప్పటి నుండి ఐఏఎస్ ఆఫీసర్ అవుదాం అనుకుంటున్నాను. అదే నా ఎయిమ్, అదే నా డ్రీమ్ గా ఉంచుకుని దానికోసం చాలా కష్టపడుతూ ఉన్నాను.
1: మరి లోహిత, నీకు ఎలాంటి హాబీస్ ఉన్నాయి?
2: హాబీస్ అంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు వంట, కుకింగ్, మా అమ్మకి హెల్ప్ చేయడం అన్నీ చేస్తూ ఉంటాను.
1: ఇప్పుడు సోషల్ మీడియాకి మనం చాలా బాగా అడిక్ట్ అయిపోతున్నాం, లైక్ రకరకాల సోషల్ మీడియా యాప్స్కి. మరి దానివల్ల టైం కిల్ అయిపోవట్లేదా? మన ఫోకస్ రెడ్యూస్ అవ్వట్లేదా? మరి ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు ఆ ఫోన్ చూడటాన్ని? మనం ప్రొడక్టివ్గా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం
2: అంటే, ఫోన్ అంటే ఎక్కువగా చూడకోకుండా మనకి ఏమన్నా అవసరం ఉంటే చూడడం, అలా చూస్తే మనం దానికి అడిక్ట్ అవ్వకుండా ఉంటాము. ఎంత వరకు మనం తక్కువగా ఉంటే అంత మనకే చాలా మంచిది హెల్త్కి కూడా.
1: కానీ మరి రేడియో వినడం వల్ల ఎలా ఉంటుంది అంటో?
2: రేడియో అనేది, రేడియో వింటూ మనం అన్ని రకాల పనులు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మొబైల్ ఫోన్ అంటే మనం చూడాలి, చూస్తేనే ఏదన్నా చేయొచ్చు. కానీ రేడియో అలా కాదు. రేడియో చక్క ఒక చోట పెట్టుకొని మనం దాన్ని వింటూ, అందులో వచ్చే పాటలను వింటూ హ్యాపీగా వాటిని ఎంజాయ్ చేస్తూ మన వర్క్ అని కంప్లీట్ చేసుకోవచ్చు.
1: 90 సంవత్సరాలు ఆకాశవాణి స్టార్ట్ చేసి, 90 సంవత్సరాలు అంటే ఎన్నో టెక్నాలజికల్ చేంజెస్ చూస్తుంటుంది. ఎందుకంటే 90 ఇయర్స్ నుంచి చూసుకుంటే కంప్యూటర్స్ వచ్చాయి, తర్వాత లేటెస్ట్గా ఇప్పుడు మొబైల్ ఫోన్స్, ఇంకా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. స్టిల్ ఇప్పటికీ కూడా 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో కూడా మళ్ళీ కొత్తగా యువతను ఆకర్షిస్తూ ముందుకు వస్తుంది కదా, ఏ విధంగా సాధ్యమవుతుంది అంటున్నావు ఇది?
2: రేడియో అనేది ముందుగా అందరికి అందుబాటులో ఉంటుంది. రేడియో అనేది ఒక ఇమాజినేషన్ అన్నమాట. వింటూ వారికి వారు ఇమాజిన్ చేసుకుంటూ చాలా ఆనందంగా వాళ్ళ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు కంప్యూటర్స్ అవన్నీ అయితే స్క్రీన్ కాబట్టి మనం చూడాలి, స్క్రోల్ చేసుకుంటూ ఉండాలి.
1: రేడియో

ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఇప్పటి వరకు వన్డే ఆర్జే లోహిత సుగాత్రి చెప్పిన మాటలు విన్నారు కదండి. మరికొన్ని సరికొత్త విశేషాలతో రేపటి యువవాణి కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఉన్నతస్థాయి అధికారులతో ముఖ్యమంత్రి రాష్ట్రంలో తీవ్రస్థాయి ఉష్ణోగ్రతల నేపథ్యంలో అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఈరోజు సమీక్ష నిర్వహించారు.

0: పరిస్థితి నుంచి ప్రజలు ఉపశమనం పొందేలా ఎక్కడికక్కడ టెంట్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేసి చల్లని నీరు, మజ్జిగ, ఓఆర్ఎస్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలున్న ప్రాంతాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించేలా చూడాలని కోరారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఎక్కడా తాగునీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. అదేవిధంగా ఎండల తీవ్రత గురించి తెలియజేస్తూ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, విపత్తు నిర్వహణ, వైద్య ఆరోగ్య, పురపాలక, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో 22 ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని రాష్ట విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండలం టీ కొండూరు గ్రామంలో 3,000 కోట్ల రూపాయలతో నిర్మించిన 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం వల్లనే పెట్టుబడులు తరలివస్తున్నాయని తెలిపారు. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు ఆవిష్కరణలే కీలకమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కేవలం క్లీన్ ఎనర్జీని వినియోగించడమే కాదని, దేశానికి కూడా ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతోందని మంత్రి లోకేష్ వెల్లడిస్తూ,
1: And that is why we are really excited about dedicating this project to the nation. Close to 3,000 crores worth of investment has been done here on 2,400 acres. 600 megawatts of solar generation plants have been implemented in less than 11 months. And this is a very new technology where close to 12 lakh advanced Topcon bifacial solar modules have been installed and deployed here. And these are all manufactured in SAEL's own facilities in Uttar Pradesh.
0: ఇదిలా ఉండగా కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం ముద్దనూరు మండలం పెనికలపాడులో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని మంత్రి నారా లోకేష్ సందర్శించారు. సంపదను పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస నియోజకవర్గంలో ఆయన ఈరోజు పర్యటించారు. స్థానిక మున్సిపాలిటీ పరిధిలో 3,82,00,000 రూపాయలతో నిర్మిస్తున్న 33/11 kV సబ్స్టేషన్కు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం బూర్జ మండలం మదనాపురం కూడలిలో 6 కోట్ల రూపాయల వ్యయంతో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రానికి 100,00,000,000 పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. వీటి వల్ల భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు అధికంగా లభిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల తోడ్పాటు ఉంటే వేగంగా అభివృద్ధి జరుగుతుందని అన్నారు. నూతన ప్రాజెక్టులు జిల్లాకు తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోందని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా వెనుకబడిన జిల్లా కాదని, అవకాశాల జిల్లా అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హోంగార్డ్ ఆరోగ్య బీమా సహాయ కేంద్రాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఈరోజు విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, దేశంలోనే మొదటిసారిగా హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. హోంగార్డులకు ఉన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ ఆరోగ్య బీమా ద్వారా ప్రతి ఏడాది 3,00,000 నుండి 33,00,000 రూపాయల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం అందుబాటులో ఉంటుందని హోంమంత్రి చెప్పారు. దీని ద్వారా సుమారు 3,140 మంది హోంగార్డులు లబ్ధి పొందనున్నారని తెలిపారు. హోంగార్డులకు పూర్తి ఉచితంగా ఈ బీమా సదుపాయాన్ని అందిస్తున్నామని వంగలపూడి అనిత వివరిస్తూ,
2: సుమారుగా 975 మందికి హోంగార్డ్స్ కి వాళ్ళ కుటుంబాలకి భరోసాగా నిలబడడానికి, రేపొద్దున ఏదైనా కష్టం వస్తే నన్ను చూసుకునే వాళ్ళు ఎవరున్నారు అని బాధపడకుండా, నాకంటూ ఒక ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఏదైనా ఇబ్బంది కలిగినా నా కుటుంబం మీద భారం పడదు అని ధైర్యంగా వాళ్ళతో వచ్చిన డిసీజ్ గానీ వాళ్ళకు వచ్చిన ప్రాబ్లమ్ గానీ ఓవర్కమ్ చేసుకునే ధైర్యాన్ని కల్పించినందుకు, ఆ 2+2 అంటే భార్య భర్త అదేవిధంగా ఇద్దరు పిల్లలకి కలిపి పర్ యానం 33 లాక్స్ వరకు కూడా వాళ్ళకి ఆరోగ్య హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు.
0: ప్రజలకు వంట గ్యాస్ విషయంలో ఏమాత్రం ఇబ్బంది కలగకూడదనే కృత నిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. వివిధ శాఖల ఉన్నతాధికారులతో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ గ్యాస్ ఏర్పాటు చర్యలను వేగంగా ప్రజలకు అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. మారుతున్న కాలానికి తగినట్లుగా ప్రజలు పైప్డ్ నేచురల్ గ్యాస్ పీఎన్జీ వైపు మరలుతున్నారని, దీన్ని మరింత వేగవంతం చేసేలా గ్యాస్ కంపెనీలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని నాదెండ్ల మనోహర్ సూచించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పౌర సరఫరాల శాఖ కమిషనర్ కన్నబాబు, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ నఫూర్ తదితరులు పాల్గొన్నారు. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దేశీయ పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 తీసుకురావడం పట్ల రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా గుర్తింపు పొందిన బ్యాంకులు అందించే అదనపు క్రెడిట్ సదుపాయాలపై కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో సుమారు 20,77,000 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయని చెప్పారు. వీటిలో తయారీ రంగంలో 4.98 లక్షల యూనిట్లు, సేవా రంగంలో 10 లక్షల యూనిట్లు, వ్యాపార కార్యకలాపాలలో 5.74 లక్షల యూనిట్లు ఉన్నాయని మంత్రి తెలిపారు. రుణం చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు 100%, నాన్ ఎంఎస్ఎం రంగాలకు 90% వరకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0 పథకం ద్వారా క్రెడిట్ గ్యారంటీ కవరేజీని అందిస్తారని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ వివరాలను అమరావతి వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ తెలియజేస్తూ,
3: ఉత్తర తమిళనాడు మరియు దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనము బలహీనపడినది. తీవ్ర వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉన్నది. రాత్రిపూట వెచ్చగా ఉండే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గరిష్టంగా గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది.
0: ప్రజలంతా ఇంధన పొదుపు చర్యలు పాటించాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పొదుపు చర్యలలో భాగంగా నో వెహికల్ డేను మంత్రి ఈరోజు పాటించారు. ఈ సందర్భంగా పాలకొల్లు నుండి రైలులో సాధారణ ప్రయాణికులతో కలిసి ఆయన విజయవాడ చేరుకున్నారు. విజయవాడ రామవరప్పాడు రైల్వే స్టేషన్ నుండి గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం కేంద్ర కార్యాలయం వరకు మంత్రి సైకిల్ ద్వారా ప్రయాణించారు. తాడేపల్లి వద్ద మంత్రి రామానాయుడుకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు ఒకే సైకిల్పై పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాలుల నుంచి ప్రజలకు రక్షణ కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, సాఫ్ట్వేర్, డ్రోన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో ప్రత్యేక గ్రోత్ క్లస్టర్లను నిర్మిస్తున్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్దికి కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో హోంగార్డులకు ప్రత్యేక ఆరోగ్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నామని రాష్ట హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ఇంతటితో సమాప్తం.
4: సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవదిల్ల్యాం సైప్రస్ దేశస్య రాష్ట్రపతినా నికోస్ క్రిస్టోడోలైట్స్ ఇత్యనేన సహ చర్చితవాన్. సహ ఉక్తవాన్ యత్ అగ్రిమేషు పంచవర్షేషు నివేశ ప్రవాహః ద్విగుణీకర్తుం భారత సైప్రస్ దేశయోః లక్ష్యమస్తి. నిర్వాచనాయోగేన అగ్రిమే మాసే 18 దినాంకే 10 రాజ్యాణాం 24 రాజ్యసభాసనానాం ద్వితీయే వర్షె ఆయోక్ష్యమాణస్య నిర్వాచనస్య ఘోషణామకరోత్. సర్వోచ్చన్యాయాలయేన జులై మాసస్య ప్రథమదినాంకాన్ నవమీ కక్షాయాః ఛాత్రాణాం కృతే CBSE ఇత్యస్య త్రిభాషీయాధ్యయనస్య అనివార్యతాయాః విరుద్ధం యాచికాం విచారం సమారబ్ధం. కేంద్రీయ గృహమంత్రి అమిత్ శాహః ఉక్తవాన్ యత్ సంపూర్ణే సీమాక్షేత్రేషు అభేద్యతరం కర్తుం సర్వకారః స్మార్ట్ సీమా పరియోజనాయాః ఆరంభం కరిష్యతి. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం సన్రైజర్స్ హైదరాబాద్ దళం అద్య సాయంకాలే హైదరాబాదే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దళం సమ్ముఖీకరిష్యతి. అథ వార్తాః విస్తరేణ. భారత సైప్రస్ దేశయో మధ్యే అద్య నవదిల్ల్యాం ఆతంకవాదావరోధస్ విషయే నవాన్వేషణ తంత్రజ్ఞానయో ఉచ్చశిక్షాయాం అనుసంధానే సాంస్కృతిక సహయోగే చ సంయుక్త కార్యసమూహస్ స్థాపనే ఇత్యాదీనాం విభిన్నేషు క్షేత్రేషు అనేకేషాం సంధిపత్రాణాం ఆదానప్రదానం అభవత్.

0: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సైప్రస్ దేశస్య రాష్ట్రపతిన నికోస్ క్రిస్టోడోలైట్స్ ఇత్యనేన సహ వివిధేషు క్షేత్రేషు ద్వైపాక్షిక సహకారం సుదృఢీకర్తుం చర్చాం కృతవాన్. బహుపాక్షిక మంచేషు సహకారం సహ క్షేత్రీయ వైశ్విక మహత్వస్య విషయేషు అపి తౌ విచారాణాం ఆదాన ప్రదానం కృతవంతౌ. సంయుక్త వక్తవ్యే ప్రధానమంత్రిణా శ్రీ నరేంద్ర మోదినా భారత్ సైప్రస్ దేశయోః మైత్రీ న కేవలం దృఢః అపితు భవిష్యాభిముఖీ అపి అస్తీతి ఉక్తం. సహ అవదత్ యత్ గత దశకే సైప్రస్ దేశాత్ భారతే నివేశః ప్రాయః ద్విగుణితః అభవత్. తేనోదీరితం యత్ భారత యూరోపీయ సంఘ ముక్త వ్యాపార సమన్వయే అనేకాః నూతనాః సంభావనాః ఉద్భూతాః సంతి. ఉభయోః దేశయోః మధ్యే విశ్వాసః చ వర్ధితః అస్తి. అగ్రిమేషు పంచవర్షేషు పునః నివేశ ప్రవాహం ద్విగుణీకర్తుం భారత సైప్రస్ దేశయోః లక్ష్యం అస్తీతి శ్రీ మోదీ అవదత్.
1: भारत यूरोपियन यूनियन फ्री ट्रेड एग्रीमेंट से तमाम नई संभावनाएं बनी हैं. इसका लाभ उठाते हुए हम अगले 5 वर्षों में इस इन्वेस्टमेंट को फिर से डबल करने का लक्ष्य रख रहे हैं और इस संकल्प को साकार करने के लिए आज हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं.
0: ప్రధానమంత్రి శ్రీ మోదీ అవదత్ యత్ ఉపవేశనావధౌ తౌ వైశ్విక విషయేషు అపి చర్చితవంతౌ.
1: భారత్ ఔర్ సైప్రస్ కే బీచ్ యే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ దోనో దేశో కే ఫైనాన్షియల్ ఔర్ సర్వీసెస్ హబ్ కో జోడ్కర్ కామర్స్ కే లియే క్యాపిటల్ అన్లాక్ కరేగీ. యే సైప్రస్ కే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎనర్జీ ఔర్ అగ్రికల్చర్ సెక్టర్ మే భారతీయ కంపెనీస్ కే లియే నయే అవసర్ ప్రదాన్ కరేగీ ఔర్ భారత్ కే తేజీ సే బఢ్తే షిప్పింగ్ ఔర్ మెరిటైమ్ క్షేత్రో మే నయా నివేశ్ లేకర్ ఆయేగీ.
0: సైప్రస్ దేశస్య రాష్ట్రపతిః నికోస్ క్రిస్టోడోలైట్స్ ఇత్యేషః అవదత్ యత్ ఉభయోః రాష్ట్రయోః మధ్యే ద్వైపాక్షిక సంబంధాః యూరోపీయ సంఘ భారత సంబంధాశ్చ గతవర్షే అత్యంతం ప్రగతిం అకురవన్. ప్రాతఃకాలే విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః సైప్రస్ దేశస్య రాష్ట్రపతినా సహ మేళనం కృతవాన్. సామాజికాంతర్జాలీయ పటలే డాక్టర్ జయశంకరః అవదత్ యత్ సహ ద్వయోః రాష్ట్రయోః మధ్యే ద్వైపాక్షిక సంబంధాన్ సుదృఢం కర్తుం భారత యూరోపీయ సహయోగాయ చ సకారాత్మక భావానాం మార్గదర్శనస్య చ ప్రశంసాం అకరోత్. సైప్రస్ దేశస్య రాష్ట్రపతిః భారతస్య చతుర్దివసీయ యాత్రాయామస్తి. నిర్వాచనాయోగేన అద్య 10 రాజ్యేషు 24 రాజ్యసభా ఆసనానాం ద్వివార్షిక నిర్వాచనస్య కార్యక్రమస్య ఘోషణా కృతా. పూర్వః ప్రధానమంత్రి HD దేవగౌడ, కేంద్రీయమంత్రిణో జార్జ్ కురియన్ తథా రవనీత సింహశ్చ తేషు సదస్యేషు అంతర్భవంతి. ఏషాం కార్యకాలః అగ్రిమే మాసే సమాప్తః భవిష్యతి. ఆంధ్రప్రదేశే, గుజరాతే తథా కర్ణాటకే ప్రత్యేకస్మిన్ రాజ్యే 4 ఆసనాని సంతి. రాజస్థానే తథా మధ్యప్రదేశే ప్రత్యేకస్మిన్ రాజ్యే త్రీణి ఆసనాని సంతి. జార్ఖండే ద్వే ఆసనే స్తః. మణిపురే, మేఘాలయే, అరుణాచలప్రదేశే తథా మిజోరమే ప్రత్యేకస్మిన్ రాజ్యే ఏకైకం ఆసనం రిక్తం భవిష్యతి. ఆయోగస్యానుసారం అగ్రిమమాసస్య ప్రథమే దినాంకే అధిసూచనాయాః నిర్గమనం భవిష్యతి తథా జూన్ మాసస్య 18 దినాంకే మతదానం భవిష్యతి. మతగణనా అపి తస్మిన్నేవ దినే భవిష్యతి. మహారాష్ట్రస్య, తమిళనాడురాజ్యస్య చ ప్రత్యేకస్య ఏకస్య ఏకస్య ఆసనస్య కృతే రాజ్యసభాయాః ఉపనిర్వాచనం అపి ఆయోగేన ఘోషితం. ఏతద్ నిర్వాచనం అపి అగ్రిమమాసస్య 18 దినాంకే భవిష్యతి. ప్రియాః శ్రోతారః, సంస్కృతవార్తాయాః సంస్కరణమిదం ఇదానీం ఆకాశవాణీతః ప్రసార్యతే. సమమేవ అయం కార్యక్రమః ఆకాశవాణ్యః అంతర్జాలపటలే www.newsonair.gov.in ఇత్యత్ర అథ న్యూస్ ఆన్ AIR చలదూరభాషీయ తంత్రాంశే అపి ఉపలబ్ధో భవిష్యతి. అద్య సర్వోచ్చ న్యాయాలయేన అగ్రిమ సప్తాహే యాచికాయాః శ్రవణాయ సహమతి ప్రదత్తా. యాచికాయాం CBSE ఇత్యస్య నూతన నీతేః విరోధః అస్తి. యస్యాః అంతర్గతం జులై మాసస్య ప్రథమదినాంకాత్ 9-10 వర్గయోః ఛాత్రాణాం కృతే త్రిభాషా అనివార్య కృతా అస్తి. వరిష్ఠ అధివక్తా ముకుల్ రోహత్గి ఇత్యేషః ముఖ్య న్యాయాధీశః సూర్యకాంతస్య నేతృత్వే పీఠస్య సమక్షం ప్రకరణం ఉపస్థాపితవాన్. న్యాయపీఠే న్యాయమూర్తి జయమాల్యా బాగ్చి తథా విపుల్ M పంచోలి ఆస్తాం. छात्रैः शिक्षकैः तथा मातापितृभिः संयुक्त रूपेण याचिका प्रस्तुत आसीत्। सः अवदत् यत् CBSE इत्यस्य एतस्याः नूतन नीतेः अन्तर्गतं नवमि दशमी वर्गयोः अतिरिक्त भाषाद्वयस्य अध्ययनम् अनिवार्यं कृतमस्ति, येन अतीव समाह्वानम् उत्पद्यते। सः न्यायालयं सोमवासरे विचारार्थं विषयस्य सूचीकरणाय प्रार्थितवान्। मुख्य न्यायाधीशः अवदत् यत् अग्रिम सप्ताहे विविध श्रवण सप्ताहे प्रत्येकस्मिन् विचारः भविष्यति। केन्द्रीय गृहमन्त्री अमितशाहः अवदत् यत् समग्र सीमाम् अभेद्यतरां कर्तुं सर्वकारः स्मार्ट सीमा परियोजनायाः आरम्भं करिष्यति। अद्य नवदिल्ल्यां BSF संस्थायाः अलङ्करण समारोहं सम्बोधयन् श्रीशाहः अवदत् यत् एषा परियोजना ड्रोन, रडार, कैमरा इत्यादिभिः प्रौद्योगिकीभिः संस्थानैः सुसज्जिताः भविष्यन्ति। सः अवदत् यत् आगामि एकवर्षान्तर्गतं सीमासुरक्षाबलस्य सुरक्षाव्यवस्थायां स्मार्ट बॉर्डर कॉन्सेप्ट इत्यस्य अन्तर्गतं सर्वासां प्रौद्योगिकीनाम् एकीकरणं कृत्वा अभेद्य सीमासुरक्षा संरचनायाः विकासः द्रुतगत्या कार्यं प्रचलति।
2: Padma Vibhushan.
3: BSF was established under the leadership of Padma Vibhushan K.F. Rustam. Since the establishment of BSF, the force has worked to ensure the security of the borders of the entire country.
2: Nishchint karne ka kaam Seema Suraksha Bal ke jawanon ne kiya hai.
0: पश्चिम बंगाल राज्यस्य नेता शुभेन्दु अधिकारी अद्य राष्ट्रपति भवने राष्ट्रपतिना द्रौपदी मुर्मू वर्यया सह मेलनं कृतवान्। सः रक्षामन्त्रिणा राजनाथसिंहेन सहापि मेलनं विहितवान्। सामाजिकान्तर्जालीये पटले श्रीराजनाथसिंहः अवदत् यत् शुभेन्दु अधिकारी समृद्धेन राजनैतिक विधायी अनुभवेन युक्तः व्यक्ति अस्ति। सः आत्मविश्वासं प्रकटितवान् यत् श्री अधिकारी पश्चिमबङ्गालराज्यं नूतन औन्नत्यं प्रतिनेतुं कार्यं करिष्यति। IPL क्रिकेट क्रीडायाम् अद्य हैदराबादे रॉयल चैलेंजर्स बेंगलुरु दलं सनराइजर्स हैदराबाद दलं सम्मुखीकरिष्यति। क्रीडायाः आरम्भः सायं सार्धसप्तवादने भविष्यति। गतरात्रौ अहमदाबादस्य नरेन्द्र मोदी क्रीडांगणे गुजरात टाइटन्स दलेन चेन्नई सुपर किंग्स दलं 91 धावनांकैः पराजितम्। अन्ते मुख्यवार्ताः पुनः एकवारम्। प्रधानमन्त्री नरेन्द्र मोदी नवदिल्ल्यां साइप्रस देशस्य राष्ट्रपतिना निकोस क्रिस्टाडो लाइट्स इत्यनेन सह चर्चितवान्। सः उक्तवान् यत् अग्रिमेषु पञ्चवर्षेषु निवेशप्रवाहः द्विगुणीकर्तुं भारत साइप्रस देशयोः लक्ष्यमस्ति। निर्वाचनायोगेन अग्रिमे मासे 18 दिनाङ्के 10 राज्याणां 24 राज्यसभासनानां कृते निर्वाचनस्य घोषणा कृता। सर्वोच्च न्यायालयेन जुलाई मासस्य प्रथमदिनाङ्कात् नवमी कक्षायाः छात्राणां कृते CBSE इत्यस्य त्रिभाषीयाध्ययनस्य अनिवार्यतायाः विरुद्धं याचिकायां विचारं समारब्धम् इति वार्ताः।
4: आकाशवाणी विजयवाड़ा केन्द्रम्।

ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో రంగస్థలి శీర్షికన గయోపాఖ్యానం నాటకం నుంచి అర్జునుడి పాత్ర పద్యాలు వింటారు. నిర్వహణ శ్రీ ముత్యాల శ్రీనివాసరావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు.

దేవా, ఆ ధర్మ నిరతుల ఉదాహరణముగా గైకొననేలా అనిన మాటను దప్పుట అనుచితంబని గదా, అనిన మాటను దప్పుట అనుచితంబని గ

dalla cigane. అఖిల సంపదలను బాసి అడవుల తగని ఇడుములు.

మహాత్మా మహాత్మా సూచ్యతి ధన్యోస్మి దేవ ధన్యోస్మి అంతవాని.

మాధవ క్షత్రియ వంశ సంజాతుడనై ధనుర్బాణములను హస్తమును ధరించి యుద్ధ సన్నద్ధుడనై ఉండ ఇంకా వేరుగాడుగనేలా దేహత్యాగమున కీయకొనినట్లే.

శ్రీకృష్ణ, నీ అనుగ్రహమున మహాయోగేంద్రులకు దుర్లభమైన శ్రీమతి నారాయణ ప్రథమావతార దర్శనం కలిగినది. ధన్యుడనైతే నీ మహాత్మా, ధన్యుడనైతే. మధుసూదన, నీ అవతార సందర్శనానంతరమున నాకు సమరోత్సాహం అధికమవుతున్నది. ఎట్లనినా నీవు సమస్త భూతాంతర బహిస్సంగతుడవు, అనంత బ్రహ్మాండ మండితోదరుడు, నిఖిల చరాచర పరుడవు, పరాత్పరుడవు. అట్టి వాణిని నిన్ను కయ్యంబున నిలిచి గెలిచి తినయే నిన్ను కయ్యం.

ప్రణుచూరగొందు గదా వీర స్వర్గము.

ప్రభువున రణమే నిశ్చయించుకుంటేనే మాధవ గయుడు నిరపరాధుండగొడచే అవధ్యుండు. నీ చెల్లెలిని నాకేలా వ్యసంగితివి, మరి యొక్క మహారాజ కుమారునికి అర్పింపలేకపోతేవా? ఇంత మాత్రపు కన్య దొరకకపోయినడల బ్రహ్మచారిన ఇందునే వాసుదేవా.

தெரியுமா? தேவா, గజలంద్రియలు గజలంద్రియలు ఘల్లు ఘల్లని మ్రో.

దేవ నీ పాదములు తెమ్మునే వచ్చను. ఏమి రోషలజ్జా పరాక్రమహీనుండనుగా మదీయ దుర్వార ప్రతాపాదులు నీ కను చూపేదా. పాల నేత్ర విజయములకు దారుణ స్తంభంలో నా చెంతనున్నవి, ఇంకనూ బాయలేదు. ఆ శంకరుడు కరుణా కటాక్ష దత్త పాశుపతాస్త్రములు ఇదిగో. ఏమి రుద్రుడు నిండు మగతనము లేనివాడా? అతడు సగమాడుది ఏమో గాని, మరి నీవేమో పూర్ణముగా ఆడుదాను గుదివే బావ. నిరంతర నారీలుడవు నీవు, శంకరుని పౌరుషం గురించి ఎంత నక్కరలేదులే. అర్జునుని గెలుచుట తుచ్చులకు నరకాసురాధులను గెలుచుట అనుకుంటేవి కాబోదు. ధర్మం నీకు కట్టుబడి ఇంద్రుడు చే ఊరకండవలసి వచ్చాను గాని మగంటిమి చాలక కాదులే. అరణ్యవాసానంతరము మేము ధార్త రాక్షస శత నిర్మూలనము చేయనప్పుడే మా పరాక్రమ మెరుగుగలవులే. ఆ నీ చతుర్బాహువులు చతుస్సహస్ర కామిని దృఢాలింగనమురకైనను చతుర్లక్ష గోగణ పరిపాలనమురకైనను అక్కరకు వచ్చునేమో కానీ చతురంగ బలోపేతుడని చతురోపాయ నెరింగి చతుర్దశ విద్యలు నేర్చి చాతుర్పద సర్వ ప్రకారముల చతుర బోధి ఫలిత భూతలమును చతురతతో పాలించు. ఈ విజయుని గెలుచుటకు ఉపకారం పోయే బావ. ఆ నీ చక్రాయుధ ప్రతిమానముకు గాండేవు మనకున్నది. నేను కిరాతుడును, నీవు గారడి విద్యలు వాడవు. అందుచేతనే గారడి వాని కరమునందు

0: ఉంటే చక్రము ధరించిన నీవును హాలికుని విధమున నాగల భుజమున దాల్చు నీ సహోదరుడు బలభద్రుడును మాకు విరపు కలిగింపరులే. ఓ ఆత్మ శ్లాఘపరాయణ,
1: మీరు ఇంతవరకు గయోపాఖ్యానం నాటకం నుంచి అర్జునుడి పాత్ర పద్యాలు విన్నారు. నిర్వహణ శ్రీ ముత్యాల శ్రీనివాసరావు, హార్మోనియం శ్రీ మోదుగుల శ్రీనివాసరావు.

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
2: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
2: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
2: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
1: నినదిద్దాం.

0: రంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
1: వర్మీ కంపోస్ట్ ఉపయోగాలు, తయారీలో మెళకువల గురించి తెలుసుకుందాం. సాంప్రదాయ వ్యవసాయంలో ఒకప్పుడు నేలలో విరివిగా లభించే వానపాములు నేటి ఆధునిక వ్యవసాయంలో రసాయనిక ఎరువుల వాడకం పెరగడం, సేంద్రియ ఎరువుల వాడకం తగ్గడం వల్ల ఈ వానపాముల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. వానపాములు నేల ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఇవి వెన్నుముక లేని జీవులు. ఈ వానపాముల్లో 3600 రకాలున్నాయి. వీటిలో సగం మాత్రమే ప్రపంచవ్యాప్తంగా వ్యాపించున్నాయి. వీటిని ముఖ్యంగా 2 రకాలుగా విభజించవచ్చు. మొదటిది బరోయింగ్ అంటే బొరియల్ చేసే రకం. నేలను గుల్లచేసి భూమి లోపల పొరల్లో ఇవి ఉంటాయి. మన దేశంలో ఈ రకమే ఎక్కువగా ఉన్నాయి. నీటి ఎదడిని బాగా తట్టుకుని 90% మట్టిని, 10% వ్యర్థ పదార్థాలని ఆహారంగా తీసుకుంటాయి. 8 నుండి 10 అంగుళాల పొడవుండి 15 సంవత్సరాలు జీవిస్తాయి. అయితే ఈ రకం వానపాములు వర్మీ కంపోస్ట్కి అంతగా పనికిరావు. ఇక రెండవ రకం నాన్ బరోయింగ్ అంటే బొరియలు చేయని రకం. భూమి పైపొరల్లో ఉంటూ బొరియలు చేయని రకాలు ఇవి. ఇవి వర్మీ కంపోస్ట్ తయారీకి బాగా అనుకూలంగా ఉంటాయి. ఇవి మట్టిలో గల సేంద్రియ పదార్థాలని తునాతునకలు చేసి జీవన ఎరువులుగా మారుస్తాయి. 90% వ్యర్థ పదార్థాలని, 10% మట్టిని ఆహారంగా తీసుకుని నాణ్యమైన కంపోస్టుగా మరుస్తాయి. వీటిలో పునరుత్పత్తి శక్తి ఎక్కువ కాబట్టి రైతులు ఇటువంటి రకాలను ఎన్నుకోవడం మంచిది. వీటి జీవితకాలం సుమారుగా 2.5 సంవత్సరాలు. వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మీ కల్చర్ అని, అవి విసర్జించే పదార్థాలని వర్మీ కాస్టింగ్స్ అని, వీటి ద్వారా తయారయ్యే ఎరువుని వర్మీ కంపోస్ట్ అని అంటారు. మానవునికి ఉపయోగం లేక వదిలివేసిన కుళ్ళిన కూరగాయలు, పళ్ళు, ఆకులు, చెత్త చెదరం, కొబ్బరి పీచు, పశువుల పేడ మొదలైన వాటిని వానపాములు ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పర్యావరణంలోని వ్యర్థ పదార్థాలను తిని కాలుష్య నివారణకి తోడ్పడటమే కాకుండా విలువైన ఎరువును రైతుకు అందిస్తాయి. వానపాముల ఉనికి, కదలిక వల్ల నేల గుల్లబారుతుంది. ఫలితంగా నీరు, గాలి చొరబడే శక్తి పెరుగుతుంది. ఇక వర్మీ కంపోస్ట్ తయారీ విధానాన్ని గనక మనం చూసినట్లయితే, సుమారుగా 15 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తు ఉండే విధంగా మనం బెడ్లు తయారు చేసుకోవాలి. ఈ బెడ్లో అడుగు భాగం నున్నగా గట్టిగా ఉండేటట్లుగా ప్లాస్టరింగ్ చేయాలి. నీరు బెడ్లలో నిలబడకుండా బెడ్కి ఒకవైపున చిన్న రంధ్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. సిమెంట్ బెడ్కి ఎండ తగలకుండా చల్లటి పందిరి నీడను కల్పించాలి. ముందుగా కంపోస్ట్ చేయవలసిన పదార్థాలన్నింటినీ అంటే చెత్త, ఆకులు, పంట కోశాక మిగిలిన పంట అవశేషాలు, పిచ్చి మొక్కలు ఇలాంటివన్నీ కూడా 1 నెల రోజుల పాటు ఒక గొయ్యిలో వేసి అవి ఒక మాదిరిగా కుళ్ళే వరకు కూడా కుళ్ళబెట్టాలి. ఆ తర్వాత పాక్షికంగా కుళ్ళిన ఈ వ్యర్థ పదార్థాలను తెచ్చి వర్మీ కంపోస్ట్ బెడ్ల మీద వేసి కంపోస్ట్ చేసుకోవచ్చు. అయితే బెడ్లలో వీటికి వేయబోయే ముందు ఆ బెడ్ అడుగున బెడ్డింగ్ మెటీరియల్ సుమారుగా 15 సెంటీమీటర్ల మందాన్ని తయారు చేసుకోవాలి. ముక్కిన కొబ్బరి పీచు లేదా కొద్దిగా ముక్కిన చెరకు పిప్పిని ముక్కలుగా కొట్టి సమానంగా బెడ్ అంతా కూడా పలచగా పరచాలి. బెడ్డింగ్ మెటీరియల్ వేశాక దాని మీద పాక్షికంగా కుళ్ళబెట్టి ఉంచుకున్న వ్యర్థ పదార్థాలను వేయాలి. ఆ తర్వాత పేడ నీళ్లు చిలకరించాలి. కొద్దిగా ముక్కిన పేడని ఈ వ్యర్థ పదార్థాల మీద పొరగా వేసుకోవాలి. పచ్చి పేడను వేయకూడదు. వానపాముల్ని చదరపు కిలోమీటర్లకి 1000 వానపాముల చొప్పున ఈ బెడ్ల మీద వదులుకోవాలి. వర్మీ కంపోస్టుకు అనువైన వానపాములు బొరియలు చేయని రకాలు ఐసినియా ఫోటేడా, యూడ్రిలస్ యూజ్ని మొదలైనవి. పాత గోనె సంచుల్ని కానీ వరిగడ్డిని కానీ ఈ బెడ్ల మీద కప్పుకోవాలి. ప్రతిరోజు పల్చగా నీరు చిలకరిస్తూ ఉండాలి. నీళ్లు ఎక్కువగా పోయకూడదు. 2-3 నెలల్లో మంచి సస్యపోషణ గల వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. ఈ బెడ్ నుండి తయారైన వర్మీ కంపోస్ట్ను తీయడానికి 4-5 రోజుల ముందు ఈ బెడ్ మీద నీరు చల్లకూడదు. ఇలా చేయడం వల్ల వానపాములు తేమను వెతుక్కుంటూ బెడ్ అడుగు భాగానికి చేరతాయి. అప్పుడు తయారైన కంపోస్ట్ని మనం తీసుకోవచ్చు. బెడ్ నుండి కంపోస్ట్ని బయటకు తీసి శంఖాకారంగా గుట్టలు గుట్టలుగా పోసి జల్లెడతో జల్లించి పంట పొలాలకి వేసుకోవాలి. బాగా తయారైన వర్మీ కంపోస్ట్ పొడి పొడిలాడుతూ కాఫీ రంగులో ఉంటుంది. సంవత్సరానికి ఈ విధంగా ఒక బెడ్ నుండి 4 సార్లు కంపోస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల 3 టన్నుల వరకు కంపోస్ట్ లభిస్తుంది. ఇక వర్మీ కంపోస్ట్ వల్ల కలిగే ఉపయోగాల గురించి మనం చూసినట్లయితే, నేల ఉత్పాదకతకు కావలసిన అనుకూల లక్షణాలు పెరుగుతాయి. వేసిన పైరుకే కాక తర్వాత 2-3 పైర్ల వరకు దీని ప్రభావం ఉంటుంది. మొక్కలకి కావలసిన అన్ని పోషకాలు ఇందులో లభ్యమవుతాయి. పోషకాల సమతుల్యత ఉంటుంది. వర్మీ కంపోస్ట్ తయారు చేయడం సులభము, అలాగే ఖర్చు తక్కువ. రసాయన ఎరువులు వాడాల్సిన ఆవశ్యకత తగ్గి ఖర్చు ఆదా అవుతుంది. పలు రకాల ఎంజైమ్లు, హార్మోన్లు, అమినో ఆమ్లాలు తయారై మొక్కలు చురుగ్గా పెరగడానికి తోడ్పడతాయి. రోగ నిరోధక శక్తి పెంచే ఆక్సినోమైట్లు తయారవడం వల్ల పైరు ఆరోగ్యంగా ఉండి పురుగు మందులు వాడాల్సిన అవసరం తగ్గి లాభం చేకూరుతుంది. భూమిలో ఉపయోగకరమైన సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. అలాగే నేల సహజ సిద్ధమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటుంది. కూరగాయలు, పళ్ళు, ఇతర ఉత్పత్తుల నాణ్యత పెరుగుతుంది. వాటికి మంచి రంగు, రుచి, వాసన, రవాణాలో నిల్వ ఉండే గుణం కూడా పెరుగుతుంది. సేంద్రీయ వ్యర్థాలను వర్మీ కంపోస్టు తయారీకి ఉపయోగించడం వల్ల మంచి ఎరువు లభ్యమవుతుంది. పరిసరాల కాలుష్య నివారణకి తోడ్పడతాయి. దిగుబడితో పాటు ఫలసాయం నాణ్యత పెరుగుతుంది. వర్మీ కంపోస్ట్కు ఉపయోగించిన వ్యర్థ పదార్థాలను బట్టి, స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి తయారైన కంపోస్ట్లోని పోషకాల శాతంలో కొద్దిపాటి తేడాలుండొచ్చు. దీనిలో

0: ద్రవాన్ని వర్మివాష్ అంటారు. ఇందులో మొక్క పెరుగుదలకి దోహదపడే హార్మోన్లు, అమైనో ఆమ్లాలు, విటమిన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వర్మివాష్ తయారీ విధానాన్ని మనం చూసినట్లయితే, వానపాములు ఉండడానికి అనువుగా బెడ్ ఏర్పాటు చేసుకోవాలి. దీనికి ఒక పెద్ద సైజు మట్టి పాత్ర లేదా పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ ఉపయోగించుకోవచ్చు. పాత్ర అడుగు భాగంలో ఒక రంధ్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానిని సూది సహాయంతో మూసి ఉంచాలి. పాత్ర అడుగు భాగాన్ని మొదటి 3-4 అంగుళాలు ఇసుకతోనూ, ఆ పైన 3 అంగుళాలు చిన్న చిన్న ఇటుక ముక్కలు రాళ్లతోనూ నింపాలి. దానిమీద బాగా మాగిన సేంద్రియ పదార్థాన్ని పాత్రలో 1/4-3 వంతుల వరకు నింపాలి. ఇందులో వీలైనన్ని ఎక్కువ వానపాములు వదలాలి. అంటే 150 నుండి 200 వానపాముల్ని వదులుకోవాలి. పాత్రలో ఎప్పుడు 50 నుండి 60% తేమ ఉండేటట్లుగా ప్రతిరోజు నీటిని చిలకరిస్తూ ఉండాలి. వానపాముల విసర్జన పూర్తిగా తయారైన తర్వాత ఎక్కువ నీరు పోసుకోవాలి. పాత్ర అడుగు భాగంలోని రంధ్రం నుండి టీ డికాషన్ లాంటి ద్రవం బొట్లు బొట్లుగా స్రవించటం మొదలవుతుంది. దానిని సేకరించాలి. ఇలాగే మరో 2 సార్లు నీరు పోసి వచ్చిన ద్రవాన్ని సేకరించాలి. దీన్నే వర్మివాష్ అంటారు. ఇది అత్యంత విలువైన సేంద్రియ ద్రవ ఎరువు. సేంద్రియ పదార్థమంతా వర్మి క్యాస్టింగ్స్గా మారిపోయినప్పుడు దానిని తీసేసి కొత్తగా సేంద్రియ పదార్థాన్ని వేస్తే వానపాముల నుండి మరలా క్యాస్టింగ్స్ తయారవడం ప్రారంభమవుతుంది. ఇదే పద్ధతి ఎక్కువసార్లు చేయడం వల్ల అవసరమైనంత వర్మి వాష్ లభిస్తుంది. ఇక వర్మి కల్చర్ విషయానికి వచ్చినట్లయితే, వానపాముల సంతతిని వృద్ధి చేయడాన్ని వర్మి కల్చర్ అంటారు. వానపాముల్ని ఎక్కువ సంఖ్యలో అభివృద్ధి చేయడానికి 1:1 నిష్పత్తిలో పేడ అలాగే ఎండిన ఆకుల్ని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ప్రతి 10 కిలోల వ్యర్థ పదార్థాలకి 50 వానపాముల చప్పున వదులుకుని నీడలో ఆరపెట్టుకుని అనుకూలమైన వాతావరణ పరిస్థితులను కల్పిస్తే 2 నెలల్లో వానపాముల సంఖ్య 100 రెట్లు పెరుగుతుంది. దీన్ని వర్మి కల్చర్ అని అంటారు.
1: వ్యవసాయ సూచనలు విన్నారు. ఈనాటి కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
2: 102.2 MHz పై ఆకాశవాణి FM వింటున్నారు.

0: ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తరం మారింది, శ్రీ చైతన్య సిద్ధమై

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ 0 అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.
4: వన్ 2.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

ఈరోజు ప్రసారమయ్యే ప్రసార విశేషాలు. 7:15 పంట సీమల కార్యక్రమంలో ఎడగారు వరిలో యాజమాన్య చర్యల గురించి డాక్టర్ యు వినీత గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం జానపద గీతం, తర్వాత కొబ్బరిలో నల్లముట్టె పొరుగు విశేషాలు ఇవి ప్రసారమవుతాయి. అనంతరం 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 జీవ వైవిధ్యంతో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఈ అంశంపై ప్రొఫెసర్ శ్రీ ఈ శ్రీనివాస్ రెడ్డి గారు ఏఎన్యు గుంటూరు వీరు ప్రసంగం వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఉప సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు. నిర్వహణ డాక్టర్ జాగర్లమూడి శ్యామ్ సుందర్ శాస్త్రి, కె శృతి ప్రియాంక. అనంతపురం ఆకాశవాణి కేంద్రం నుంచి ఈ ప్రసారమవుతుంది. 8:45 ఆకాశవాణి విజయవాడ ఏ కేంద్రం యొక్క కార్యక్రమాలు మీరు వినే అవకాశం ఉంటుంది. 102.2 MHz పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటూ ఆనందిస్తున్నారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షులు నికోస్ క్రిస్టోడౌలిడెస్ ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఉగ్రవాదం, సృజనాత్మకత, టెక్నాలజీ, ఉన్నత విద్య, పరిశోధన, సాంస్కృతిక సహకారం కోసం సంయుక్త కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేసే అంశాలు ఇందులో ఉన్నాయి. సమావేశంలో ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు, బహుపాక్షిక వేదికలపై సహకారం గురించి కూడా చర్చించారు. ప్రపంచస్థాయి సమస్యలపై కూడా అభిప్రాయాలు పంచుకున్నామని ప్రధానమంత్రి తెలిపారు.
1: భారత్ ఔర్ సైప్రస్ కే బీచ్ యే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ దోనో దేశో కే ఫైనాన్షియల్ ఔర్ సర్వీసెస్ హబ్ కో జోడ్కర్ కామర్స్ కే లియే క్యాపిటల్ అన్లాక్ కరేగీ. యే సైప్రస్ కే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ ఔర్ అగ్రికల్చర్ సెక్టర్ మే భారతీయ కంపెనీస్ కే లియే నయే అవసర్ ప్రదాన్ కరేగీ ఔర్ భారత్ కే తేజీ సే బఢ్తే షిప్పింగ్ ఔర్ మెరిటైమ్ క్షేత్రో మే నయా నివేశ్ లేకర్ ఆయేగీ.
0: సైప్రస్ అధ్యక్షులు నికోస్ మాట్లాడుతూ గత ఏడాదిలో భారత్ సైప్రస్ సంబంధాలు, అలాగే ఈయు భారత్ సంబంధాలు పురోగతి సాధించాయన్నారు. ఆయన 4 రోజుల భారత పర్యటనలో భాగంగా ఈరోజు రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉదయం 19వ రోజ్గార్ మేళాలో

0: వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. 19వ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరుగుతుంది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరతారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి నిబద్ధతకు అనుగుణంగా ఈ దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గార్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. గడిచిన 18 రోజ్గార్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల నియామక పత్రాలు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. ఈ స్థానాలు 10 రాష్ట్రాలకు చెందినవి ఉన్నాయి. వీటిలో ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక నుంచి 4 చొప్పున, రాజస్థాన్, మధ్యప్రదేశ్ నుంచి 3 చొప్పున, జార్ఖండ్ నుంచి 2 సీట్లు, అలాగే మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం నుంచి ఒక్కొక్క సీటు ఖాళీలున్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే నెల 1న విడుదలవుతుంది. పోలింగ్ జూన్ 18న జరగనుండగా అదే రోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహిస్తారు. అలాగే మహారాష్ట, తమిళనాడులో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నికలు కూడా ప్రకటించారు. ఈ ఉప ఎన్నికలు కూడా జూన్ 18న నిర్వహిస్తారు. హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ విభాగం దేశంలోనే అరుదైన మైలురాయిని చేరుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసుపత్రి వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. నిమ్స్ యూరాలజీ విభాగం ఇప్పటివరకు 2,000 కిడ్నీ మార్పిడులను విజయవంతంగా పూర్తి చేసి దక్షిణ భారతదేశంలోనే 1 స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా గుజరాత్, లూథియానా తర్వాత నిమ్స్ 3వ స్థానంలో నిలిచింది. ఈ కిడ్నీ మార్పిడి చేయించుకున్న వారిలో 95% మంది రాజీవ్ ఆరోగ్యశ్రీ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఉచితంగా చికిత్స పొందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. న్యూఢిల్లీలో జరిగిన అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇన్ ఇండియా లీడర్షిప్ సదస్సు జరిగింది. ఈ సదస్సులో కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొని మాట్లాడుతూ, భారత డేటా సెంటర్ ద్వారా దాదాపు 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడనున్నాయని తెలియజేశారు. ఏఐ, కూలింగ్ టెక్నాలజీలు, స్మార్ట్ గ్రిడ్స్, పునరుత్పాదక శక్తి రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. డేటా సెంటర్లు భవిష్యత్ ఆయిల్ ఎకానమీగా మారతాయని పేర్కొన్నారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ లక్ష్యాల్లో సగానికి పైగా ఇప్పటికే సాధించామని తెలియజేశారు. 2030 నాటికి డేటా సెంటర్ సామర్థ్యం 6.5 గిగావాట్లకు చేరుతుందని వెల్లడించారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ 2 రోజుల రాజస్థాన్ పర్యటనలో భాగంగా జోధ్పూర్ రైల్వే స్టేషన్లో ఢిల్లీ కాంట్కు వెళ్లే 20 కోచ్ల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించారు. ఇంతకుముందు 8 కోచ్లతో నడిచిన ఈ రైలు ఇప్పుడు పెరిగిన సీటింగ్ సామర్థ్యంతో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తుంది. ఈ సందర్భంగా భగత్ కీ కోఠీలో వందే భారత్ స్లీపర్ కోచ్ వర్క్షాప్ 2వ దశను ప్రకటించారు. జైసల్మేర్ స్టేషన్లో కొత్త కోచ్ కేర్ కాంప్లెక్స్ను వర్చువల్గా ప్రారంభించారు. రైల్వే బడ్జెట్లో రాజస్థాన్కు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించామని, రాష్ట్రంలో భారీ రైల్వే అభివృద్ది పనులు చేపడతామని తెలియజేశారు.
1: जोधपुर से दिल्ली की जो वंदे भारत ट्रेन है बहुत ही एक पॉपुलर ट्रेन है. जब से चालू हुई तब से 150% से अधिक इसका रहता था ऑक्यूपेंसी, तो अब इसको 8 कोच से बढ़ाकर यह सीधा 20 कोच में कन्वर्ट कर दिया गया है. साथ ही साथ आज जैसलमेर से अहमदाबाद की सर्विस भी शुरू होगी और जोधपुर में नई गाड़ियां शुरू हो सके इसके लिए एक कोचिंग टर्मिनल की व्यवस्था भी जोधपुर से होगी. और हरिद्वार की एक जो बहुत बड़ी डिमांड है उसके ऊपर भी काम चल रहा है, आने वाले समय में वो डिमांड भी पूरी होगी.
0: देश तीव्र एंडल कारण గత 4 రోజులుగా విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి చేరిందని విద్యుత్

0: మంత్రిత్వ శాఖ తెలిపింది. నిన్న మధ్యాహ్నం సమయంలో దేశవ్యాప్తంగా గరిష్ట విద్యుత్ వినియోగం 270.82 గిగావాట్లకు చేరి ఇప్పటివరకు ఉన్న అన్ని రికార్డులను అధిగమించింది. సాధారణంగా మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య గరిష్ట విద్యుత్ డిమాండ్ ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తీవ్ర వేసవిని దృష్టిలో ఉంచుకుని అవసరమైనంత విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, ప్రజలు విద్యుత్తును పొదుపుగా వినియోగించాలని సూచించింది. కేంద్ర నూతన పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశంలో ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అమరిక విధానం వేగంగా దూసుకుపోతోందని, ప్రస్తుతం కేవలం 8 రోజుల్లోనే కొత్తగా 100,000 కుటుంబాలు ఈ పథకంలో చేరాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా స్వచ్ఛ ఇంధన ఉద్యమం ఎంతో వేగంగా విస్తరిస్తోందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని మంత్రి సామాజిక మాధ్యమం ద్వారా తెలియజేశారు. సిబిఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఆన్సర్ బుక్ స్కాన్ చేసిన ఫోటోకాపీ పొందడానికి దరఖాస్తు గడువును ఈ నెల 24 వరకు పొడిగించారు. ముందుగా ఈ గడువు రేపటితో ముగియాల్సి ఉంది. గత కొన్ని రోజులుగా సిబిఎస్ఈ వెబ్సైట్పై అధిక ఒత్తిడి ఉండడంతో సాంకేతిక అంతరాయాలు ఏర్పడ్డాయని బోర్డు తెలిపింది. స్కాన్ కాపీ అందుకున్న తర్వాత విద్యార్థులకు వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి 2 రోజుల సమయం ఉంటుందని పేర్కొంది. ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా ఈరోజు రాత్రి ఉప్పల్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు, క్రీడాధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఉప్పల్ జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ పనులు జరుగుతున్నందున మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు విధించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, సైప్రస్ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా పలు ఒప్పందాలు కుదిరాయి. కేంద్ర ఎన్నికల సంఘం 24 రాజ్యసభ స్థానాలకు జరగనున్న ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను ఈరోజు ప్రకటించింది. భారత డేటా సెంటర్ ద్వారా 100,000 ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏర్పడతాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా మరికొద్దిసేపట్లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య కీలక మ్యాచ్ జరుగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: వన్ 2.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి ఎఫ్ఎం వింటున్నారు.

0: పాలు కార్యక్రమంలో ఎడగారు వరిలో యాజమాన్య చర్యలు ఈ అంశం గురించి డాక్టర్ యు వినీత గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: డాక్టర్ యు వినీత గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు నెల్లూరులో ఉన్న పరిశోధన కేంద్రంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి?
2: అవునండి.
1: ఏ విభాగంలో చేస్తున్నారండి?
2: నేను అగ్రానమీ అని పంటల ఉత్పత్తి విభాగము.
1: అక్కడ ఎటువంటి పరిశోధన చేస్తూ ఉంటారండి?
2: ముఖ్యంగా మనకు నెల్లూరు జిల్లాలో వరి మీద ఎక్కువగా పరిశోధన చేస్తుంటాము. ఇక్కడ ముఖ్యంగా మనకి రబీ సీజన్లో అగ్గి తెగుళ్ళు ప్రధానమైన సమస్య కాబట్టి మన వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలయ్యే రకాలన్నీ కూడా అగ్గి తెగుళ్ళను తట్టుకునే రకాలు, మరియు ఇక్కడ అంటే ప్రాంతీయంగా రైతులకు వచ్చే సమస్యలు ఏవైనా ఉంటే, ముఖ్యంగా దోమపోటు కానీ లేదంటే వివిధ పంటను పండించే పద్ధతుల్లో వాళ్ళకున్న సమస్యలు, వాటి మీద మనం ఎక్కువగా ఇక్కడ పరిశోధనలు జరుపుతుంటాము.
1: మరి అయితే మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే మన రైతులు పండించే ప్రధానమైన ఆహార పంటలో వరి ముఖ్యమైనది కదండి. మరి ఈ వరిని ఖరీఫ్ కాలంలోనూ రబీ కాలంలోనూ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. అయితే మరి నెల్లూరు వైపు అటువైపు ప్రాంతాల్లో రైతులు ఎడగారు కాలంలో కూడా వరిని సాగు చేస్తూ ఉంటారు కదండి. మరి ముందుగా ఈ ఎడగారు వరి ప్రాధాన్యత ఏంటంటారు?
2: ముఖ్యంగా మన రాష్ట్రంలో వరిని ప్రధానంగా సార్వ మరియు దాల్వ కాలాల్లో పలు వాతావరణ పరిస్థితుల్లో పండిస్తున్నాము. సో సార్వ చూసుకున్నట్లయితే దాదాపు 28 లక్షల హెక్టార్లలోను, అదే దాల్వాలో అయితే 15.8 లక్షల హెక్టార్లలో సాగు అవుతూ దాదాపు 142 లక్షల టన్నులు ఉత్పత్తి చేస్తున్నాము. అయితే నెల్లూరు జిల్లాలో దీనికి భిన్నంగా ముఖ్యంగా మనకి ఎడగారు అంటాము, ఎండాకాలం పైరు. అంటే రబీ సీజన్ మనకి మార్చి ఏప్రిల్లో కోతకు వస్తుంది కాబట్టి వెంటనే ఏప్రిల్లో మనం నారు పోసుకొని, అంటే మిగిలిన రాష్ట్రం అంతా కూడా ఖరీఫ్ అనేది జూన్ జూలై మాసాల్లో మొదలైతే నెల్లూరు జిల్లాలో ఏప్రిల్లోనే నారు పోసుకుంటాం అనమాట. అందుకని దీన్ని అర్లీ ఖరీఫ్ అని కానీ, ఎడగారు కానీ, లేదంటే వేసవి పంట అని కానీ పిలుస్తాము. ఇక్కడ ముఖ్యంగా మనకు నెల్లూరు జిల్లాలో ఎక్కువ ఏరియా అనేది రబీలో సాగు అవుతుంది. దాదాపు 2 లక్షల హెక్టార్లు రబీలో వరిని సాగు చేస్తుంటారు. అదే ఈ ఎడగారులో అయితే దాదాపు 50,000 నుంచి 60,000 హెక్టార్ల వరకు వరి సాగు అవుతూ ఉంటుంది.
1: మరి ఎడగారులో వేసుకోవడానికి అనువైన వరి రకాలు ఏవో చెప్తారా?
2: ముఖ్యంగా ఈ ఎడగారులో ఏంటంటే మనం ఏప్రిల్లో నారు పోసుకోవడం వలన ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఈ పంటకాలం అనేది ఉంటుందండి. అయితే ఈ టైంలో మనకి ఎక్కువ సూర్యరశ్మి అనేది రోజులో ఎక్కువ గంటలు ఉండడం వలన మనకు చాలా రకాలు, అంటే ఫోటో సెన్సిటివ్ రకాలని ఈ సీజన్లో వేసుకోలేమన్నమాట. ముఖ్యంగా ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న తెలంగాణ సోనా RNR 15048 అనేది లాస్ట్ 2 సంవత్సరాలుగా మనకు రైతులు వేస్తున్నారు. అది యాక్చువల్గా బాగా ఫోటో సెన్సిటివ్ అనమాట, అంటే సూర్యరశ్మి యొక్క కాంతి యొక్క కాలావధికి సెన్సిటివ్. సో అది మనం మామూలుగా అయితే ఈ సీజన్లో మనకు 4 నెలలు, అంటే షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అంటాము, 4 నెలలకు మాత్రమే పంట కోతకు వచ్చే రకాలను వేసుకుంటాము. కానీ ఈ రకం ఏంటంటే దీనికి సెన్సిటివిటీ ఉండడం వలన మనకు దాదాపు 6 నెలల వరకు దాని యొక్క కాల పరిమితి పెరిగే అవకాశం ఉంది, మరియు దిగుబడులు కూడా చాలా తక్కువగా వస్తాయి. కాబట్టి రైతులకి మనం ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ RNR 15048 అనేది కేవలం రబీ కాలానికి మాత్రమే వేసుకోండి, ఎడగారు సీజన్కి ఈ రకం పనికిరాదు. కాకపోతే ఇప్పుడు మనకు ప్రస్తుతము మన వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి విడుదలైనటువంటి రకాలు, తర్వాత కాటన్ దొర సన్నాలు ఈ సీజన్లో వేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ సీజన్లో మనకు తక్కువ కాల పరిమితి, అంటే 4 నెలలు పంటకాలము, లేదా 120 నుంచి 125 రోజుల వరకు పంటకు కోతకు వచ్చే రకాలను మాత్రమే వేసుకోవాలి. అలాంటి రకాల్లో మనకు ప్రస్తుతము ఈ ఎడగారు సీజన్కి వాడుకోదగిన రకాలు ఏంటంటే, ముఖ్యంగా ఫస్ట్ ఇది నెల్లూరు మసూరి, దీన్ని మనం NLR 33449 అని కూడా అంటాము, నెల్లూరు మసూరి. తర్వాత కాటన్ దొరసన్నాళ్ళు 1010 అంటారు రైతులు. తర్వాత శ్వేత అనే రకం NLR 40024. ఈ శ్వేత అనే రకం ఏంటంటే ముఖ్యంగా ఎడగారులో వేసుకోదగిన రకాలన్నీ కూడా బాగా ఎండవేడిమికి తట్టుకునేటట్లు ఉండాలి. సో ఈ మనకున్న రకాలన్నింటిలో కూడా శ్వేత అనేది బాగా ఎంత ఎక్కువ ఎండలు వచ్చినా కూడా బాగా తట్టుకొని మనకు మంచి దిగుబడిని ఇస్తుంది. కాబట్టి ఈ శ్వేత రకాన్ని ఈ సీజన్లో వేసుకోవచ్చు. తర్వాత మనకి భరణి అని NLR 30491, రైతులు 91 సన్నాలు అన్ని కూడా పిలుస్తుంటారు. ఈ రకాలను మనము ఈ సీజన్లో వేసుకోవచ్చు. అంతేకాకుండా మనకు ఈ మధ్యకాలంలో మనకు ఈ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి, అంటే విడుదలకు సిద్ధంగా ఉన్న రకాలు కొన్ని ఉన్నాయి. అవి వచ్చేసి NLR 33054, NLR 32017, తర్వాత NLR 40054, NLR 34242. ఈ రకాలన్నింటినీ కూడా, అంటే ఇవి ఇంకా విడుదల అవ్వలేదు కానీ ఎడగారు సీజన్కి బాగా ఉపయోగపడే రకాలు అన్నమాట. వీటిలో మనము అంటే ఇప్పుడు సూచించినటువంటి నెల్లూరు మసూరి కానీ, కాటన్ ధర సున్నాలు కానీ, తర్వాత శ్వేత కానీ, భరణి కానీ, తర్వాత 33-54, 32-17, 40-54, 34-242 ఈ రకాలని మనం ఎడగారులో వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
1: మరి వినిత గారు, ఈ మధ్య కాలంలో మరి వరి నాటేటప్పుడు ఎక్కువగా శ్రీ పద్ధతి అని చెప్పేసి పాటిస్తూ ఉన్నారు కదా, మరి ఈ శ్రీ పద్ధతులని ఎడగారు వరిలో కూడా పాటించవచ్చు అంటారా?
2: ముఖ్యంగా అంటే ఈ ఎడగారు వరిలో మనకు టెంపరేచర్స్ అంటే విత్తనం వేసే టైంకి ఏప్రిల్ 15 నుంచి మనం నారు పోసుకుంటాము. ఏప్రిల్ మే నెలల్లో మనకు విపరీతంగా ఉష్ణోగ్రతలు ఉండడం వలన భూమి లోపలి పొరల్లో ఉన్న నీరంతా కూడా ఆవిరైపోయి ఆ లవణాలంతా భూమి పై పొరల్లో పేరుకుంటాయి. దానివల్ల ఇక్కడ మనకి మోర్టాలిటీ అంటే మొక్కలు ఎక్కువ చనిపోయేవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ శ్రీ పద్ధతిలో కానీ అంటే మనకు చాలా చిన్న వయసు నారు నాటుతాం కాబట్టి అవి చౌడుకు తట్టుకునే శక్తి వాటికి చాలా తక్కువ ఉంటుంది. అది కానీ లేదంటే ఏదైనా డ్రమ్ సీడర్తో వేయడం కానీ అట్లా నేరుగా విత్తే పద్ధతులు ఈ సీజన్ వరకు పనికిరావండి. ముఖ్యంగా మనకి బాగా ఎండలు ఉన్నప్పుడు అంటే బాగా తగ్గిన తర్వాత అయినా వేసుకోవచ్చు, కానీ బాగా ఎండలు ఉన్నప్పుడు ఈవెన్ మెషిన్లతో నాట్లు వేసినా కూడా అంటే ఈ మెషిన్లతో నాటు కానీ డైరెక్ట్గా సోయింగ్ చేసుకోవడం వలన కానీ లేదంటే ఈ శ్రీ పద్ధతిలో కానీ మనకి చిన్న మొక్కలు నాటడం వలన అవి ఎక్కువ ఈ చౌడుకు కానీ ఎండకు కానీ తట్టుకోలేక చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్లో మనము మామూలుగానే నారు పోసుకొని నాటుకునే పద్ధతి అయితేనే బాగుంటుంది.
1: మరి నాటుకునే ముందు వరి గింజల్లో నిద్రావస్థ అనేది ఉంటుంది కదండి, ఈ నిద్రావస్థను తొలగించడానికి ఏ విధంగా చేయాలంటారు?
2: సో అంటే ఇప్పుడు మనకు రబీ సీజన్లో పంటకు కోతకు వచ్చిన రకాలన్నీ కూడా దాదాపు ఏప్రిల్ మే నెలలో వస్తాయి. మనకు ఏప్రిల్లో కానీ నారు పోసుకున్నట్లయితే అంటే రబీ సీజన్ కోత కోసిన వెంటనే విత్తనాలని మళ్ళీ నారు పోసుకోవాలి అని అంటే ఆ రకానికి ఒకవేళ నిద్రావస్థ కానీ ఎక్కువగా ఉన్నట్లయితే మామూలుగా అయితే ఏ ప్రతి రకానికి కూడా 2 నుంచి 3 వారాలు మనకు నిద్రావస్థ ఉంటుంది. ఒకవేళ నిద్రావస్థని మనం బ్రేక్ చేసుకోవాలి అనుకున్నట్లయితే అంటే ఫ్రెష్గా కోత కోసిన వరి గింజల్ని 6.3 మిల్లీలు గాఢనత్రికాంలాన్ని 1 లీటర్ నీటిలో కలుపుకొని మనం ఏదైతే ఈ విత్తనాన్ని మనం మండకట్టాలనుకుంటున్నామో దాన్ని రాత్రంతా గాఢనత్రికాంలం కలిపిన నీటిలో నానబెట్టి మరుసటి రోజు మండకట్టుకొని వాడుకున్నట్లయితే ఈ నిద్రావస్థను మనం తొలగించుకోవచ్చు.
1: మరి ఎడగారు వరిలో విత్తన శుద్ధి అనేది కూడా పాటించాలంటారా? అది ఏ విధంగా చేయాలి విత్తన శుద్ధి?
2: మామూలుగా ఏంటంటే అండి, విత్తనాల ద్వారా వ్యాపించే తెగుళ్ళు కానీ బ్యాక్టీరియాలు కానీ మనకు చాలా వరిలో ఉన్నాయి. సో మనకు విత్తిన తర్వాత దాదాపు 4 రోజుల వరకు కానీ 20 నుంచి 4 రోజుల వరకు ఎలాంటి బ్యాక్టీరియా కానీ శిలీంద్రపు తెగుళ్ళు రాకుండా ఉండాలంటే విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే చాలా మంచిది. సో మనకు వరిలో ముఖ్యంగా విత్తన శుద్ధి ఈ కార్బెండిజం అనే మందుని అంటే పొడి విత్తన శుద్ధి అయితే 1 కేజీ విత్తనానికి 3 గ్రాములు కార్బెండిజం మందును కానీ లేదా నీటిలో నానబెట్టి మండగట్టుకున్నట్లయితే 1 లీటర్ నీటిలో 1 కేజీ విత్తనాన్ని నానబెట్టి దానికి 1 గ్రాము కార్బెండిజం మందును కానీ మనం కలిపి రాత్రి నానబెట్టి మరుసటి రోజు మండకట్టుకున్నట్లయితే మనకు తర్వాత విత్తిన 20-25 రోజుల వరకు మనకు ఎలాంటి తెగుళ్ళు అనేవి ఆశించకుండా ఉంటాయి.
1: మరి అలాగే నారుమడి ఏ విధంగా తయారు చేసుకోవాలండి?
2: నారుమడిని ముఖ్యంగా 10 నుంచి 12 రోజుల వ్యవధిలో 3 దఫాలుగా దమ్ము చేసుకొని చదును చేసుకోవాలండి. నీరు పెట్టడానికి తీయడానికి కూడా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి. 1 ఎకరం పొలం నాటడానికి మనకు 5 సెంట్ల నారుమడి అవసరం ఉంటుంది. సో 5 సెంట్లు అంటే 200 చదరపు మీటర్లు. ఈ 200 చదరపు మీటర్లలో మనకి 5 నుంచి అంటే 1 ఎకరాకి మనకి 30 కిలోల విత్తనం అవసరం వస్తుంది. కాబట్టి 5 సెంట్ల నారుమడిలో ఒక్కొక్క సెంటులో 5 నుంచి 6 కిలోల విత్తనాన్ని మనము చల్లుకోవాలి. సో ఈ 200 చదరపు మీటర్లలో 200 కిలోలు బాగా పశువుల ఎరువును కానీ వేసి మనము దమ్ము చేసుకున్న తర్వాత మొత్తం ఈ 5 సెంట్లకు కలిపి మనకు 1-2 కిలోలు యూరియా, తర్వాత 6.5 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, తర్వాత 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువును చివరి దమ్ములో వేసి నారుమడిని చదును చేసి మండగట్టిన విత్తనాన్ని వెదజల్లాలి. తర్వాత నారు 1 ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు 6 తొడులు ఇచ్చి తర్వాత పలుచగా నీరు కట్టాలి. విత్తనం విత్తిన 7 లేక 8వ రోజు బ్యూటాక్లోర్ అనే కలుపు మందును కానీ లేదా పైరజో సల్ఫ్యూరాట్ ఇథైల్ అనే కలుపు మందును కానీ మనం పిచికారి చేసినట్లయితే చాలా వరకు కలుపు మొలవకుండా ఉంటుంది. అంతేకాకుండా మనకి ఒకవేళ అంటే ఈ మందులు కానీ వేయలేని పక్షంలో గడ్డిజాతి కలుపు అనేది ఎక్కువగా ఉన్నట్లయితే నారుమడిలో ముఖ్యంగా ఊదర లాంటి గడ్డిజాతి కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ సైహలోఫాప్ పీ బ్యూటైల్ అనే కలుపు మందు దీన్ని 1 లీటర్ నీటికి 2 మిల్లీలు చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే ఊదర వంటి గడ్డిజాతి కలుపుని మనము నిర్మూలించుకోవచ్చు. తర్వాత మనం విత్తనం వేసిన తర్వాత 10 నుంచి 12 రోజులప్పుడు మళ్ళీ 1 కిలోల యూరియాని కానీ వేసుకున్నట్లయితే మనకి నారు అనేది సమర్థవంతంగా పెరుగుతుంది. అంతేకాకుండా మనం ఒకవేళ అంటే ఈ కాండం తొలిచ పురుగు కానీ మనం గమనించినట్లయితే అది కానీ తర్వాత ఆకుముడత పురుగులు కానీ గమనించినట్లయితే వాటి గుడ్లను మనం 1 సెంటు నారుమడికి 160 గ్రాములు కార్బోఫ్యూరాన్ గుళికలను వేసుకోవాలి.
1: మరి నారుమడిని ఏ నెలలో వేసుకుంటే మంచిది అంటారు?
2: సో ఎడగారు సీజన్లో మనకు ముఖ్యంగా ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు నారు పోసుకోవాలి. తర్వాత మే 15 నుంచి జూన్ 15 వరకు మనకు నాట్లు వేసుకున్నట్లయితే మంచిదండి. ఎందుకంటే ముఖ్యంగా మనం కానీ లేటుగా వేసుకున్నట్లయితే మనం పంట కోత అనేది కోత సమయంలో ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్లో వర్షాలు పడే అవకాశం ఎక్కువ. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఈశాన్య ఋతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నైరుతి ఋతుపవనాల కంటే అంటే 33% నైరుతి ఋతుపవనాలు అయితే దాదాపు 66% మించి మనకు ఈశాన్య ఋతుపవనాలు ఉండడం వలన అవి మనకు ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో వస్తాయి కాబట్టి మనకు లేటుగా వేయడం అనేది చేయకూడదు. ముఖ్యంగా ఏప్రిల్ 15 నుంచి మే 15 లోపల నారు ఖచ్చితంగా పోసుకోవాలి.
1: నారుమడి తయారీ గురించి చెప్పారు కదండి, మరి ప్రధాన పొలాన్ని ఏ విధంగా తయారు చేయాలంటారు?
2: నాట్లు వేయడానికి ముందుగా దాదాపు 15 రోజులు ముందుగానే మనం పొలాన్ని తయారు చేసుకోవాలి. మొదటగా పొలాన్ని 1-2 సార్లు బాగా దున్నుకొని వీలైతే లేజర్ గైడెడ్ లెవెలర్ సహాయంతో పొలాన్ని బాగా చదును చేసుకొని 2-3 సార్లు రోటోవేటర్ సహాయంతో పొలాన్ని బాగా దమ్ము చేసి చెక్కతో కానీ పల్లమానతో కానీ చదును చేయాలి. పొలం గట్ల మీద ఉన్న కలుపును పూర్తిగా తీసివేసి కలుపు నుంచి పైరుకు సంక్రమించే శిలీంధ్రాలను పురుగులను నివారించుకోవచ్చును.
1: మరి ఎడగారి వరిలో నాట్లు వేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
2: సో ముఖ్యంగా ఏంటంటే నారు పీకేటప్పుడు మొక్కలు బాగా లేత ఆకుపచ్చగా ఉండాలి. తర్వాత 4 నుంచి 6 ఆకులున్న నారు నాటితేనే మంచిది. వీలైనంత వరకు లేత నారు నాటడం వలన అధిక పిలకలు పెట్టి దిగుబడి ఎక్కువగా వస్తుంది. నారు కట్ట చివర్లని తుంచినట్లయితే మనము మొవ్వు చంపే పురుగును వాటి యొక్క గుడ్లను నాశనం చేయొచ్చు. ముఖ్యంగా ఈ సీజన్లో 1 చదరపు మీటర్కి అంటే ఇక్కడ మనకి సూర్యరశ్మి ఎక్కువగా ఉండడం వలన మొక్క బాగా పొడవు పెరుగుతుంది కాబట్టి 1 చదరపు మీటర్కి దాదాపు 66 మొక్కల వరకు వేసుకోవాలి. అంతేకాకుండా ఈ రబీ సీజన్లో నారు చూసుకున్నట్లయితే ఎక్కడైతే కొంచెం చౌడు ఉండడం కానీ అలాంటి పరిస్థితుల్లో మనకి నారు పీకుతున్నప్పుడు బాగా తెగిపోతుందండి.

0: దాని కారణము మనకు ఆ పై పొరల్లో లవణాలు పేరుకుని ఉంటాయి. అలాంటప్పుడు మనము ముఖ్యంగా ఏంటంటే బాగా నారు పీకక ముందుగా ఒక వారం ముందుగా మనకు ఒక సెంటు నారుమడికి మనకు అక్కడ ఉన్న చౌడు లవణాల సాంద్రతను బట్టి 4 నుంచి 6 కిలోలు జిప్సం కానీ వేసుకొని తర్వాత పొలంలో నీటిని బాగా నిలగట్టి తర్వాత ఆ నీటినంతా తీసివేసినట్లయితే మనకు ఈ చౌడు ప్రభావం అంటే లవణాల ప్రభావం కంట్రోల్ చేసుకోవచ్చు.
1: ఎడగారి వరిలో తీసుకోవాల్సిన ఎరువుల యాజమాన్య పద్ధతుల గురించి చెప్తారు.
0: సో ముఖ్యంగా ఎరువుల్ని మనము భూసారాన్ని అనుసరించి వేయాలి. ముఖ్యంగా రసాయన ఎరువులతో పాటు సేంద్రీయ ఎరువుల్ని లేదా జీవన ఎరువుల్ని వాడి పైరుకు సమతుల్యంగా ఎరువుల్ని అందించాలి. ముఖ్యంగా మనం రైతాంగం ఎక్కువగా నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను మాత్రమే ఎక్కువగా వాడుతున్నారు. సో ఈ నత్రజని అనేది ఏంటంటే నీటిలో బాగా కరిగిపోతుంది కాబట్టి ఒకసారిగా మనం వేసినట్లయితే పంట చివరి వరకు నత్రజని అనేది అందుబాటులోకి రాకుండా ముఖ్యంగా భూమి లోపలి పొరల్లోకి నీటి ద్వారా ఇంకిపోవడం కానీ తర్వాత ఎండ వేడిమికి ఆవిరైపోవడం కానీ గాలిలో కలిసిపోవడం కానీ ఇలాగా చాలా రకాలుగా ఈ నత్రజని అనేది వ్యర్థం అవుతుంది. కాబట్టి దీన్ని మనం 3 నుంచి 4 దఫాలుగా వేసుకోవాలి. దీన్ని ముఖ్యంగా యూరియా రూపంలో కానీ వేసుకున్నట్లయితే దాదాపు 104 నుంచి 120 కిలోల వరకు యూరియాని వేసుకోవచ్చు. 3 దఫాలుగా వేసుకున్నట్లయితే ప్రతిసారి 40 కిలోల యూరియాని వేసుకొని ముఖ్యంగా దమ్ము చేసిన వెంటనే కానీ నాటిన వెంటనే కానీ మనకు 40 కిలోల యూరియాని తర్వాత బాగా పిలకలు పెట్టే దశలో అంటే నాటిన 35 నుంచి 40 రోజులప్పుడు మరి 40 కిలోలు తర్వాత చిరుపుట్ట దశలో 40 కిలోల యూరియాని వేసుకున్నట్లయితే నత్రజనిని మనము సమర్థంగా వినియోగించుకోనవచ్చును. అంతేకాకుండా తర్వాత ఈ భాస్వరం ఎరువు మనం భాస్వరం కానీ చూసుకున్నట్లయితే నత్రజని లాగా ఈ భాస్వరం అనేది నీటిలో పూర్తిగా కరగదు. మనం వేసినప్పుడు అంటే ఇది ఎక్కువ వృధా అయ్యే శాతం కూడా చాలా తక్కువ. కాబట్టి దీన్ని మొత్తం సిఫారసు చేసిన 24 కిలోల భాస్వరాన్ని ముఖ్యంగా మనం వరిలో ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయిస్తూ ఉంటాము. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎడగారు సీజన్లో మనం రబీ సీజన్లో విరివిగా ఎరువులు వాడడం వలన ఎడగారు సీజన్లో మనం సిఫారసు చేసిన దానికంటే కూడా మనం పరిశోధనలో తేలిందంటే ఈ భాస్వరం ఎరువాన్ని పూర్తిగా వేయకపోయినా లేదంటే సగానికి తగ్గించినా అంటే దాదాపు మనకి 75 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసినా కూడా సరిపోతుందని మనకు పరిశోధనలో తేలింది. కాబట్టి వీలైనంత వరకు మనకు అక్కడ ఉన్న ఆ యొక్క భూసారాన్ని బట్టి తక్కువగానే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి. 75 కిలోలు అయితే ఒక ఎకరాకి సరిపోతుంది. అంతేకాకుండా ఈ భాస్వరాన్ని మనం అధికంగా వాడటం వలన విపరీతంగా ఉష్ణోగ్రతలు ఎడగారు సీజన్లో ఉండడం వలన పాచి అనేది ఎక్కువగా డెవలప్ అవుతుంది. సో ఈ పాచి ఎక్కువ అయినట్లయితే మనకు మొక్కలు చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ భాస్వరాన్ని వీలైనంత వరకు తక్కువగా వేసుకోవాలి. ఒకవేళ ఈ పాచి కానీ వచ్చినట్లయితే మనకు పొలంలో నీటంతటిని బాగా తీసివేసి కాపర్ సల్ఫేట్ అనే మందుని కానీ బ్లైటాక్సిన్ కానీ మనం పిచికారీ చేసి తర్వాత 1-2 రోజుల తర్వాత మనం నీళ్లు పెట్టినట్లయితే ఆ పాచిని కూడా మనము నిర్మూలించుకోవచ్చు. అయితే ఇంకొకటి కూడా రైతాంగం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ భాస్వరం ఎరువుని వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చెందడానికి పిలకలు పెట్టడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మొత్తం సిఫారసు చేసిన భాస్వరం కానీ వేయదలుచుకున్న భాస్వరం కానీ మొత్తాన్ని మనం దమ్ములోనే వేయాలి. ముఖ్యంగా ఏంటంటే భాస్వరాన్ని పైపాటుగా ఎప్పుడు కూడా వాడకూడదు. ఎందుకంటే పైపాటుగా వాడడం వలన మనకు వేరు వ్యవస్థ అనేది మొదట్లో తయారవుతుంది. కాబట్టి పైపాటున భాస్వరం వేయడం వలన ఉపయోగం లేకపోవడమే కాకుండా ఈ భాస్వరం ఎరువులు ఎక్కువ అంటే రేట్ ఎక్కువ కాబట్టి రైతులకు ఖర్చు పెరుగుతుంది. కాబట్టి పైపాటుగా భాస్వరం ఎరువులను వేసుకోకుండా ఉంటే మంచిది. తర్వాత ఈ పొటాష్ ఎరువు. సో పొటాష్ చూసుకున్నట్లయితే మనకు ఎకరాకి 16 కిలోల పొటాష్ కావాలి. దీన్ని మనం మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో వేస్తున్నాము. ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మనకి ముఖ్యంగా 1 ఎకరాకి 30 నుంచి 40 కిలోల వరకు వేసుకోవాలి. దీన్ని మనం 2 దఫాలుగా వేసుకోవాలి. మొదటి 15 నుంచి 20 కిలోలు వచ్చి మొదట దమ్ములో వేసుకోవాలి. తర్వాత 15 నుంచి 20 కిలోలు వచ్చి చిరుపొట్ట దశలో వేసుకోవాలి. ఈ మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వలన మొక్కలకి బాగా అంటే దృఢత్వం ఉండి ఎక్కువ పిలకలు పెట్టి తర్వాత తాళు గింజలు ఎక్కువ ఏర్పడకుండా గింజ అనేది బాగా బరువుగా ఉండేదానికి తర్వాత మొక్క చీడపీడలను తట్టుకునేదానికి ఉపయోగపడుతుంది. కాబట్టి భాస్వరం ఎరువుని తప్పకుండా ఈ ఎడగారు సీజన్లో వేయాలండి. తర్వాత ఇంకోటి అంటే ఈ ఎరువుల విషయాల్లో ప్రధాన సమస్య జింక్. కాకపోతే ఈ రబీ సీజన్లో మాత్రమే జింక్ లోపం వస్తుంది కానీ ఎడగారు సీజన్లో మనకు జింక్ లోప లక్షణాలు కనపడవు. కాబట్టి ఈ సీజన్లో మనం జింక్ వేయాల్సిన అవసరం కూడా ఉండదు.
1: మరి రైతులు సాధారణంగా ఈ సేంద్రీయ వ్యవసాయం అనేది కూడా ఎక్కువగా పాటిస్తున్నారు కదండి వరి పండించడంలో, మరి దీన్ని ఎడగారులో కూడా పాటించవచ్చు అంటారా సేంద్రీయ వ్యవసాయాన్ని?
0: సో సేంద్రీయ వ్యవసాయం చూస్తే మనము ఇక్కడ మన వ్యవసాయ పరిశోధన స్థానంలో చేసిన ఈ పరిశోధనల ఫలితంగా మనకు తెలియదు ఏంటంటే ఒకవేళ ఎవరైనా రైతు పూర్తిగా సేంద్రీయ వ్యవసాయం చేయదలుచుకుంటే రబీ సీజన్ కంటే సేంద్రీయ వ్యవసాయంలో ఎడగారులోనే అధిక దిగుబడులు సాధించాము. ఎందుకంటే ముఖ్యంగా రబీ సీజన్లో చీడపీడల ఉధృతి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఎడగారులు అయితే మనకు చీడపీడల ఉధృతి చాలా తక్కువగా ఉండటం వలన, తర్వాత ఈ మనం వేసిన సేంద్రీయ ఎరువులన్నీ కూడా అధిక ఉష్ణోగ్రత వలన తొందరగా కుళ్ళిపోవడం, తొందరగా మొక్కకు అందుబాటులో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ సేంద్రీయ వ్యవసాయం అనేది ఎడగారులో బాగా వేసుకోవచ్చు. సో మనం సేంద్రీయ వ్యవసాయంలో పాటించాల్సిన పద్ధతులు ఏంటంటే, ముఖ్యంగా మనకు అంటే ఎక్కడైనా వీలు తొందరగా రవి కోత పోయిన వెంటనే మనకు జీలుగా జనుము అలాంటి పచ్చిరొట్ట పైర్లను వేసుకొని కలియదున్నాలి. అది పూత దశలో ఉన్నప్పుడు కలియదున్నాలి. తర్వాత ఒక ఎకరాకి 4 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. తర్వాత 1 టన్ను వానపాముల ఎరువు. ఈ ఎరువులను వేసుకొని తర్వాత ముఖ్యంగా ఈ వానపాముల ఎరువుని 2 దఫాలుగా కూడా మొదటి సగభాగము నాటిన వెంటనే వేసుకొని తర్వాత 25 రోజులప్పుడు కూడా వేసుకోవచ్చు. అంతేకాకుండా వేపపిండిని కూడా మనము ఎకరాకు 200 కిలోలు వేసుకోవాలి. దాన్ని కూడా 2 దఫాలుగా వానపాముల ఎరువు తర్వాత వేపపిండిని కలిపి మనం 2 దఫాలుగా వేసుకోవాలి. అంతేకాకుండా జీవన ఎరువులు అనేటివి ఉన్నాయి మనకి. జీవన ఎరువుల్లో అజోస్పైరిల్లం అని అంటే ఇది అజోస్పైరిల్లం అనే బ్యాక్టీరియా గాల్లో ఉన్న నత్రజనిని స్థిరీకరిస్తుంది. స్థిరీకరించి మొక్కలకు అందుబాటులో నత్రజనిని తీసుకొస్తుంది. తర్వాత PSB అంటాం, ఫాస్ఫరస్ సాల్యుబులైజింగ్ బ్యాక్టీరియా. ఇది కూడా భూమిలో అంటే భూమి పొరల్లో మనకి అతుక్కుపోయి ఉన్న భాస్వరాన్ని కూడా మొక్కలకు అందుబాటులోకి తీసుకొస్తాయి. కాబట్టి దీన్ని కూడా మనము ఈ అజోస్పైరిల్లం కానీ PSBని కానీ ఎకరాకు 2 కిలోలు చొప్పున వేసుకోవాలి. సో దీంట్లో మనకు 1 కిలో వచ్చేసి దమ్ములో వేసుకోవాలి, ఇంకొక కిలో నాటిన 25-30 రోజుల లోపల వేసుకుని మనం ఈ రకంగా సేంద్రీయ వ్యవసాయం చేసుకోవాలి. ఎక్కడైనా మనకు చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా పురుగులు ఎక్కువగా ఉన్నట్లయితే ఈ నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్ట్ అంటాము, NSKE ద్రావణం కానీ లేదంటే వేప నూనె కానీ మనం పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ తెగుళ్ళు కానీ మనకు వచ్చినట్లయితే, ఈ ముఖ్యంగా లీఫ్ స్పాట్ ఆకుమచ్చ తెగులు లాంటివి వస్తాయి, దానికి మనకు సూడోమోనాస్ ఫ్లోరసెన్స్ అనే దాన్ని వాడుకున్నట్లయితే కూడా మనకు తెగుళ్లను నివారించుకోవచ్చు. సో అన్నిటికంటే ముఖ్యంగా ఈ సీజన్లో మనకి పురుగు తెగుళ్ల ఉధృతి అనేది చాలా తక్కువగా ఉంటుంది.
1: ఈ ఎడగారి వరిలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవన్నీ చాలా చక్కగా వివరించారు. రైతు సోదరులు అందరూ కూడా ఈ యాజమాన్య పద్ధతులు ఇవన్నీ కూడా చక్కగా పాటించి మంచి దిగుబడి సాధించాలని ఆశిద్దామండి. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: ఎడగారి వరిలో యాజమాన్య చర్యలు, ఈ అంశం గురించి డాక్టర్ యు వినీత గారితో పరిచయ కార్యక్రమం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గీతం వింటారు.

జానపద గీతం విన్నారు. చివరిగా కొబ్బరిలో నల్లముట్టె పురుగు గురించిన విశేషాలు వింటారు. కొబ్బరిలో నల్లముట్టె పురుగు గురించి తెలుసుకుందాం. ఈ పురుగు అన్ని వయసుల కొబ్బరి చెట్లను, తోటలను, అంటే నారుమడి ఎదిగిన తోటలు, వరిచేల గట్లు, చేపల చెరువుల గట్లు, ఇలా అన్నింటినీ ఆశిస్తూ ఉంటుంది. కొబ్బరి ఆకుల్లో అడుగు భాగాన చేరి పత్రహరితాన్ని గోకి తింటుంది. రంపపు పొట్టు వంటి రెట్టలతో, నోటి ధారాలతో గూళ్లను కట్టి ఆకులను అతికించి ఆ గూళ్లలో ఉంటుంది. దీని లక్షణాలని ఏ విధంగా గమనించవచ్చు అంటే, ఈ పురుగు ఆశించిన ఆకులపై ఎండిన మచ్చలు ఏర్పడతాయి. పురుగు తీవ్రత పెరిగిన కొద్దీ మచ్చలన్నీ కలిసిపోయి ఆకు మొత్తం ఎండిపోయినట్టు కనిపిస్తుంది. ఈ విధంగా చెట్టుపై ఆకులన్నీ ఎండి వాలిపోతాయి. తోట అంతా కాలిపోయినట్లు కనిపిస్తుంది. ఎక్కువ ఉధృతంగా ఉన్నప్పుడు కాయలు కూడా దెబ్బతిని రాలిపోతాయి. ఈ పురుగు వల్ల నష్టాన్ని మనం ఏ విధంగా గమనించవచ్చు అంటే, చిన్న మొక్కలను ఆశించినప్పుడు మొక్కలు గిడసబారిపోయి ఆలస్యంగా కాపుకు వస్తాయి. పెద్ద మొక్కలను ఆశించినట్లయితే ఆకులలో ఆహారము తయారు చేసుకోగల పత్రహరితాన్ని తినేసి మొక్కకు ఆహార పదార్థాల సరఫరా తగ్గిపోయేటట్టు చేస్తుంది. అంతేకాక కాపు తగ్గడమే కాకుండా కాయ సైజు కూడా తగ్గిపోతుంది. ఆకులు ఎండిపోవటం వల్ల పిందెలు రాలిపోయి పొత్తులు రాక దిగుబడులు తగ్గుతాయి. ఈ నష్టాన్ని కోలుకోవటానికి చెట్టుకు 2 నుండి 3 సంవత్సరాలు పడుతుంది. దీని జీవితకాలం ఏ విధంగా ఉంటుందంటే, బూడిద రంగు రెక్కలు గల తల్లిపురుగు కింద వరుస ఆకులలో పాత గూళ్లు ఉన్న దగ్గర గుడ్లు పెడుతుంది. గుడ్లు 5 రోజుల్లో పొదగబడి చిన్న లార్వాలుగా మారి ఆకులను తింటూ ఎదుగుతాయి. గొంగళి పురుగులు ఆకు మడతల్లో తింటూ దాదాపు 1 నెల ఎదుగుతాయి. రెట్టలలో గూడు కట్టుకుని నిద్రావస్థ దశ 10 నుండి 12 రోజుల్లో పూర్తి చేసుకుని రెక్కల పురుగుగా మారుతుంది. ఈ విధంగా 6 వారాల్లో దాని జీవిత చక్రం పూర్తవుతుంది. నల్లముట్టె పురుగు నివారణకు ఏ విధమైన యాజమాన్య పద్ధతులను చేపట్టుకోవాలి అంటే, పురుగు ఆశించి ఎండిన అడుగు వరుస ఆకులు తీసి కాల్చివేయాలి. పురుగు తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు, అంటే 1 లేదా 2 ఆకులకు పురుగు ఉన్నచో, గొనియోజస్ నెఫామ్టిడిస్ అనే బదనికను 10 పురుగులు లేదా బ్రాకాన్ హెబిటర్ 20 పురుగులు చెట్టుకు చొప్పున తోటలో 10% చెట్లకు విడుదల చేయాలి. నల్లముట్టె పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ సంఖ్యలో బదనికలు విడుదల చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువగా పురుగు ఆశించిన ఆకులకు డైక్లోరోవాస్ 1 మిల్లీలీటర్ నీటిలో కలుపుకుని పిచికారి చేసుకోవాలి. పురుగు స్థాయి తీవ్రంగా ఉన్నప్పుడు గొంగళి పురుగు దశలో ఉన్నచో వేరు ద్వారా మోనోక్రోటోఫాస్ 10 మిల్లీలీటర్ నీటిలో కలుపుకుని ఎక్కించాలి. మందు పెట్టిన 45 రోజుల వరకు కొబ్బరి బోండాలు కానీ కొబ్బరి కాయలు కానీ కొయ్యరాదు. కొబ్బరి తోటల పరిసరాల్లో ఉన్న తాటి చెట్లను కూడా ఈ పురుగు ఆశిస్తుంది. కాబట్టి ఈ చెట్లపై కూడా బదనికలు విడుదల చేసుకోవాలి. పురుగు సోకి ఎండిపోయిన తోటలకు సిఫారసు మేరకు ఎరువులు 1 కిలో యూరియా, 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 21 లేదా 2 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ చెట్టుకు సంవత్సరానికి చొప్పున వేసి నీళ్లు పెట్టిన తర్వాత అవి కోలుకుని మళ్లీ కాపుకు వస్తాయి. కొబ్బరిలో నల్లముట్టె పురుగు గురించిన విశేషాలు మీరింతవరకు విన్నారు.

0: ఈనాటి పంటసీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం. సమయం 7:45 కావస్తోంది. వికసిత భారత్ కార్యక్రమం మరికొంచెం సేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 7:45 ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ విషయమై పుట్రేవు మానస గారి ప్రసంగం.
2: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత రంగంలోని కార్మికులు ప్రధానమైన అభద్రతా భావాలలో ఒకటి తరచుగా అనారోగ్యానికి గురి కావడం మరియు అటువంటి కార్మికులు వారి కుటుంబ సభ్యులు వైద్య సంరక్షణ ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉండటం. ఆరోగ్య సౌకర్యాల విస్తరణ ఉన్నప్పటికీ భారతదేశంలో మానవలేమికి అనారోగ్యం అత్యంత ప్రబలమైన కారణాలలో ఒకటిగా ఉంది. పేదరికానికి దారితీసే ఆరోగ్య ఖర్చుల ప్రమాదం నుండి పేద కుటుంబాలకు రక్షణ కల్పించడానికి ఆరోగ్య బీమా ఒక మార్గమని స్పష్టంగా గుర్తించబడింది. అయితే గతంలో ఆరోగ్య బీమాను అందించడానికి చాలా ప్రయత్నాల రూపకల్పన మరియు అమలు రెండిటిలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. పేదలు ఆరోగ్య బీమాను దాని ఖర్చు లేదా గ్రహించిన ప్రయోజనాలు లేకపోవడం వల్ల తీసుకోలేకపోతున్నారు లేదా తీసుకోవడానికి ఇష్టపడరు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య బీమాను నిర్వహించడం కష్టం. దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో అసంఘటిత రంగంలోని కార్మికులు 93% ఉన్నారు. కొన్ని వృత్తిపరమైన సమూహాలకు ప్రభుత్వం కొన్ని సామాజిక భద్రతా చర్యలను అమలు చేస్తోంది, కానీ కవరేజ్ చాలా తక్కువ. చాలామంది కార్మికులకు ఇప్పటికీ ఎటువంటి సామాజిక భద్రత కవరేజ్ లేదు. ఈ కార్మికులకు సామాజిక భద్రత కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ఒక బిల్లును ప్రవేశపెట్టింది. అదే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. 1 April 2008 కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ద్వారా ప్రవేశపెట్టబడింది. అసంఘటిత కార్మికులు మరియు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ సేవలు మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. బిలో పోవర్టీ లైన్ దిగువన వర్గానికి చెందిన గుర్తింపు లేని కార్మికులకు ఆరోగ్య బీమా కవరేజీని అందించడం ఈ పథకం లక్ష్యం మరియు వారి కుటుంబ సభ్యులు ఈ పథకం కింద లబ్ధిదారులుగా ఉంటారు. ఇది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో చేరడానికి నగదురహిత బీమాను అందిస్తుంది. ఈ పథకం 1 April 2008 నమోదు చేయడం ప్రారంభించింది మరియు భారతదేశంలోని 25 అమలు చేయబడింది. 2014 మొత్తం 36 మిలియన్ కుటుంబాలు నమోదు చేయబడ్డాయి. ప్రారంభంలో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అనేది కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ కింద ఒక ప్రాజెక్ట్. ఇప్పుడు ఇది 1 April 2015 నుండి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు బదిలీ చేయబడింది. పసుపు రేషన్ కార్డును కలిగి ఉన్న ప్రతి బిలో పోవర్టీ లైన్ కుటుంబం వారి వేలుముద్రలు మరియు ఛాయాచిత్రాలను కలిగి ఉన్న బయోమెట్రిక్ ప్రారంభించబడిన స్మార్ట్ కార్డును పొందడానికి ₹30 రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లిస్తుంది. దీని వలన వారు ఎంపానెల్ చేయబడిన ఆసుపత్రులలో ఏదైనా ఒక కుటుంబానికి సంవత్సరానికి ₹30,000 వరకు ఇన్ పేషెంట్ వైద్య సంరక్షణను పొందగలుగుతారు. ముందుగా ఉన్న అనారోగ్యాలు మొదటి రోజు నుండి వర్తిస్తాయి. ఇంటి పెద్ద, జీవిత భాగస్వామి మరియు 3 ఆధారపడిన పిల్లలు లేదా తల్లిదండ్రుల కోసం కవర్ చేయబడతాయి. 2012-13 కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకి మొత్తం 1,096.7 crore కేటాయించింది. మొత్తం బిలో పోవర్టీ లైన్ జనాభాను కవర్ చేయడానికి ఉద్దేశించినప్పటికీ ఇది 31 March 2011 భారతీయ జనాభాలో కేవలం 10% మందిని మాత్రమే నమోదు చేసుకుంది. అలాగే ఖజానాకు సంవత్సరానికి కనీసం 3,350 crore ఖర్చవుతుందని అంచనా. ఈ పథకం ప్రపంచంలోని అత్యుత్తమ ఆరోగ్య బీమా పథకాలలో ఒకటిగా ప్రపంచ బ్యాంక్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నుండి ప్రశంసలు పొందింది. జర్మనీ తన సొంత సామాజిక భద్రతా వ్యవస్థను పునరుద్ధరించడానికి స్మార్ట్ కార్డ్ ఆధారిత నమూనాను స్వీకరించడానికి ఆసక్తిని కనబరిచింది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనది, దాని ప్రస్తుత ఖరీదైన 2.5 మిలియన్ల పిల్లలకు వౌచర్ ఆధారిత ప్రయోజనాల వ్యవస్థను భర్తీ చేయడం ద్వారా రెండు దేశాల మధ్య సహకార ఒప్పందంలో భాగంగా రూపొందించబడిన ఇండో జర్మన్ సామాజిక భద్రతా కార్యక్రమం ఈ సహకారానికి మార్గదర్శకంగా ఉంది. ఈ స్కీమ్లో ఉన్న పెద్ద మార్పులలో ఒకటి అన్సర్వ్ చేయని ప్రాంతాలకు పెట్టుబడులను తీసుకురావడం. భారతదేశంలో ఆరోగ్య సంరక్షణలో చాలా ప్రైవేట్ పెట్టుబడులు పట్టణ ప్రాంతాలలో తృతీయ లేదా ప్రత్యేక సంరక్షణపై దృష్టి సారించాయి. అయితే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన రాకతో దృశ్యం మారుతోంది. గ్లోబల్ హెల్త్ కేర్ సిస్టమ్స్ వంటి కొత్త యుగ కంపెనీలు, కోల్కతాకు చెందిన కంపెనీ మరియు సీకోయా క్యాపిటల్ మరియు ఎలివర్ ఈక్విటీ వంటి టైర్ వన్ క్యాపిటల్ ఫండ్లచే నిధులు సమకూర్చబడిన సెమీ అర్బన్ రూరల్ సెట్టింగ్లలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ హాస్పిటల్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ధోరణి భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు ఎంతో అవసరమైన మౌలిక సదుపాయాలను సృష్టించగలదు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన వివిధ ఆరోగ్య సంరక్షణ ఖర్చులను కవర్ చేస్తుంది. వీటిలో అనారోగ్యాలు, వ్యాధులు లేదా ప్రమాదాల కోసం ఆసుపత్రిలో చేరడం, ఆసుపత్రికి వెళ్లే ముందు మరియు పోస్ట్ ఖర్చులు, రవాణా ఖర్చులు, ₹100 సందర్శనకు వార్షిక పరిమితి ₹1,000, ప్రమాదాలకు దంత చికిత్స, సహజ మరియు సిజేరిన్ డెలివరీల కోసం డే కేర్ చికిత్సలు మరియు ప్రసూతి ఖర్చులు. అయితే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవర్ చేయని సదుపాయాలు HIV ఆర్ ఎయిడ్స్ చికిత్స, పాలసీలో లేని కొన్ని వైద్య విధానాలు, సౌందర్య దంత పని లేదా పదార్థ దుర్వినియోగం సంబంధిత చికిత్సలు, పుట్టుకతో వచ్చే బాహ్య వ్యాధులు మరియు నిర్దిష్ట విధానాలు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన తక్కువ ఆదాయ కుటుంబాలకు ఆరోగ్య బీమాను అందిస్తుంది. ప్రధానంగా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు సమకూరుతాయి. చాలా రాష్ట్రాల్లో భారత ప్రభుత్వం 70% ఖర్చులను భరిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు 30% భరిస్తాయి. ఈశాన్య రాష్ట్రాలు మరియు జమ్మూ అండ్ కాశ్మీర్ కోసం భారత ప్రభుత్వం 90% కవర్ చేస్తుంది. సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు 10% కవర్ చేస్తాయి. లబ్ధిదారులు నామమాత్రపు వన్ టైం రిజిస్ట్రేషన్ రుసుము ₹30 చెల్లిస్తారు. ఇది పరిపాలనా ఖర్చులను కవర్ చేస్తుంది. ఈ సెటప్ తక్కువ ఆదాయ కుటుంబాలకు సరసమైన ఆరోగ్య బీమాను నిర్ధారిస్తుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన నమోదు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కోసం నమోదు

0: ప్రక్రియ అర్హత కలిగిన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలు ఎలక్ట్రానిక్గా జాబితా చేయబడి అధీకృత బీమా కంపెనీలకు సమర్పించడంతో ప్రారంభమవుతుంది. ఈ కంపెనీలు జిల్లా స్థాయి అధికారులతో కలిసి గ్రామాలలో ఎన్రోల్మెంట్ షెడ్యూళ్లను ఏర్పాటు చేస్తాయి. తర్వాత బిలో పోవర్టీ లైన్ జాబితా ప్రతి గ్రామంలోని నిర్దేశిత స్టేషన్లలో ప్రదర్శించబడుతుంది. నమోదు తేదీ మరియు స్థానాన్ని చూపుతుంది. మొబైల్ స్టేషన్లు వ్యూహాత్మకంగా ఉంటాయి. తరచుగా ప్రభుత్వ పాఠశాలలు వంటి ప్రదేశాల్లో బయోమెట్రిక్ డేటా మరియు కుటుంబ ఫోటోలు సేకరించబడతాయి మరియు స్మార్ట్ కార్డులు జారీ చేయబడతాయి. ఒకసారి లబ్ధిదారులు ₹30 రిజిస్ట్రేషన్ రుసుముతో వారు వారి స్మార్ట్ కార్డులను అలాగే స్కీమ్ ప్రయోజనాలను వివరించే సమాచార కరపత్రం మరియు నెట్వర్క్ ఆసుపత్రుల జాబితాను అందుకుంటారు. మొత్తం ప్రక్రియ సమర్థవంతంగా ఉంటుంది మరియు సాధారణంగా 10 నిమిషాలు పడుతుంది. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కార్డ్ వివరాలు మరియు ఆన్లైన్ ధృవీకరణ. స్వాస్థ్య బీమా కార్డ్ అని కూడా పిలువబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా కార్డ్ గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులలో నగదు రహిత లావాదేవీలను అనుమతిస్తుంది మరియు భారతదేశం అంతటా పోర్టబిలిటీ ప్రయోజనాలను అందిస్తుంది. స్మార్ట్ కార్డ్ రోగి సమాచారాన్ని నిల్వ చేయడం మరియు వేలిముద్రలు మరియు ఛాయాచిత్రాల ద్వారా లబ్ధిదారుల గుర్తింపుతో సహా వివిధ విధులను అందిస్తుంది. బయోమెట్రిక్ వైఫల్యం విషయంలో కార్డుపై ఉన్న ఫోటో ప్రత్యామ్నాయ గుర్తింపు పద్ధతిగా పనిచేస్తుంది. లబ్ధిదారులు తమ స్మార్ట్ కార్డులను నేరుగా ఎన్రోల్మెంట్ స్టేషన్లలో స్వీకరిస్తారు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకం అర్హత ప్రమాణాలు. రాష్ట్రీయ స్వాస్థ్య బీమా పథకంలో నమోదు చేసుకోవడానికి దరఖాస్తుదారులు ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. దరఖాస్తుదారు అసంఘటిత రంగంలోని పనిచేయాలి మరియు దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందినవారై ఉండాలి. జిల్లా బీపీఎల్ జాబితా. దరఖాస్తుదారుని జిల్లా దారిద్ర రేఖకు దిగువన జాబితాలో చేర్చాలి. దారిద్ర రేఖకు ఎగువన, దారిద్ర రేఖకు కొద్దిగా పైన ఉన్న వ్యక్తులు కూడా రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కవరేజ్కి దరఖాస్తు చేసుకోవచ్చు. సంక్షేమ బోర్డుల కింద నమోదు చేసుకున్న వ్యక్తులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన. అక్టోబర్ 2014లో పునరుద్ధరించబడిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రారంభించబడింది. బ్యాంకు ఖాతా తెరవడం మరియు ఆధార్ కార్డు జారీతో అనుసంధానించబడే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనలో నమోదు. ప్రస్తుతం ఈ పథకం 3 కోట్ల మంది కార్మికులను కవర్ చేస్తుంది. దీనిని నిర్మాణ రంగానికి కూడా విస్తరించనున్నారు. ఆమ్ ఆద్మీ బీమా యోజన మరియు జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం వంటి ఇతర సంక్షేమ పథకాలను చేర్చడానికి ఒకే కేంద్ర స్మార్ట్ కార్డ్ జారీ చేయబడుతుంది. 2008లో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన అసంఘటిత కార్మికులు మరియు పేద కుటుంబాలకు ఆరోగ్య సంరక్షణ మరియు సామాజిక భద్రతను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. హాస్పిటలైజేషన్ కవరేజ్ మరియు సరసమైన రిజిస్ట్రేషన్ వంటి సమగ్ర లక్షణాలతో రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ప్రాప్యత మరియు స్థోమతకి ప్రాధాన్యత ఇస్తుంది. మొబైల్ స్టేషన్లు మరియు నామమాత్రపు రుసుములతో సులభతరం చేయబడిన క్రమబద్ధీకరించబడిన నమోదు ప్రక్రియ లబ్ధిదారులకు స్మార్ట్ కార్డుల సత్వర జారీని నిర్ధారిస్తుంది. అయితే అవుట్ పేషెంట్ ఖర్చులు, ఆసుపత్రులలో చేరడం మరియు మందులు పెరగడం వల్ల బీమా కంపెనీలు తమ పాలసీల నుండి అనేక వ్యాధులను మినహాయించవలసి వచ్చింది మరియు దీని వలన బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు అది భరించలేనిదిగా మారింది. చాలామంది లబ్ధిదారులు ఉన్నత తరగతులకు చెందిన వారేనని, లక్ష్యం చేసుకున్న లబ్ధిదారులు కాదని కూడా నివేదిక కనుగొంది. ఈ లక్ష్యాలను ఎదుర్కొని బిలో పోవర్టీ లైన్ కుటుంబాలకు ఈ పథకం చేరితే కొంత ప్రయోజనం ఉంటుంది.
1: రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన ఈ పథకం గురించి పుట్రేవు మానస గారి ప్రసంగం విన్నారు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
3: నీ స్వర సంతకంతో ఎందరినో మేడ్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
4: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
3: అదృశ్య తరంగాల ఆకాశవాణి

శ్రోతలకు ఒక గమనిక. ఈ రాత్రి 8:15 90 వసంతాల ఆకాశవాణి కార్యక్రమాల్లో భాగంగా భారతీయ ప్రసార రంగంలో అత్యంత విశ్వసనీయమైన చారిత్రాత్మకమైన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఉప సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు ఈ కార్యక్రమం వింటారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ. గమనిక విన్నారు.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. జీవ వైవిధ్యంతో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ ఈ శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం వింటారు.
1: జీవ వైవిధ్యం అంటే అన్ని వనరుల నుండి లభించే జీవుల మధ్య ఉండే వైవిధ్యం. భూమిపై ఉన్న సమస్త జీవరాశికి ఇదే ఆధారం. ఇందులో జాతుల లోపల, జాతుల మధ్య మరియు పర్యావరణ వ్యవస్థల అంతటా ఉండే వైవిధ్యం ఉంటుంది. ఇది మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, జన్యు నిర్మాణాన్ని మరియు పర్యావరణ వ్యవస్థల సంక్లిష్టతను ప్రతిబింబిస్తుంది. సక్రమంగా పనిచేసే జీవావరణ వ్యవస్థల ద్వారా ఆరోగ్యకరమైన సమాజాలు నిలబడతాయి. ఇవి స్వచ్ఛమైన గాలి, మంచినీరు, సహజ ఔషధాలు మరియు ఆహార భద్రత వంటి కీలకమైన సేవలను అందిస్తాయి. ఈ జీవావరణ వ్యవస్థలు వ్యాధులను కూడా నియంత్రిస్తాయి, వాతావరణాన్ని స్థిరీకరించడంలో సహాయపడతాయి. ఉదాహరణకు, అడవులు ఏటా 2.6 బిలియన్ టన్నులకు పైగా కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తున్నాయి. ఇది వాతావరణ నియంత్రణకు దోహదపడటంతో పాటు కాలుష్యంతో ముడిపడి ఉన్న వ్యాధుల సంభవాన్ని తగ్గిస్తుంది. అయినప్పటికీ జీవ వైవిధ్య నష్టం అపూర్వమైన వేగంతో పెరుగుతోంది. సుమారు 10 లక్షల జాతులు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. ఇది కీలకమైన సేవలకు ముప్పు కలిగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్య ప్రమాదాలను తీవ్రతరం చేస్తోంది. జీవ వైవిధ్యం నష్టం వల్ల ముఖ్యంగా వ్యవసాయం, మత్స్య పరిశ్రమ మరియు ఆరోగ్య సంరక్షణ వంటి రంగాలలో తీవ్రమైన ఆర్థిక పరిణామాలు కూడా ఏర్పడుతున్నాయి. వ్యాధుల వ్యాప్తి వలన కలిగే ఆరోగ్య సంరక్షణ ఖర్చులు మరియు పరాగ సంపర్కాల క్షీణత వల్ల కలిగే వ్యవసాయ నష్టాలతో సహా జీవ వైవిధ్య నష్టం యొక్క ప్రపంచ ఆర్థిక ప్రభావం ఏటా $10 బిలియన్ చేరుకుంటుందని అంచనా. ఉదాహరణకు, ఏటా $235 బిలియన్ పైగా విలువైన పంటలకు పరాగ సంపర్కం చేసే తేనెటీగల జనాభా క్షీణించటం ప్రపంచ ఆహార భద్రత మరియు పోషణకు ముప్పు కలిగిస్తోంది. ప్రపంచ ఆహార పంటలలో 75% కంటే ఎక్కువ పరాగ సంపర్కాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి ప్రపంచ వ్యవసాయ ఉత్పత్తికి ఏటా సుమారుగా 200 నుండి $500 బిలియన్ మేర దోహదపడుతున్నాయి.

ఆధునిక మందులలో 50% కంటే ఎక్కువ సహజన వనరుల నుండి ఏర్పడుతున్నాయి. వీటిలో శిలీంధ్రాల నుండి లభించే యాంటీబయాటిక్స్ మరియు మొక్కల సమ్మేళనాల నుండి లభించే నొప్పి నివారణ మందులు కూడా ఉన్నాయి. అడవులు భూమిపై ఉన్న జీవ వైవిధ్యంలో 80% నిల్వ ఉంచుతాయి. ఏటా సుమారు 2.6 బిలియన్ కార్బన్ డైఆక్సైడ్ శోషించుకుంటూ వాతావరణ మార్పులను తగ్గించడం సహాయపడతాయి. కానీ ఆక్రమణకు గురైన విదేశీ జాతులు 60% జాతులు అంతరించిపోవడానికి కారణమవుతున్నాయి. దీనివల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా $400 బిలియన్ ఆర్థిక నష్టం ఏర్పడుతోంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలు ప్రపంచ మంచినీటి వనరులలో 75% అందిస్తున్నాయి. నీటి శుద్ధీకరణలో చిత్తడి నేలలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రపంచ జనాభాలో 6% ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదివాసీ ప్రజలు జీవ వైవిధ్య పరిరక్షణ మరియు సుస్థిర నిర్వహణలో కీలక భాగస్వాములుగా ఉన్నారు. వారు ప్రపంచవ్యాప్తంగా 3.8 మిలియన్ చదరపు కిలోమీటర్లు పైగా భూమిని నిర్వహిస్తూ ఇందులో అనేక జీవ వైవిధ్యాలను కాపాడుతున్నారు. ప్రజలు అనేక విధాలుగా జీవ వైవిధ్యంపై ఆధారపడి ఉంటారు. మానవ ఆరోగ్యం, ఉత్పాదకత, జీవనోపాధికి అవసరమైన పర్యావరణ వ్యవస్థ వనరులు, ఉత్పత్తులు, సేవలు వంటి అనేక వాటి మీద ఆధారపడి ఉంటుంది. పర్యావరణ వ్యవస్థలు, సేవలు ఇకపై సామాజిక అవసరాలు తీర్చలేకపోతే జీవ వైవిధ్య నష్టం ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని కూడా కలిగిస్తుంది. జీవ వైవిధ్య నష్టం ఆందోళనకర స్థాయిలో జరుగుతోంది. ఇటీవల అంచనాల ప్రకారం సహజ ప్రామాణిక స్థాయి కంటే ప్రస్తుతం జాతులు అంతరించిపోవటం 10 నుండి 100 రెట్లు ఎక్కువగా ఉంది. దీనికి ప్రధాన కారణం అటవీ నిర్మూలన, ఆవాసాల విచ్ఛిన్నం మరియు వాతావరణ మార్పు వంటి మానవ కార్యకలాపాలే. ఈ నష్టం వల్ల పరాగ సంపర్కం, నేల సారవంతం, నీటి శుద్ధి వంటి ముఖ్యమైన పర్యావరణ వ్యవస్థ సేవలకు ముప్పు కలుగుతోంది. దీని ప్రత్యక్ష పరిణామాలు మానవ ఆరోగ్యంపై మనకి కనపడుతూ ఉంటాయి. ఉదాహరణకు, మంచినీటిని శుద్ధి చేసే చిత్తడి నేలల క్షీణత 1970 నుండి ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేలల విస్తీర్ణంలో 35% తగ్గుదలకు దారితీసింది. దీనివల్ల నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు పెరగడంతో పాటు 2 బిలియన్లకు పైగా ప్రజలకు నీటి లభ్యత తగ్గుతోంది. జీవ వైవిధ్యం ఆరోగ్యకరమైన సుస్థిరమైన ఆహార వ్యవస్థలకు పునాదిగా ఏర్పడుతోంది. ఆహారాన్ని అందించే పర్యావరణ వ్యవస్థల నుండి జాతులలోని జన్యు వైవిధ్యం వరకు పోషణ మరియు జీవ వైవిధ్యం వివిధ స్థాయిలో పరస్పరం అనుసంధానించబడి ఉంటాయి. జీవ వైవిధ్యం నేల సారవంతం, సహజ తెగుళ్ల నియంత్రణ, పరాగ సంపర్కం మరియు నీటి నియంత్రణ వంటి కీలక పర్యావరణ వ్యవస్థ సేవలకు కూడా తోడ్పాటును అందిస్తుంది. వ్యవసాయ భూభాగాల్లో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడం ద్వారా కనీస పర్యావరణ ప్రభావంతో పోషకమైన ఆహారాన్ని ఉత్పత్తి చేయగల సుస్థిర ఆహార వ్యవస్థలను మనం ప్రోత్సహించవచ్చు. ఆరోగ్య సంరక్షణలో ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో సాంప్రదాయమైన వైద్యం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచ జనాభాలో 60% మంది సాంప్రదాయ వైద్యాలని ఇప్పటికీ వినియోగిస్తున్నారు. సాంప్రదాయ వైద్యంలో వివిధ పద్ధతుల్లో ఔషధ మొక్కలు వాడటం జరుగుతుంది. ఈ ఔషధ మొక్కలను అడవుల నుండి సేకరిస్తారు. కానీ అడవులు తరుగుదల వల్ల ఈ ఔషధ మొక్కలు అనేక జాతులు అంతరించిపోతున్నాయి. దీనివల్ల సాంప్రదాయ వైద్యానికి అతిపెద్ద దెబ్బ తగులుతోంది. 2030 నాటికి జీవ వైవిధ్యం సుస్థిరాభి లక్ష్యాలను సాధించడంలో అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనేది నిర్విదాంశం. ముఖ్యంగా సుస్థిరాభి లక్ష్యం మొదటిది, జీవ వైవిధ్యం గ్రామీణ ప్రాంతాలలో వనరులను మరియు ఆదాయాన్ని అందించడంలో
ఎంతో తోడ్పాటు పడుతుంది.

ఉంది. గ్రామీణ జనాభాలో అధిక శాతం అంటే 50% నుండి 90% వరకు తమ జీవనోపాధి కోసం పర్యావరణ వ్యవస్థలపై ఆధారపడి ఉన్నారు. వంట చెరకు, స్వచ్ఛమైన నీటి సరఫరా, విభిన్న రకాల ఔషధ మొక్కలు, ఆహారం మొదలైన వాటిని అందించడం ద్వారా మానవులకు జీవవైవిధ్యం తోడ్పాటును అందిస్తోంది. అలాగే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 2 కనుక మనం తీసుకున్నట్టయితే, ఆహార భద్రతను కల్పించడం మరియు సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ ఆకలి నిర్మూలించడం కూడా దీనివల్ల సాధ్యపడుతోంది. నదులు, గడ్డి మైదానాలు, అడవులు మొదలైన పర్యావరణ వ్యవస్థల నుండి సేకరించిన ఆహారంపై అనేక మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. దీనివల్ల మనకి జీవవైవిధ్య పరిరక్షణ అనేది ఆరోగ్యకరమైన వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలతో పాటు ఈ వ్యవస్థల్లో ఆరోగ్యకరమైన విత్తనాలు, సారవంతమైన నేల మరియు ఉన్నతమైన నీటి నిర్వహణ వ్యవస్థలకు ఇది ఎంతో తోడ్పాటును అందిస్తుంది. అదేవిధంగా అన్ని వయసుల వారికి ఆరోగ్యకరమైన జీవితాలు అందించడం సుస్థిరాభివృద్ధి లక్ష్యం 3 యొక్క ప్రధాన లక్ష్యం. ప్రతి 4 మరణాలలో 1 పర్యావరణ ప్రమాదకారాలతో ముడిపడి ఉంది. ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థ గాలి, నేల మరియు నీటి కాలుష్యం తగ్గించడంలో సహాయపడుతుంది. సుస్థిర వ్యవసాయం రసాయన ఎరువులు మరియు పురుగుమందుల వాడకాన్ని కనిష్ట స్థాయికి తగ్గించి ఈ రసాయన ఉత్పత్తుల యొక్క అన్ని దుష్ప్రభావాల నుండి కూడా మానవులను కాపాడుతుంది. జీవ వైవిధ్యం పరిరక్షణకు మరియు ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థ సజావుగా పనిచేయటానికి లింగ సమానత్వం అత్యవసరం. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల 5లో ఇది చాలా ముఖ్యమైనది. అడవుల నుండి తీసుకొచ్చే కట్టెలు, ఆహారాన్ని సేకరించడం వంటి పర్యావరణ వ్యవస్థలను సేవలను ఉపయోగించి పోషణను అందించడంలో, కుటుంబాన్ని పోషించడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. సహజ వనరుల నిర్వాహకులుగా మహిళల పాత్ర మనం గుర్తించడం సుస్థిర అభివృద్ధికి తోడ్పాటును అందించడమే అవుతుంది. స్వచ్ఛమైన మరియు నిరంతర నీటి సరఫరాకు సహజ నదీ పర్యావరణ వ్యవస్థలు ముఖ్యమైనవి. అందువల్ల నదీ పారివాహక ప్రాంతాల్లో జీవ వైవిధ్య పరిరక్షణ అనేది నీటి సుస్థిర నిర్వహణతో ముడిపని ఉన్న ఒక సమర్థమైన పరిష్కారం. ఇది భూగర్భ జలాలను సమర్థవంతంగా తిరిగి నింపి తాగునీటిని పునరుత్పత్తి చేయగలదు. దీనివల్ల మనం సుస్థిరాభి లక్ష్యాల్లో 6ని మనం సాధించగలుగుతాము. అలాగే సుస్థిరాభి లక్ష్యాల్లో 7 అందరికీ సరసమైన మరియు స్థిరమైన ఇంధన వనరులను అందించడంలో తోడ్పాటును అందిస్తోంది. అందువల్ల జీవ వైవిధ్య పరిరక్షణలో పెట్టుబడి పెట్టడం అంటే వేడి చేసుకోవడానికి మరియు వంట చేసుకోవడానికి సహజ వనరులపై ఆధారపడే కోట్లాది మంది ప్రజలకు పెట్టుబడి పెట్టడమే. అదనంగా జీవ ఇంధనాలను ఉత్పత్తి చేయడంలో ప్రకృతి సహకారం కీలకం. సరైన పరిరక్షణ చర్యలను అమలు చేయడం వల్ల ఇంధన సరఫరా యొక్క మన్నికను పెంచడంలో కూడా సహాయపడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తద్వారా సుస్థిరాభి లక్ష్యాలు 7ను మనం సాధించిన వాళ్ళం అవుతాము. అలాగే జీవ వైవిధ్యం మరియు ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలు సుస్థిర పారిశ్రామికరణకు సహాయపడే తక్కువ ఖర్చుతో కూడిన స్థితిస్థాపక సహజ మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించగలవు. ఉదాహరణకు వాతావరణ మార్పుల ఫలితంగా సంభవించే వరదల నుండి మడ అడవులు మరియు పగడపు దిబ్బలు తీర ప్రాంతాలను రక్షిస్తాయి. వృక్ష సంపదను కలిగి ఉండే సహజ మౌలిక సదుపాయాలు నేల కోతను నివారించగలవు. నేల కాలుష్య కారకాలు నీటి వరలు చేరకుండా నిరోధించగలవు. ఈ హరిత మౌలిక సదుపాయాలు ప్రయోజనకరమైన మరియు తక్కువ ఖర్చుతో కూడిన విధానంగా నిరూపించబడ్డాయి. సో తద్వారా మనం సుస్థిరాభి లక్ష్యాల్లో 8ని సాధించిన వాళ్ళం అవుతాము. జీవ వైవిధ్య పరిరక్షణలో పెట్టుబడి పెట్టడం మరియు స్థానిక సమాజాల్లో సుస్థిర పద్ధతులను ప్రోత్సహం వల్ల దేశాల లోపల మరియు దేశాల మధ్య అసమానత అనేది గణనీయంగా తగ్గిపోతుంది. సుస్థిర పద్ధతులు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచిన వాళ్ళం అవుతాము. ప్రకృతితో పెరిగిన అనుబంధం మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇలా అనేక విధాలుగా అనేక సుస్థిరాభి లక్ష్యాలను సాధించడంలో జీవ వైవిధ్యం తోడ్పాటును అందిస్తాం అనటంలో ఎటువంటి సందేహం లేదు. జీవ వైవిధ్యానికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు మధ్య ఉన్న సంబంధాన్ని ఈ మార్గదర్శకాలు

0: అన్నీ కూడా మనకు తెలియజేస్తున్నాయి. ఈ నిబంధనలు అమలు చేయడం ద్వారా మెరుగైన పర్యావరణ పరిస్థితులు, ఆహార భద్రత, వ్యాధుల వ్యాప్తి తగ్గడంతో ప్రపంచంలో ఎంతో ఆనందంగా జీవించడానికి మన భూమి మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
1: మీరింతవరకు జీవవైవిధ్యంతో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ ఈ శ్రీనివాసరెడ్డి గారి ప్రసంగం విన్నారు.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఉపసంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు.
2: అనంతపురం ఆకాశవాణి అనగానే నాకు బ్రాడ్కాస్ట్ పరంగా ఓనమాలు నేర్పించిన కేంద్రంగానే నేను భావిస్తాను. ఇప్పుడు పదవి విరమణ చేసి ఉండవచ్చు. నిజానికి అనంతపురం ఆకాశవాణి వస్తుందన్న విషయము నాకు తెలిసింది చాలా తమాషాగా. నేను గోవాలో పనిచేస్తున్నాను ట్రాన్స్మిన్ ఎగ్జిక్యూటివ్ గా. ఓ రోజు హిరేమెట్ దగ్గర కూర్చున్నాను, ఆయన ఇంగ్లీష్ టాక్స్ చూసే పెక్స్ వారు పోస్ట్ ఉత్తరాలు చూస్తూ, వేణు మీ ఊర్లో రేడియో కేంద్రం వస్తోంది అని ఆయన అన్నాడు. అంటే టెక్నీషియన్స్ ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఉన్న ఒక కాగితంలో అనంతపురం ఆకాశవాణిని ఒక పేరు కనబడింది. ఆయన చెప్పడంతో అది 1990 or 1989 అయి ఉండవచ్చు. అప్పుడు అనంతపురంలో ఆకాశవాణి వస్తుందా అని నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే జనసామాన్యాన్ని భాగస్వాములుగా చేసుకుని సాగే సాంస్కృతిక వ్యవస్థలకు చాలా గొప్ప ఆదరణ ఉంటుంది. అది పత్రిక కావచ్చు, రేడియో కావచ్చు, టెలివిజన్ కావచ్చు. కనుక ప్రజలు మమేకం అవుతారు, దాంతో కలిసి పనిచేస్తారు, దాంతో అంతర్భాగంగా వాళ్ళు ఆనందంగా సేవలు అందిస్తారు. అలాగా ఆ రోజు నేను అనంతపురంలో పనిచేస్తాననే విషయం నాకు స్ఫురించలేదు, ఆశించలేదు. అయితే మా ఊర్లో కూడా ఆకాశవాణి వస్తోంది అని ఆనందపడడం జరిగింది. అప్పటికే నేను యూపీఎస్సీ ఇంటర్వ్యూకి వెళ్ళాను, అయితే ఇంకా రిజల్ట్స్ రాలేదు. అప్పట్లో నేను అక్కడ భాష తెలియని కేంద్రం, అంటే మరాఠీ, పోర్చుగీసు, కొంకణి, ఇంగ్లీషు, హిందీ ప్రసార భాషలుగా ఉన్న కేంద్రంలో పనిచేస్తున్నాను. అక్కడ ఇంగ్లీషు క్యాంపస్ ఫోకస్ అనే ప్రోగ్రామ్ చేసేవాళ్ళం నేను, త్రిపాఠి. అయితే అందులో పాల్గొన్న సందర్భాలు మాత్రం లేవు, ఎందుకంటే అక్కడ యాక్సెంట్ వేరు, మనం మాట్లాడే పద్ధతి వేరు. అందువల్ల అటువంటి సాహసం చేయలేదు. నేను 1991 ఏప్రిల్ 11 అనంతపురం వచ్చాను. అంటే 3 ఏళ్ళు గోవాలో పనిచేసి అక్కడ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా యూపీఎస్సీ సెలెక్షన్ వస్తే ఆ కేంద్రం నుంచి రిలీవ్ అయి వెంకటాద్రి ట్రైన్ ఎక్కి నేరుగా అనంతపూర్ వచ్చాను. అనంతపూర్ వచ్చినప్పుడు కేవలం ఒక్క స్టేషన్ డైరెక్టర్ పద్మనాభరావు గారు మాత్రమే అక్కడ ఉన్నారు. ఇన్స్టలేషన్ ఇంజనీరింగ్ స్టాఫ్ ఉన్నారు, కొందరు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కూడా ఉన్నారు, ఇంతే. అప్పటికి రేడియో కేంద్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న సమాచారం కూడా ఏం లేదు. ఆయనేమో కొత్తగూడెం స్టేషన్ లో పనిచేసి వచ్చారు. నేను అక్కడ రాగానే శ్రీనివాసులు, సుబ్రహ్మణ్యం, సుబ్బరామయ్య అనుకుంటా, వాళ్ళ ముగ్గురు ఉన్న గదిలో నేను సర్దుకుని పని మొదలు పెట్టాము. ఇది నేపథ్యం. కొత్త అనౌన్సర్ల నియామకం కోసం పరీక్షలు, ఇంటర్వ్యూలు అయిపోయినాయి. ఆ అయిపోయిన కాగితాలతో ఫైల్ ఢిల్లీ వెళ్ళింది, ఆర్డర్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. అంతలో May 22 ఆకాశవాణి మొదలవుతుంది అనంతపురం స్టేషన్. మరో 4 స్టేషన్లతో కలిసి, అంటే 4 స్టేషన్లు దేశవ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఉన్నవి అని వర్తమానం రావడంతో కొందరిని, ప్యానల్లో ఉన్నవారు ఎవరో పద్మనాభరావు గారికి తెలుసు కనుక వారు కొందరిని ఎంపిక చేసి క్యాజువల్ అనౌన్సర్స్ గా ప్రాసెస్ కంప్లీట్ చేసి వాళ్ళని సిద్ధం చేశాము. అలాగే కడప నుంచి గోపి గారు ఒక 15 రోజులు డెప్యుటేషన్ మీద వచ్చారు. వారు అనౌన్సర్లకి శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. ఇది ఒక వ్యవహారం. రెండవది, ఆకాశవాణి మొదలవుతుంది అనగానే పత్రికల నుంచి, లోకల్ ప్రముఖుల నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహం లభించింది. అంతేకాకుండా నేనున్నంత కాలం ప్రతిరోజు రేడియో ప్రసారాల వివరాలు చాలా వివరంగా 3 ప్రధాన పత్రికలు కూడా ప్రచురించేవి. కాశీపతి గారు, సాయినాథ్, అలాగే కృష్ణమూర్తి ఇలాంటి పాత్రికేయ మిత్రులు చాలా చాలా శ్రద్ధ తీసుకునేవాళ్ళు. ఇంకా కొందరు పేర్లు నాకు గుర్తు రావడం లేదు, ఎందుకంటే 35 ఏళ్ల క్రితం విషయం కదా. అలాగే నేను అనంతపురంలో కాలు పెట్టిన తర్వాత మొట్టమొదటి ఇష్యూ చేసిన కాంట్రాక్టు 7 యంగ్ అంటే అది అనంతపురం ఆకాశవాణి ప్రసారం కోసం కాదు, హైదరాబాద్కి అనంతపురం ఆకాశవాణి తరఫున 7 యంగ్ కవిత చదువుతారు. అయితే ఆయన్ని పంపడానికి కాంట్రాక్ట్ ఇష్యూ చేయాలి. అంటే కోఆర్డినేషన్ ప్రోగ్రామ్కి నేను కాంట్రాక్ట్ ఇష్యూ చేయడం అనేది అది మొట్టమొదటి జరిగింది. ఇక సంసిద్ధం అవుతున్నప్పుడు ఎఫ్పిసి అంటే ఏ టైంలో ఏ కార్యక్రమం ప్రసారం అవ్వాలా అన్న వివరాలు తెలియజేసే పట్టిక, అంటే ఏ గంటలకి ఏ ప్రసారం అవుతుంది. అప్పట్లో కేవలం 3.5 గంటలు మాత్రమే ప్రసారాలు ఉండేవి. సాయంకాలం 6 గంటలకు మొదలయ్యి 9:30 ముగిసేవి. వార్తల బులెటిన్లు కూడా ఎక్కువ ఉండేది కాదు. 6 గంటలకు 5 నిమిషాల వార్తలు, తర్వాత 6:30 ప్రాంతీయ వార్తలు, 7:10 వార్తలు, అంటే ఆ 10-10 నిమిషాల బులెటిన్స్ ఇంతే. ఇంకా వ్యవసాయదారుల కార్యక్రమం ఉండేది, అలాగే ఒక 1/2 గంట సినిమాపాటలు ఉండేవి, 1/2 గంట హిందీ సినిమాపాటలు ఉండేవి. వెరైటీ ప్రోగ్రామ్స్ అని జానపద సంగీతం, హరికథ, బుర్రకథ ఇలాంటివి 1/2 గంట కార్యక్రమాలు ఉండేవి. అది కాకుండా 1/2 గంట ప్రోగ్రామ్స్ అవి ప్రతిరోజు ఉండేవి. ఇది స్థూలంగా అప్పుడు పనిచేసిన షెడ్యూల్. రేడియో స్టేషన్ మొదలవుతుంది అని వర్తమానం రాగానే మేము ఇంకొంచెం త్వరపడ్డాము. May 2వ వారమో మొదటి వారంలోనో పద్మనాభరావు గారు ఒక ముహూర్తం నిర్ణయించి ఆ రోజు నుంచి మనం లాంఛనంగా రికార్డింగ్లు ప్రారంభిద్దాము అని అనుకున్నాము. ఆ రోజు అనంతపురం మున్సిపల్ చైర్మన్ నారాయణ రెడ్డి గారు ప్రారంభకులుగా వచ్చారు. ఆ రోజు నుంచి రికార్డింగ్స్ ప్రారంభించాము. పుష్పరాజు, పోతన్న, అమృత వీళ్ళు ఉన్నారు. గోపి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇంతలో ఎం హరి ఆయన ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా బదిలీ మీద వచ్చారు. ఇది అప్పటి వ్యవస్థ. అయితే ఇక్కడ ఏమైందంటే, May 21న రాజీవ్ గాంధీ శ్రీపెరంబూరు దగ్గర ఒక ఎలక్షన్ మీటింగ్ లో మాట్లాడుతుండగా ఆయన హత్యకు గురయ్యారు. దాంతో మౌర్నింగ్ 7 రోజులు ఉంటుంది కనుక అనంతపురం ఆకాశవాణి ప్రారంభోత్సవం కూడా వాయిదా పడింది. మిగతా 4 గంటలతో పాటు, అంటే May 22 జరగలేదు. దాని బదులు May 29కి మార్చారు. అంటే మార్నింగ్ టైం 7 రోజులు అయిపోతుంది. సో May 29న ఆకాశవాణి అనంతపురం మొదలైంది. ఆ రోజు వై కాశీపతి అంటే ప్రముఖ జర్నలిస్టు, అలాగే జానపద కళాకారులు అమలుదిన గోపీనాథ్, లలిత కళా పరిషత్ సెక్రటరీ నరసింహమూర్తి, సాధన పత్రిక సంపాదకులు పప్పూరు రామాచార్యుల కుమారుడు పప్పూరు శేషాచార్యులు ఇలాంటి పెద్దలంతా వచ్చారు. వీళ్ళంతా కంట్రోల్ రూమ్ లో వాళ్ళు ఉండగా గోపి గారు ప్రారంభం అనౌన్స్మెంట్స్ ఇచ్చారు. ఆ రోజు అలాగా మొదలైంది. అయితే ఆ రోజు ఒక తమాషా జరిగింది. ఏంటంటే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో గోపి పరపరుగ వచ్చారు స్టూడియో నుంచి నా గదికి. అంటే అప్పటికి నేను ఒక్కడనే ప్రెక్స్ని పద్మనాభరావు గారు జోక్ చేసేవాళ్ళు. ఏకోపాధ్యాయ పాఠశాల లాక ఏకపెక్స్ స్టేషన్ అనేవారు. ఆయన పరిగెత్తుకుని వచ్చారు. సార్, సిగ్నేచర్ ట్యూన్ లేదు, ఏం చెయ్యాలి అని. నిజానికి ఏంటంటే రేడియో స్టేషన్ మొదలయ్యే ముందు ఒక 2 నిమిషాల పాటు ప్రత్యేకంగా సులువుగా గుర్తుపట్టేట్టు ఒక సంగీతాన్ని మనం ఇస్తాము. అదేంటంటే ఆల్ ఇండియా రేడియో స్టేషన్ అని గుర్తుపట్టడానికి. కార్యక్రమం బిగినింగ్ ఎవరూ మిస్ కాకూడదనే ఉద్దేశంతో సిగ్నేచర్ ట్యూన్ ని ప్రసారం చేస్తారు. అయితే అది లేని విషయము అంతవరకు ఎవ్వరూ గమనించలేదు. చాలా హడావుడి జరుగుతోంది, కార్యక్రమం రికార్డ్ చేస్తున్నాము, కానీ సిగ్నేచర్ ట్యూన్ విషయం ఎవరికి గుర్తు రాలేదు. మనం కడప నుంచి ఆ రికార్డింగ్ తెప్పించే అవకాశం కూడా లేదు, ఎందుకంటే కడప దగ్గరలో లేదు. మనకి

టెలిఫోన్ మెసేజ్ కూడా అంత స్లోగా ఇచ్చే పరిస్థితి లేదు. సో దాంతో అప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కు వెళ్ళి ఎక్స్టర్నల్ సర్వీస్ ప్రసారాలు ఏదైనా ఉంటే వెతికితే ఆ ప్రసారాల ముందు సిగ్నేచర్గా ఉంటుంది అని ఆలోచన వచ్చి అక్కడ స్కాన్ చేశాము. సిగ్నేచర్ దొరికింది, దాన్ని ప్రాపర్గా ఎడిట్ చేసుకుని వాడుకున్నాం. అప్పట్లో రేడియోని పాపులర్ చేయడం అనేది చాలా పెద్ద విషయంగా ఉండేది. ఎఫ్ఎం రేడియో సెట్లు దొరికేవి కాదు. ఇది ఒక సమస్య. ఎఫ్ఎం సెట్ను అందుబాటులోకి తేవడం అనేది అక్కడ చాలా కీలకమైన విషయంగా ఉండేది. కొన్ని రోజులకి రమణమూర్తి గారు వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చారు. విద్యాలంకర్ కళాకృష్ణ హైదరాబాద్ నుంచి వచ్చారు. అంతలో వై శ్రీనివాసులు, విజయరాఘవ రెడ్డి, డి మురళి ట్రాన్స్ఫర్ ఎగ్జిక్యూటివ్స్ గా వచ్చి చేరారు. యాదిరెడ్డి అని లైబ్రరీ నుంచి చేరారు. పోతన్న, అమృత, పుష్పరాజు వీళ్ళకి ఆర్డర్స్ కూడా వచ్చాయి. సో ఈ పూర్తి సిబ్బందితో ఆకాశవాణి అనంతపురం మొదలైంది. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, రేడియో స్టేషన్ ఉన్న ప్రాంగణంలో గార్డెన్ బాగా ఉండాలి అని పద్మనాభరావు మొదటి నుంచి చెప్పేవారు. దాంట్లో అందరికీ ఆసక్తి ఉండేది. ఆ డిఎఫ్ఓ, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వాళ్ళని సంప్రదించి చాలా రకాల మొక్కల్ని మేము అక్కడ ఏర్పాటు చేశాము. నీళ్లు సమస్య ఉంది, దానికి తగ్గట్టు పరిష్కారాలు కూడా ఏర్పాటు చేశాము. తర్వాత దశలో అక్కడ ఒక నందిని ఏర్పాటు చేయడం, బళ్ళారి రాఘవ, రాళ్లపల్లి అనంతకృష్ణ మోహకృష్ణదేవరాయ ఎయిర్పోర్ట్లో పెట్టడం, జిల్లా మ్యాప్ పెట్టడం అది జరిగింది. అలాగే రోంత ఇనిపొప్ప అనే కార్యక్రమం ఆర్వేటి శ్రీనివాసులు ఉన్నప్పుడు మొదలెట్టాం. అంటే లోకల్ మాండలికంతో కార్యక్రమం చేసేవాళ్ళము. అది ఆయనే పార్టిసిపేట్ చేసేవారు, ఆయనతో పాటు ఇంకొకరు తోడు ఉండేవాళ్ళు. తర్వాత క్రమంగా అదే చావడి అని మారినట్టు గుర్తు. ఇక సిబ్బంది బదిలీల్లో ఉంటారు గనక వ్యక్తులు మారుతున్న సందర్భం మనకు కనబడుతుంది. ఇక్కడ ఆ సమయంలో నేను పనిచేసే కాలంలో కీలకమైన సంఘటనలు ఏంటంటే, అనంతపురం ఆర్ట్స్ కళాశాలకు 75 ఏళ్ళైన సందర్భం, ఎస్కే యూనివర్సిటీకి 10 ఏళ్ళైన సందర్భం, ఇప్పుడు యూనివర్సిటీగా ఉన్న జేఎన్టీయు అనంతపూర్ గా ఉన్న ఇంజనీరింగ్ కళాశాలకు 45 ఏళ్ల సందర్భం. ఈ మూడు సందర్భాలను పురస్కరించుకుని మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసినట్టు గుర్తు. దీనికి తోడు ప్రతి సంవత్సరం నవంబర్ 22న సత్యాయి యూనివర్సిటీ కాన్వకేషన్ ఉండేది, అది కూడా రెగ్యులర్ గా చేసేవాళ్ళం. సూక్తి సుధా అనే మాటను ఆర్వేటి శ్రీనివాసుల కాలంలో వినదగు మాట అనే పేరు మార్చాము. అలాగే సేద్యపు శుద్ధులు అని కూడా పొలం కబుర్లు అప్పుడే మార్చినట్టు గుర్తు. అలాగే ప్రతి వారం ఒక కథానిక, రెండు కవితలు ఉండేట్టు చూసుకునేవాడిని. ప్రతి వారం సైన్స్ ప్రోగ్రామ్ ఉండేది. ప్రతి వారం సాహితీ వేదిక అని సాహిత్య సంబంధమైన ప్రసంగం ఉండేది. అది కాకుండా ప్రసంగ వేదిక అని చారిత్రక, సాంస్కృతిక, ఇలాంటి విషయాలు, ఆర్థిక ఇలాంటి విషయాలతో ఇంకో ప్రసంగం కానీ ఇంటర్వ్యూ కానీ ఉండేది. తర్వాత 2004 ముందు, అంటే 2002-2004 మధ్య ఒక 1.5 సంవత్సరం పాటు నేను పనిచేశాను. అప్పుడు ఎస్ఎస్ అంజనప్ప ఉండేవారు, సుబాను, శాస్త్రి అనౌన్సర్లుగా ఉండేవాళ్ళు, అసలుగా రమణమూర్తి, హరి ఉండేవాళ్ళు, ప్రెక్సర్ మాత్రం వాళ్లే ఉండేవాళ్ళు, వై శ్రీనివాసులు, మురళి, రాఘవరెడ్డి. ఆ సమయంలో కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేసే అవకాశం కలిగింది. అదేంటంటే స్థానిక చరిత్రను, కళలను ప్రతిబింబించే రీతిలో అనంత కళారూపాలు అనే పేరుతో ఒక 24 కళారూపాలని మల్లిదండ్రి గోపీనాథ్ పరిచయం చేశాడు. ఆయన మళ్ళీ దాన్ని పుస్తక రూపంలో తెచ్చాడు. అది దానికి తొలి ఇనిషియేటివ్ అంటే బీజం మన ఆకాశవాణి ద్వారానే పడింది. అలాగే ఆకాశవాణి ఎదురుగా ఉన్న ఓటీఆర్ చాలా పెద్ద సంస్థ, అది బ్రిటిష్ కాలంలో వచ్చింది. భారతదేశంలో ఏకైక సంస్థ అది, ఆయిల్ ఫీల్డ్స్ మీద ఉన్న సంస్థ. అది 1945 వచ్చింది. దానికి గొప్ప చరిత్ర ఉంది, గొప్ప పరిశోధనలు ఆ సంస్థలో జరిగాయి. మరీ ముఖ్యంగా సర్దేశాయి తిరుమలరావు గారు పనిచేసేటప్పుడు. అందుకని అజీముద్దీన్ గారితో ఒక అరడేజన్ ఇంటర్వ్యూలు మొత్తం ఆ సంస్థ చరిత్రను చెప్పే విధంగా నేను ప్రణాళిక చేసి రికార్డ్ చేశాను. అది గొప్ప విషయం అని చెప్పాలి. అలాగే లేపాక్షి, హేమావతి, రత్నగిరి ఇలాంటి పేర్లు కార్యక్రమాలకి పెట్టాము. అంటే స్థానిక కళా సంపదను, కళా కౌశలాన్ని గుర్తు చేస్తూ వాటికి ప్రాచుర్యం కల్పిస్తూ అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఆయన చెప్పారు. అది మనం ప్లాన్ చేశాము. మరీ ముఖ్యంగా లేపాక్షికి అయితే విజయవాడ నుంచి సిగ్నేచర్ ట్యూన్, అంటే అడవి బాపరాజు పాట ఒక పల్లవిని సిగ్నేచర్ ట్యూన్ గా వాడాము. ఇలాగా అనంతపురం

0: ఆకాశవాణి కాగానే బోలెడు విషయాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు 3.5 దశాబ్దాల క్రితం విషయాలు, నాతో ముడిపడి ఉన్న విషయాలు మీతో పంచుకోవడం చాలా చాలా ఆనందదాయకంగా ఉంది. మరీ ముఖ్యంగా భారతదేశంలో ఈ రేడియో వ్యవస్థ ఏర్పడి చరిత్ర సృష్టించడం మొదలై 9 దశాబ్దాలైన సందర్భంగా మనం ఈ విషయాలు చెప్పుకోవడం, మీ అందరినీ ఇలా కలవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన ఆకాశవాణి అనంతపురం ప్రస్తుత సిబ్బందికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. నమస్తే.
1: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు జరుపుకుంటున్న సందర్భంగా విశ్రాంత ఉప సంచాలకులు డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారు ఆకాశవాణితో పంచుకున్న జ్ఞాపకాలు విన్నారు. నిర్వహణ డాక్టర్ జగర్లపూడి శ్యామసుందర శాస్త్రి, కె శృతి ప్రియాంక. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
3: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
4: శబ్ద తరంగాలై మదిదోచిన సవ్వడులు,
3: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
4: తరం తరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
3: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వ జగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
4: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
3: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 8:30. తెలుగులో వార్తలు వింటారు విశాఖపట్నం కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పివికేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారత్ సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 10 రాష్ట్రాలలోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. భారత్ సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు, సాంకేతికత, ఉన్నత విద్యా పరిశోధన, సాంస్కృతిక సహకారంపై ఒక సంయుక్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడంతో సహా పలు రంగాలలో పరస్పర సహకారం కోసం భారత్ సైప్రస్ దేశాలు న్యూఢిల్లీలో ఈరోజు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, గత దశాబ్ద కాలంలో సైప్రస్ నుండి భారత్కు వచ్చే పెట్టుబడులు దాదాపు రెట్టింపు అయ్యాయని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఈ పెట్టుబడులను రెట్టింపు చేయాలని భారత్ సైప్రస్ లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు. గత ఏడాది కాలంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయని సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ అన్నారు.
1: సైప్రస్ భారత్ కి టాప్ 10 ఇన్వెస్టర్స్ మే సే ఏక్ హై. పిచ్లే ఏక్ దశక్ మే సైప్రస్ సే భారత్ మే నివేశ్ లగ్భగ్ డబల్ హువా హై. దోనో దేశో కే బీచ్ ట్రస్ట్ బడా హై. భారత్ యూరోపియన్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్ సే తమామ్ నయీ సంభావనాయే బనీ హై. ఇస్కా లాభ్ ఉఠాతే హుయే హమ్ అగ్లే 5 వర్షో మే ఇస్ ఇన్వెస్ట్మెంట్ కో ఫిర్ సే డబల్ కర్నే కా లక్ష్య రఖ రహే హై.
0: 10 రాష్ట్రాలలోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటకల నుంచి ఖాళీ అవుతున్న 12 స్థానాలకు, అలాగే రాజస్థాన్, మధ్యప్రదేశ్లలో 6 స్థానాలకు, జార్ఖండ్లో 2 స్థానాలకు, మణిపూర్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరాంలలో ఒక్కో స్థానానికి ఎన్నికలు నిర్వహించనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిన వివరాల ప్రకారం జూన్1వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. జూన్18వ తేదీన పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు కూడా అదే రోజున చేపడతారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలు

0: అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతా వ్యవస్థను అభివృద్ధి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన బీఎస్ఎఫ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, దేశ సరిహద్దును మరింత దుర్భేద్యంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ప్రారంభించనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టులో డ్రోన్లు, రాడార్లు, కెమెరాలు, ఇతర సాంకేతిక వనరులను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. దేశంలో సమగ్రమైన ఏకీకృత భద్రతా వ్యవస్థ ఉండాల్సిన అవసరాన్ని హోంమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర పోలీసులు, కేంద్ర సాయుధ దళాలు, నిఘా సంస్థలు, స్థానిక పరిపాలన మధ్య మరింత సమన్వయం ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా 1965లో 25 బెటాలియన్లు, పరిమిత వనరులతో ప్రారంభమైన బీఎస్ఎఫ్ ఈ రోజున దాదాపు 270,000 మంది సిబ్బందితో ప్రపంచంలోనే అతిపెద్ద సరిహద్దు రక్షణ దళంగా అవతరించిందని హోంమంత్రి తెలిపారు.
1: आने वाले एक साल के अंदर ही स्मार्ट बॉर्डर कंसेप्ट के साथ सीमा सुरक्षा बल की सुरक्षा में सभी प्रकार की तकनीक को लैस कर एक अभेद बॉर्डर की हम सुरक्षा की ग्रिड बनाने का काम आगे बढ़ रहा है और बहुत कम समय में गृह मंत्रालय, ड्रोन, रडार, आधुनिक कैमराज और बाकी सारी तकनीक के साथ एक स्मार्ट बॉर्डर के प्रोजेक्ट को लेकर देश के सामने आएगा.
0: దేశవ్యాప్తంగా వయోవృద్ధుల కోసం సహాయక వ్యవస్థలను బలోపేతం చేయడానికి జీవన్ జాయింట్ ఎల్డర్లీ ఎంపవర్మెంట్ అండ్ వర్చువల్ అసిస్టెన్స్ నెట్వర్క్ అనే మొబైల్ అప్లికేషన్ను కేంద్ర సాంఘిక న్యాయ సాధికారత శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభించారు. జీవన్ మొబైల్ అప్లికేషన్ వయోవృద్ధుల అవసరాలు, ఆందోళనలను పరిష్కరించే లక్ష్యంతో అనేక రకాల ఫీచర్లతో అందిస్తుంది. వీటిలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల సమాచారం, అత్యవసర సహాయం, వృద్ధాశ్రమాల వివరాలు వంటివి ఉన్నాయి. వృద్ధ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాట్ఫామ్ను సరళమైన తీరులో రూపొందించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా రేపు జరగనున్న 19వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా నియామక పత్రాలు అందుకున్న వారిని ఉద్దేశించి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. 19వ రోజ్గార్ మేళాను దేశవ్యాప్తంగా 47 ప్రాంతాలలో నిర్వహిస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్యం కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల విభాగాలలో చేరనున్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడంతో గత 4 రోజులుగా దేశ విద్యుత్ డిమాండ్ సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నిన్న పగటిపూట గరిష్ట విద్యుత్ డిమాండ్ 270.82 గిగావాట్లుగా నమోదైందని, ఇది గత రికార్డులన్నింటినీ అధిగమించిందని కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ పేర్కొంది. బుధవారం ఇది 265 గిగావాట్లకు పైగా ఉండగా, సోమవారం, మంగళవారాల్లో డిమాండ్ వరుసగా 257, 260 గిగావాట్లకు పైగా ఉంది. సాధారణంగా పగటిపూట గరిష్ట డిమాండ్ 12 గంటల నుంచి 4 గంటల మధ్య ఏర్పడుతుందని తెలిపింది. తీవ్రమైన వేసవి కారణంగా అవసరమైన మేరకు విద్యుత్తును సరఫరా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అదే సమయంలో దేశ ప్రజలు విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని సూచించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11700 లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. దేశంలోని పలు రాష్ట్రాలలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతాలలో వేడి వాతావరణం కొనసాగుతోంది. రాగల 4-5 రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఉత్తరప్రదేశ్లో వరుసగా 5వ రోజు కూడా రాష్ట్రంలోని బందా జిల్లాలో దేశంలోనే అత్యధికంగా 47.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆ వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త సుప్రీత్ కుమార్ వెల్లడిస్తూ,
2: హీట్ వేవ్ టు సివియర్ హీట్ వేవ్ కండిషన్స్ లైక్లీ టు కంటిన్యూ

0: prevailable plains of northwest India, central and east India, and parts of peninsular India during next 6 to 7 days. Warm night conditions prevailed in isolated pockets over Punjab, Uttar Pradesh, East Madhya Pradesh, and Vidarbha. Now we'll see the advance of southwest monsoon 2026. As in the figure, northern limit of monsoon continues to pass through the same place as yesterday, but conditions are favorable for further advance of southwest monsoon into some more parts of Southeast Arabian Sea.
1: ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బ్యాటింగ్ ప్రారంభించి 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు కోల్పోయి 116 పరుగులు చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 231.99 పాయింట్లు లాభపడి 75415 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 64.60 పాయింట్లు పెరిగి 23719 వద్ద ముగిసింది. 9వ తరగతి విద్యార్థులకు త్రిభాషా విధానాన్ని జూలై 1 నుంచి తప్పనిసరి చేస్తూ సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను వచ్చే వారం విచారించేందుకు సుప్రీంకోర్టు ఈరోజు అంగీకరించింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని జస్టిస్ జయ మాల్యా బాగ్చి, విపుల్ ఎం పంచోలీలతో కూడిన ధర్మాసనం ముందు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, సైప్రస్ దేశాల మధ్య బలమైన స్నేహ సంబంధాలున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వ్యవస్థలో ఆధునిక సాంకేతికతలను అనుసంధానించడం ద్వారా సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 10 రాష్ట్రాల్లోని 24 రాజ్యసభ స్థానాలకు జరిగే ద్వైవార్షిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు ప్రకటించింది. ఐపీఎల్లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. గుర్తుకొస్తున్నాయి ఆకాశవాణికి 90 వసంతాలట. నానమ్మకి కూడా 90 వసంతాలు. ఆకాశవాణి ఆవిర్భావం రోజే నానమ్మ పుట్టిందట, అందుకే వాణి అని పేరు పెట్టారు. నానమ్మంటే నాకిష్టం, ఆమెకి రేడియో ప్రోగ్రామ్స్ అంటే ఇష్టం. ఈ మధ్య చూపు మందగిస్తోంది, లేటెస్ట్ రేడియో సెట్ ఇద్దామనే ఆలోచన. మళ్ళీ అలనాటి మధుర జ్ఞాపకాలతో కాలం సాగుతుంది కదా. నానమ్మ ఎప్పుడూ అంటూ ఉంటుంది, నా కుటుంబం ఇంత ఆనందంగా ఉండటానికి సాధనాలు లేని రోజుల్లో ఆకాశవాణి రేడియో కార్యక్రమాలే అట. మీ తాతయ్య వ్యవసాయంలో అవార్డులు సాధించినా, అత్త హిందీ పండితైనా, మీ నాన్నకి సంస్కృతం నేర్చుకోవాలన్న మక్కువ కలిగినా, చిన్నాన్న కళాకారుడైనా, ఆఖరికి నువ్వు కూడా ఉద్యోగ వార్తలు వినే కదా ఉద్యోగం సాధించావు అంటుంది. నిజమే కదా. అందుకే నానమ్మ దగ్గరికెళ్ళి గిఫ్ట్గా రేడియో ఇచ్చి ఆకాశవాణి 90 వసంతాల స్వరసంధ్య కార్యక్రమానికి తీసుకెళ్తాను.
3: దేశభక్తి గీతం వింటారు.

0: దేశభక్తి గీతం విన్నారు.
1: నవపదుల నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో, ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ, మునుపటి కళలను పరిచయం చేస్తూ
2: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
1: మన ఆకాశవాణి
2: భరతావనికే
1: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
2: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

ఆకాశవాణి శ్రోతలకు నమోవాకములు అర్పిస్తూ, కాలక్షేపో నకర్తవ్య క్షీణమాయుక్షణే క్షణే యమస్య కరుణానాస్తి కర్తవ్యం హరికీర్తనం అని చెప్పుట కలి సంతరణోపాయము హరికీర్తనముగా ప్రవర్తిల్లుననుట అక్షరసత్యం. మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి. మోక్షాన్ని సాధించే సాధనాలలో భక్తి చాలా గొప్పది అన్నారు శంకర భగవత్పాదులు. మహాభక్తులు ఎందరో మన పుణ్యభూమి అయిన భారతావనిలో జన్మించారు. వారిలో గానం ద్వారా భగవంతుణ్ణి సులభ మార్గంలో చేరుకోవచ్చని నిరూపించిన వాగ్గేయకారులలో అతి ముఖ్యులు అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, క్షేత్రయ్య, జయదేవులు మొదలగువారు. నేటి మన కథానాయకుడు అన్నమయ్య.

ఉత్తమానాం హి చరితం శృణ్వతాం అఘనాశనం తస్మాత్ సర్వం ప్రయత్నేన శ్రోతవ్యం బుద్ధిమజ్జనై. మహాత్ముల పవిత్ర చరిత్ర బుద్ధిమంతులు పాప నివారణ ప్రయత్నంతో వినవలెను. భక్త మహాశైలారా, తెలుగు భాషలో పదకవిత ఒక ప్రత్యేక వాంగ్మయంగా ప్రసిద్ధి చెందింది. ఇందులో సంగీత సాహిత్యాలు రెండు పరస్పరాచ్ఛాదితములు కాకుండా విజృంభిస్తూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో రాగ రస సౌందర్యంతో అర్ధనారీశ్వరత్వాన్ని ప్రత్యక్షీకరింపజేస్తాయి. పదకవితలోని ప్రధాన లక్షణం ఇది. మానవ సహజమైన నైజ గుణములను వ్యక్తం చేయడానికి ఈ పదకవితలు ప్రసిద్ధి పొందాయి. సాహితీ సౌరభవాసితాలైన పదకుసుమాలతో సప్తగిరి సార్వభౌమిని చరణ పద్మాలను అర్చించినవాడు తాళ్లపాక అన్నమాచార్యులు. క్రీస్తుశకం 15వ శతాబ్దిలో హరినందకాంశము నుంచి ఆయన అవతరించాడు. భక్తి మార్గ ప్రచారానికి సంకీర్తనలను ఆధారంగా తీసుకుని పరబ్రహ్మతత్వాన్ని జగజ్జేగీయమానంగా ఆలపించిన మహానుభావుడు అన్నమయ్య. సంస్కృతంలో సంకీర్తన లక్షణం రచించారు. శ్రీవేంకటనాథుని వైభవాన్ని 32,000 కీర్తనల్లో సంకీర్తించిన భక్తాగ్రేసరుడు. పల్లవి చరణాలతో కూడిన పదాలకు ఆంధ్ర వాంగ్మయంలో సుస్థిర స్థానాన్ని కల్పించి పదకవితా పితామహుడుగా పేరొందిన ధన్యచరిత్రుడు. విష్ణు సంకీర్తనమే విశుద్ధమైన జ్ఞానమని విశ్వసించి సర్వేశ్వరుని అనంత కళ్యాణ గుణ వైభవాలను తన సంకీర్తనల్లో కీర్తించిన అన్నమయ్యలో సంగీతం, సాహిత్యం, భగవద్భక్తి, త్రివేణీ సంగమం వలె మూర్తీభవించాయి. నీ నామమే మాకు నిధియు నిధానము, నీ నామమే ఆత్మ నిధానాంజనము అంటూ సారపు కైంకర్యములు కేశవు కైంకర్యంబులు. ఈతడే ముక్తిదోవ, ఈతడే మా ఆచార్యుడు, ఈతడు గలుగబట్టి ఇందరు బతికిరి. ప్రపంచ భాషలన్నిటిలోనూ పదకవిత పద్యకవిత అని రెండు విధాలు. పాడుకోవడానికి ఉపయోగించేది పదం. ఈ పదాలు శృంగార వైరాగ్య పదాలని రెండు రకాలు. తాళ్లపాక వారి కాలమున సంకీర్తనమునకే పదము అని పేరు. వాచం గేయం చ కురుతే స వాగ్గేయకారః. తెలుగులో ప్రథమ వాగ్గేయకారుడైన అన్నమాచార్యుడు సంస్కృతంలోనూ కూడా దాదాపు 100 పదాలు మనోహరంగా రచించారు.

అన్నమయ్య చరిత్రకు వీరి మనుమడు తాళ్లపాక చిన తిరువేంగళనాథుడు రచించిన అన్నమాచార్య చరిత్ర ఆధారం. ఇది ద్విపద కావ్యం. ఇతడు పెద తిరుమలాచార్యుని నాలుగవ కుమారుడు. చిన్నన్న అని వ్యవహార నామం. తాళ్లపాక కొత్తపినాడు మండలం నడిబొడ్డున తాళ్లపాక గ్రామం విరాజిల్లుతుండేది. ఆ గ్రామంలో వెలసిన చెన్నకేశ్వర స్వామి కరుణతో ఆ గ్రామజనులు సుఖజీవనం సాగించేవారు. ఇతడి చెన్నకేశవ స్వామిని జనమేజయుడు ప్రతిష్ఠించాడు అంటారు. ఆ గ్రామవాసులు గోవిందుని దివ్య మంగళ విగ్రహం వికనుచు, నారాయణుని దివ్య లీలా విశేషములను వినుచు, కౌస్తుభధారి హరి పూజలు సల్పుచు, మాధవు శ్రీపాదయుగమి తలపుసేయుచు, వనమాలిగును ప్రసాదంబి కుడుచుచు, నందనందన్ని సన్నిధికి అరుగుచు తమ జీవితములను సార్థకపరుచుకునుచున్నారు. అన్నమయ్య నందవర వైదిక బ్రాహ్మణ వంశస్థుడు. వారు ఋగ్వేదులు, అశ్వరాయన సూత్రులు, భారద్వాజ గోత్రులు. నందవరీకుల గాథ. 10వ శతాబ్దిలో కాశీ నుండి ఆంధ్రదేశానికి వలస వచ్చిన శుద్ధ వైదిక బ్రాహ్మణుడు నందవరీకుడు. 10వ శతాబ్దంలో నేటి కర్నూలు జిల్లాలో నందవరం అనే గ్రామాన్ని నందుడు అనే రాజు పరిపాలించేవాడు. ఈయన కాశీయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కొందరు వైదిక బ్రాహ్మణులు చాముండేశ్వరి ఉపాసకులు పరిచయం అయ్యారని, వారణాసిలో క్షామం రాగా నందరాజు ఆశ్రయంలో నందవరంలో స్థిరపడ్డారని, తద్వారా నందవరీకులుగా ప్రచారం పొందారని జనవాక్యం. అన్నమయ్య వంశీకులు. అన్నమయ్య వంశానికి మూలపురుషుడు భరద్వాజ ఋషి, తర్వాత నారాయణయ్య, ఆయన కుమారుడు విఠలయ్య, ఆయన కుమారుడు నారాయణయ్య, విఠలుడు, నారాయణుడు, నారాయణ సూరి ఆయన కుమారుడు అన్నమయ్య. అన్నమయ్యకు ముందు 4వ తరంలో జన్మించిన నారాయణయ్యతో అన్నమయ్య చరిత్ర ప్రారంభం. నారాయణయ్య చిన్నతరంలో చదువు సంధ్యలు అబ్బలేదు. తండ్రి విఠలయ్య తన వద్ద ప్రయోజనం లేదని పక్కనే ఊటుకూరులో తన బంధువుల వద్ద ఉంచాడు. ఊటుకూరు నేటి కడప జిల్లా రాజంపేట తాలూకాలో ఉన్నది. ఊటుకూరు నందు గురువులు నారాయణయ్యను సామదాన భేద దండోపాయాలకు గురి చేశారు. అయినా బాలునికి చదువు పట్ల శ్రద్ధ కలగలేదు. ఆ బాలుడు అవమానంతో కుంగిపోయాడు. లేత మనస్సు గాయపడింది. ఊటుకూరు గ్రామశక్తి అయిన చింతాలమ్మ గుడి సమీపాన పుట్టలో పాముందని విని నారాయణయ్య ఆ పుట్టలో చెయ్యి పెట్టాడు. త్రికాలవేదిని చింతాలమ్మ ప్రత్యక్షమై ఓదార్చింది. చెన్నకేశవస్వామి అనుగ్రహంతో సకల విద్యలు పొందగలమని, నీకు 3వ తరంలో శౌరి వరప్రసాదం వల్ల పరమభాగవతోత్తముడు జన్మిస్తాడని అనుగ్రహించి అంతర్ధానమైంది. అమ్మవారి ఆదేశాన ప్రకారం తాళ్లపాక చేరి నారాయణయ్య ఆశ్రిత క్లేశనాశకుడైన చెన్నకేశవ స్వామిని సేవించి స్వామి అనుగ్రహంతో వేరవేరాంగ పారంగతుడే సర్వజ్ఞుడు అని కీర్తి పొందుతాడు. నారాయణయ్య కుమారుడు నారాయణ సూరి. ఇతడు సకల విద్యాధురంధరుడు. వీరి ధర్మపత్ని లక్కమాంబ. ఈమె మాడుపూరు మాధవస్వామి భక్తురాలు. సంతాన రాహిత్యంతో మనోవిరజింది సర్వజనాభీష్టదాయకుడైన శ్రీ వెంకటేశ్వరుని దర్శింపగోరి పయనమై తిరుమల చేరి స్వామి మందిరం చేరి గరుడ కంపం వద్ద సాగిలి మురుక్కారు. స్వామివారి నిజఖడ్గమైన నందకాన్ని కలలో ప్రసాదించాడు. నందకాంశతో తమకు పుత్రోదయమవుతుందని నారాయణ సూరి లక్కమాంబ తెలుసుకుని తాళ్లపాక చేరతారు. సర్వధారినామ సంవత్సర వైశాఖమాసం విశాఖ నక్షత్రంలో 9/5/1408 సంవత్సరంలో బుధవారం రోజున పుత్రోదయమై అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాద్భవంతి భూతాని అన్న శృతి ప్రకారం పరబ్రహ్మవాచకంగా అన్నమయ్య అని నామకరణం చేశారు. అన్నమయ్యం గారు, అన్నమాచార్యులు, అన్నయ్య గురు, అన్నయార్య, కోనేటి అన్నమయ్యం గారులు అనేవి నామాంతరాలు అన్నమాచార్యులకు. తాళ్లపాక సాహిత్యంలో, శాసనాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. శ్రీ మహావిష్ణువు వక్షస్థలమందరి కౌస్తుభమే, శఠగోపయతిగా గుడిగంట వేదాంత దేశికులుగా, స్వామి హస్తమందలి నందకమే పేయాళ్వార్లు అన్నమయ్యలుగా అవతరించారు. అన్నమయ్య బాల్యం. పసిబిడ్డడైన అన్నమయ్య వెంకన్న ప్రసాదమని చెబితేనే ఉగ్గుపాలు త్రాగేవాడు. వెంకటపతికి మొక్కమని చెబితే మొక్కేవాడు. వెంకటపతి మీద జ్వాల పాడినదే నిద్రపోడు. లక్కమాంబ భక్తిగీతాలు పాడుతుంటే పరవశించిపోయేవాడు. ఇలా అన్నమయ్య శిశుప్రాయం

నుండి వెంకటపతి మీరి ధ్యాసతో పొద్దు గడిపేవాడు. 5 సంవత్సరాలు నిండాయి. అక్షరాభ్యాసం జరిగింది. అహినాయకాద్రి వెన్నుని వరముచే విద్యలన్నీయు అమితంబులగుచు వ్యవహారంగ సీమ తాము తామే జొచ్చి నర్తనమాడదొడగి. అన్నమయ్యకు 8వ ఏట గర్భాష్టకల్లో ఉపరైన సంస్కారం నెరవేర్చారు తల్లిదండ్రులు. నగాయత్ర్యా పరమం మంత్రన్న మాతు పరదైవతం. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు. అన్నమయ్య ఆడిన మాటల్ల అమృత కావ్యంగా, పాడినదెల్ల పరమగానంగా భాసించేది. చిన్ననాటనే వింత వింతలుగా వెంకటపతిపై కీర్తనలు ఆలపించేవాడు. కానీ అన్నమయ్య సంకీర్తనా రచనకు స్వామి ఆదేశం పొందినది మాత్రము 16వ ఏటనే. ఈ విషయం రాగిరేకులపైన తొలి వాక్యాల వల్ల స్పష్టమవుతోంది. బాల్యంలో తల్లిదండ్రులు వదినా చెప్పిన పనులు విసుగు చెందక చేసేవాడు. ఎప్పుడూ దండి భుజాన తగిలించుకుని పాటలు పాడటం ఇంటివారికి నచ్చేది కాదు. అందరూ కలిసి ఒకనాడు పశువులకు గడ్డి తెమ్మని అన్నమయ్యను అడిగి పంపారు. కొంత పచ్చిక కోసి మనసంతా శ్రీహరిపైనే ఉన్నది. మరికొంత పచ్చిక కోయబోయేసరికి అన్నమయ్యకు కడవేలు తెగి రక్తం కారింది. వేదనలో విరక్తి భక్తి జనించాయి. వేదనలో వేదం ప్రభవించినట్లుగా ఈ సంఘటన అన్నమయ్య జీవితంలో భక్తి రసావేశానికి నాంది పలికినది. లౌకిక బంధాలపై మమకారం వీడిపోయి, అయ్యో పోయే ప్రాయము కాలము, ముయ్యంచు మనసునన్నే మోహమతినైతి, తగు బంధులా తనకు తల్లులు తండ్రులను వగలబెట్టుచు తిరుగువారేగాక, మిగుల వీరల పొందు మేలనుచు హరినాత్మ తగిలి లేక, చింతాపరుడనైతేను చింతించి తల్లి తండ్రి దైవము గురువు ఎల్ల సంపదలనునై ఎల్ల చందముల నను బ్రోచు శేషాద్రినాథుని గొలచి మనియదా అని నిర్ణయించుకుంటాడు. ఆ సమయాన తిరుమల వెళ్లే యాత్రికుల గుంపు చూశాడు. చేతిలో కొడవలి పారవేశాడు. యాత్రికులతో కలిసిపోయాడు. వారు సనకాదులనే భక్త బృందం. జింక చర్మపు కిరీటాలు పెట్టుకున్నారు. దట్టమైన పట్టెనామాలు, శంఖుచక్ర ముద్రికలు, కాళ్లకు కంచుటందెలు పెట్టుకున్నారు. దండెలు మీటుకుంటూ చిటిదాళాలు వాయిస్తూ భక్తి పారవస్యంతో

చిత్రగతిలో పాడుకుంటూ యాత్రికులతో కలిసి తిరుపతి చేరతాడు అన్నమయ్య. తిరుపతి పొలిమేరలలో గ్రామశక్తి తాళ్లపాక గంగమ్మను సేవించాడు. తిరుపతిలో మే నెలలో గంగమ్మ జాతర వైభవోపేతంగా జరుగుతుంది. అనంతరం అన్నమయ్య 108 తిరుపతులను కీర్తిస్తూ

అచ్చడి చక్రవర్తి పీఠాలు, దేశాంతరుల మఠాలు, తపస్సుల గృహాలు, విశ్రాంత దేశాలు సందర్శించి తిరుమలకు పయనమై మార్గమధ్యంలో అళిపురి సింగరి, తలయేరుగుండు, పెద్ద ఎక్కుడు, కప్పురంపు కాలువలను సందర్శించాడు. అలిపిరి కొండ ఎక్కుడులో తెలుమెట్టుగల ప్రాంతం. అడిపడి, అలిపిరి అని వ్యవహారనామాలు. ఇక్కడ వెలసిన నృసింహస్వామిని అన్నమయ్య దర్శించాడు. తలయేరుగుండు కొండ ఎక్కే భక్తులు ఈ గుండును తలతో, మోకాలితో తాకి నమస్కరిస్తే నొప్పులుండవని నమ్మకం. ఆంజనేయస్వామి వారి మూర్తి దీనిపై కనిపిస్తుంది. స్వామి పాదాలు దీని వద్దనే ఉన్నాయి. శ్రీరామానుజుల వారు తిరుమల నంబి వద్ద రామాయణ రహస్యాలు తలయేరుగుండు సమీపంలో తెలుసుకునేవారు. తిరుమల నంబికి మధ్యాహ్న సమయంలో తిరుమల వెళ్లి స్వామి పూజ చేయుటకు ఆటంకం ఏర్పడింది. తిరుమల నంబి బాధపడ్డారు. స్వామి పాదాలు ఇక్కడ ప్రత్యక్షమైనాయిట. ఈ పాదపద్మములను అన్నమయ్య

తల ఏరుగుండు దాటిన తర్వాత కనిపించేది కురువ మండపం. కురువనంబి, కురువరతి నంబి అని అన్నమయ్య కొండలపై నెలకొన్న కోనేటి రాయుడివాడు అనే కీర్తనలో వ్యవహరించిన ఈ భక్తుడు ప్రతినిత్యం కుండలు చేయగా మిగిలిన బంకమట్టితో పూలు చేసి తాను తయారు చేసుకున్న కొయ్య వెంకటేశ్వరిని పూజించేవాడు. తిరుమల అర్చామూర్తిని తొండమాన్ చక్రవర్తి బంగారు పుష్పాలతో పూజ చేసేవాడు. ఒకనాడు చక్రవర్తి బంగారు పుష్పాలు తొలగి బంకమట్టి పూలు స్వామి చరణాలపై నిలిచాయి. రాజు కుమ్మరిని శరణు వేడాడు. కురువ అంటే కాలిత్రోవ, కాలిత్రోవలో కాపురం చేసే నంబి కాబట్టి కురువరతి నంబి. పెద్ద ఎక్కుడు, ఇక్కడ మెట్లు నిట్టనిలువుగా ఉంటాయి. వల్లవరాయని మఠం క్రీస్తుకము 1287 ప్రాంతంలో నమ్మాళ్వారు ఈ మండపాన్ని నిర్మించిన ఇతడు వల్లవరాయని మఠం నిర్మించాడు. కప్పురంపు కాలువ, పెద్ద ఎక్కుడు, మోకాళ్ల ముడుపు మధ్య ఈ కాలువ ఉన్నది. ఆ కాలువ కమ్మని వాసనలు ఆఘ్రాణిస్తూ పూ పొదలను జలప్రవాహాలను చూసుకుంటూ మోకాళ్ల పర్వతం చేరాడు. మధ్య

మన సమయం కావస్తోంది. ఎన్నడూ తల్లిని విడిచి ఉండేవాడు కాదు, వాకిలి దాటి ఎరుగడు. కావున ఒక పొద కింద కూర్చుండి చెప్పులతోడనే అలసిపోయి ఒక రాతిపై పరున్నాడు. మోకాళ్ల ముడుపు వెంకటశైలము సాలగ్రామమైనది కనుక యాత్రికులు మోకాళ్లతో నడిచేవారు అంటారు. ఒక్కొక్క మెట్టు మోకాళ్ళ ఎత్తు కలిగి మోకాళ్ళు ముడుచుకుంటూ ఎక్కడం వల్ల మోకాళ్ల ముడుపు అనే పేరొచ్చింది. బాల అన్నమయ్య అలసటను ఆకలిని జగదంబ అలమేల్మంగ గమనించింది. కరుణాపాంగ అలమేల్మంగ విలసత్కాంతులు విరజల్లుతూ

ఒక పెద్ద ముత్తైదు వలే బాలుడున్న ప్రదేశానికి చేరి సేద తీర్చి సాలగ్రామమయమైన తిరుమలను చెప్పుకాళ్లతో ఎక్కరాదని శౌరి తాను భుజించిన ప్రసాదాన్నములు పెట్టి కందర్పజనకుని సందర్శించే మార్గం సూచించి అంతర్ధానమైనది. అన్నమయ్య నలుదిశలా చూచి మనసులో ఆశ్చర్యచకితుడై ఆ పద్మదళాయతాక్షి తన చేతనించిన ప్రసాద ప్రభావమున సంగీత సాహిత్య ధురంధరుడై అలమేలుమంగపై ఆసువుగానొక శతకంబు అర్పించి

అలమేల్మంగా ఆశీర్వాద బలంతో తిరుమల చేరుకుని దివ్యస్థలాలను సందర్శిస్తాడు. పుష్కరణి. స్వామి పుష్కరణి గురించి వరాహ పురాణంలో స్వామి పుష్కరణి ఎందు స్నానం, సద్గురిని సమాశ్రయం, ఏకాదశి వ్రతానుష్ఠాన సిద్ధి అను మూడు సంఘటనలు మహాపుణ్య విశేషం. 84 లక్షల జీవరాశులలో మనుష్య జన్మ లభించడం, క్రమంగా వర్ణాశ్రమ ధర్మాలను నెరవేర్చడం, అందులో ఒక్కసారి అయినా శ్రీ స్వామి పుష్కరణిలో స్నానమాచరించడం అత్యంత దుర్లభం. పుష్కరణి సోయగాన్ని చూచి విస్మయం చెంది, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేల మొక్కులు లోకపావని నీకమ్మా అని కీర్తించి తిరుమలలో తెప్పోత్సవం ఆర్జిత సేవగా మంగళవారం నాడు నిర్వర్తిస్తారు. వరాహస్వామి ఆలయం. తిరుమలకు వరాహక్షేత్రము అని నామాంతరం. పుష్కరణికి వాయవ్య దిశలో ఈ ఆలయం ఉన్నది. అనంతరం పెదగోపురానికి, నీడతిరుగున చింత చెట్టుకు, కోరికలు తీర్చే గరుడ కంబానికి నమస్కరించి చెంపక ప్రదక్షిణం చేశాడు. ప్రసాదశాలకు చేరి తిమ్మప్పనికి నివేదించే భక్ష్య భోజ్యాలు, వెన్నగాచిన వింతపచ్చళ్ళు, గజ్జోదనాలు, అప్పాలు, రసాలు, అతిరసాలు దాసులకు సమర్పిస్తున్న వైభవానికి ఆశ్చర్యపోయాడు. అట అన్నమయ్య శ్రీనివాసుని నమస్కరించి భాష్యకారులను పొగడి శ్రీ నృసింహుని సేవించి జనార్దనుని సన్నుతించి అలమేలుమంగకు అభివందనాలు సలిపి యాగశాలను కీర్తించి ఆనంద నిలయాన్ని దర్శించుకుంటాడు. అట్లే స్వామివారి కళ్యాణ మండపాన్ని, బంగారు గరుడుని, అశ్వశేష వాహనాలను తిలకిస్తాడు. తిరుమలలో నృసింహాలయం ఈశాన్య దిశను ఉన్నది. గరుడవాహనం గూర్చి, ఇటు గరుడుని నీవెక్కినను పటపట దిక్కులు భగ్ని పగిలే అన్న కీర్తన రచించారు అన్నమయ్య. పిదప తట్టుపురుగు తయారు చేసే ప్రదేశాన్ని సందర్శించారు.

కట్టుపురుగు తయారు చేసే ప్రదేశం పక్కనే బంగారు పళ్ళెంలో చక్కెరలు అరగించుచు పంచవన్నెల రామచిలుకలు వెంకటపతిని సేవించడం, కానుకలను సమర్పించండి, కొండలప్పకు దండాలు పెట్టండి అని పలుకుతున్నాయిట. స్వామి పట్టుపీతాంబరాల శ్రీభండారాన్ని చూశాడు. తన పంచకొంగున ఉన్న ఒక బంగారు కాసు గాదెలకు సమర్పించి అర్పించాడు. బంగారు వాకిలి చేరి స్వామిని దర్శించి పులకాంకిత గాత్రుడై సర్వాలంకార శోభితుడైన స్వామిని గూర్చి ఆనందాతిశయించాడు.

అని కీర్తించగా అచ్చటి అర్చకులు బాలుని భక్తితత్పరతకు ముగ్ధులై తీర్థప్రసాదాలు ఇచ్చి శఠగోపంతో దీవించారు. శ్రీహరి పాదతీర్థంబే చెడని మందు, మోహపాశాలు గోసి మోక్షమిచ్చే మందు అని కీర్తించి ఒక మండపంలో విశ్రమించి మరునాడు కుమారధారాతీర్థం, అమరతీర్థం, ఆకాశగంగ, పాప వినాశనం, వైకుంఠ జాబాలి విరజాతీర్థములు, చక్ర తుంబుర సనక సనందనాది తీర్థములు అన్నీ సందర్శించాడు. వరాహస్కాంద పురాణంలో వీటి వర్ణన కనిపిస్తుంది. తీర్థస్నానం ముగించుకుని స్వామి సందర్శనంకై వెళ్ళాడు. ఆలయం మూసి ఉన్నది. వెంకటపతి శతకం పఠించాడు. తలుపులు తెరుచుకున్నాయి. అక్కడ వేంచేసి ఉన్న గరుడాళ్వారు, విశ్వక్సేనుని, సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుణ్ణి దర్శించాడు. వివిధ అర్చామూర్తులను సంసేవించాడు. వెంకటగిరిపతి ఎదుట నిలిచాడు.

అన్నమయ్య చేతుల్లో పడింది. అర్చకులు సంభ్రమంతో బాలుని మహిమను కొనియాడారు. స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ రోజుకు వరాహస్వామి ఆలయంలో విశ్రమించాడు. తిరిగి ద్వాదశి నాడు స్వామిని సందర్శించుకుని తిరువీధుల వెంట కోవిల చుట్టి నారాయణ నామస్మరణ చేస్తూ ఒక పంచతిన్నెపై విశ్రమించాడు. పంచసంస్కార దీక్ష. ఆ ద్వాదశి స్వామి అన్నమయ్యను అనుగ్రహించిన దినం. వైష్ణవ మత స్వీకారానికి స్వామి సంకల్పం పొందిన రోజు. ఘనవిష్ణువు అనే వైష్ణవేతి తిరుమలలో నివసించేవారు. మహాభాగవతులు వైష్ణవతత్వాన్ని ప్రబోధించేవారు. యతికి స్వామి కల్లో కనిపించి ముద్రికలు ఇచ్చి, తాళ్లపాక అన్నమయ్యనే నా భక్తుడొకడు, చిన్నవాడు, నల్లనివాడు, నన్ను ఎప్పుడూ విడువక సంకీర్తనము చేయుచుండు, ముద్దుగారే పిల్లవాడు, వానికి ముద్రాధారణ గావింపమన్నారు. యతి స్వామి వాత్సల్యానికి పరవశుడై శిష్యగణము వెంటరాగా యజ్ఞశాలకు చేరుకుని అట అన్నమయ్య భగవత్ సంకీర్తనలు ఆలపిస్తుంటే తన్మయుడై

బాలుని ఆనవాళ్లు స్వామి చెప్పినట్టుగానే ఉన్నాయి. బాలుని సమీపించి స్వామి ఆదేశానుసారం వేదమార్గానుసారం శంకుచక్రాంకితను చేసి పంచ సంస్కారాలు నెరవేర్చారు. అప్పటి నుండి అన్నమాచార్యులు అయ్యారు. వైష్ణవుల్లో పంచ సంస్కారాలు అతి ప్రధానాలు. తాపము, రెండు భుజముల ముద్రికల ధారణ, పుండ్రము, మొత్తం 12 ఊర్ధ్వపుండ్రములు, నామము, దీక్షా సమయం నుండి శ్రీనివాసదాస ఇత్యాది నామములు, మంత్రము, ఓం నమో నారాయణాయ, యాగము, భగవదారాధనా పద్ధతి. వైష్ణవమత స్వీకారం తర్వాత కొన్ని సంవత్సరాలు అన్నమయ్య తిరుమలలోనే గడిపినట్లు భావించవచ్చు. 8 సంవత్సరాల పిన్నవాడుగా తిరుమలకు వస్తాడు. అట తాళ్లపాకలో సూరిగారు లక్కమాంబ కుమారునికై పరితపిస్తారు. స్వామి అనుగ్రహించే తిరుమల చేరి పుత్రునికై వెదికారు. వైష్ణవ దీక్ష పొంది శంకుచక్రాల ముద్రలు ధరించి స్వామిని సంకీర్తిస్తున్న అన్నమయ్యను చూచి తల్లిదండ్రులు పరవశించిపోయారు. భక్తవత్సలుడైన వెంకట విభుడు తమ తనయునిపై కురిపించిన అనుగ్రహానికి తన్మయులవుతారు. తమ బిడ్డ కారణజన్ముడిని గ్రహించారు. అయినా కడుపు తీపితో అన్నమయ్యను తాళ్లపాక రమ్మని ఆహ్వానిస్తారు. నిరంతరం హరిచరణ స్మరణాసక్తుడదు అన్నమయ్య. తల్లితో వీడకు ఇష్టపడడు. తల్లి మాట కాదనలేడు. అందుకే తిరుమలవాసిని వేడుకుంటాడు. స్వామి కలలో ఆదేశం వినిపించింది. పరచింతలుడిగి నాపైన విన్యస్తభరుడు వేయి ఉండ శుభంబులన్నీయును అనఘాత్మా నిన్ను చెందునని వరంబిచ్చి జననివాక్యము త్రోయిదనుజు కుమారా అన్నారు స్వామి. తాళ్లపాకలో అన్నమయ్య. స్వామి ఆదేశానుసారం అన్నమయ్య తాళ్లపాక చేరి భగవత్కీర్తన గానాన్ని నారాయణ నామస్మరణాన్ని మాత్రం విడవలేదు. నామలీలాగుణాదీనాం ఉచ్చైర్భాషాత కీర్తనం. తాళ్లపాకలో భగవతత్వ బోధనకు శ్రీకారం చుట్టి అనేక విధాలుగా పరతత్వాన్ని గూర్చి ప్రబోధించసాగాడు. యవ్వన దశలో అన్నమయ్య వైరాగ్య గీతాలు పాడడం గ్రామస్తులకు వింతగా తోచింది. బంధుజన పరిహాసము తప్పలేదు. అన్నమయ్య వివాహ

అన్నమయ్య వైఖరిని తల్లిదండ్రులు గమనించారు. పర్యవసానంగా పెళ్లి ప్రయత్నాలు చేయసాగారు. ఫలించలేదు. స్వామి అనుగ్రహంచే తిమ్మక్క అక్కలమ్మ అను కన్యకలతో వివాహం జరిగింది. తాళ్లపాక తిమ్మక్క తెలుగులో తొలి రచయిత్రి. సుభద్రాపరణి అనే దిపత రచించింది. గృహస్థాశ్రమ ధర్మాలను నివర్తిస్తూ భగవత్సేవలో నిమగ్నమయ్యాడు. 16వ ఏట నుండి స్వామి ఆదేశం ప్రకారం రోజుకొక సంకీర్తన రచిస్తూ సంకీర్తనా యజ్ఞాన్ని కొనసాగించాడు అన్నమయ్య. అహోబల ప్రయాణం సంకీర్తనా యజ్ఞాన్ని నిర్వహిస్తున్న అన్నమయ్యకు భగవత్తత్వాన్ని బోధించే వేదాంత రహస్యాలు తెలుసుకోవాలని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రమైన అహోబిలానికి పయనమయ్యాడు. కర్నూలు జిల్లా సిరివోలు మండలంలో రుద్రవనం గ్రామ సమీపంలో నల్లమల కొండల మధ్య ఉన్నది అహోబిలం. ఆదివంశం శఠగోపయ్య అహోబలమఠ సంస్థాపకుడు. ఆయనను ఆశ్రయించాడు. అహోబల నృసింహుడు తానే గురువై త్రిదండాలను మంత్రాలను శఠగోపయ్యకి అనుగ్రహించాడు. హయగ్రీవానుగ్రహాన్ని పొంది సన్యాసి అయి వేదాంత దేశకుని సాంప్రదాయానుచరుడై వైష్ణవ మత ప్రచారకుడిగా కీర్తినందాడు శఠగోపయ్యతి. ఈయన వద్ద అన్నమయ్య విశిష్టాద్వైత వేదాంతం అధ్యయనం చేసి నృసింహ మంత్రాన్ని పొంది వెంకటేశ్వరుని వలె విశేషంగా అహోబిల నృసింహుని ఆరాధించాడు. శ్రీ వెంకటేశ్వరునిపై కాక నృసింహునిపై రచించిన కీర్తనలు వేరే దైవంపై రచించలేదు అన్నమయ్య. శ్రీ నృసింహ మంత్ర పఠన ప్రభావంచే అక్షరానికి 1000 వంతున 32,000 కీర్తనలు రచించాడని, రాముని కృష్ణుని నృసింహుని ఏ దైవాన్ని కీర్తించినా తుడిచరణాలలో శ్రీవెంకటేశ్వరుని అభేదతత్వాన్ని కల్పించి కీర్తించాడు. తుంబురుడో నారదుడో గంధర్వుడో అని సర్వజనులు అన్నమయ్యను ప్రసిద్ధించేవారు. ద్విపదలో అన్నమయ్య రామాయణం రచించారు. అది అలభ్యం, అజాశ్రయం. టంగుటూరుని పాలించే సాళ్వ నరసింగరాయలు అన్నమయ్య ఖ్యాతి విన్నాడు. తన కొలువుకు రమ్మని ఆహ్వానించాడు. విజయనగర రాజులకు తిరుమలకు ఉన్న అనుబంధం ప్రసిద్ధమైనది. విజయనగరాధీశులైన సంగమ, సాళువ, తుళువ, అరవీటి వంశాల వారు ప్రభువునకు అనేక కైంకర్యాలు చేసి తమ భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. సాళ్వ నరసింహభూపతి 1486 నుంచి 1491 వరకు పాలించాడు. దండనాథుడుగా టంగుటూరుకు ఉండేవాడు. కడప జిల్లా రాజంపేట తాలూకాలో ఉన్నది టంగుటూరు. అందువల్లే నరసింహభూపతి అన్నమయ్య కీర్తనలు వినడం తటస్థించింది. అన్నమయ్య రాజు కోర్కెను మన్నించి టంగుటూరు చేరుకుని కేశవమూర్తి ఆలయ సమీపంలో ఒక నగరు నిర్మించి ఇవ్వగా రాజు అందులో నివాసమున్నారు అన్నమాచార్యులు. పెనుగొండ రాజ్యానికి ప్రభువైనాడు రాయలు. టంగుటూరు నుండి పెనుగొండకు రప్పించారు అన్నమయ్యను. వెన్నునిపై విన్నవించిన లోకసన్నుతంబైన మీ కీర్తనలు వినాలని కోరాడు. అన్నమయ్య రంగైన రాగవర్ణములతో కర్ణప్రేయంగా ఎన్నో కీర్తనలు వినిపించాడు. అన్నమయ్య సంకీర్తన రచనా ప్రతిభకు రాయలు ముదమందాడు. అనేక విధములుగా సంభావించాడు. సాళ్వ నరసింగరాయలు అన్నమయ్యకు పెనుగొండలో ఒక నగరు నిర్మింపజేశాడు. వైష్ణవ ధర్మ వ్యాప్తికి రాజాశ్రయం ఉపకరిస్తుందనే అభిప్రాయంతో అన్నమయ్య కూడా అంగీకరించాడు. విశిష్టాద్వైత ప్రచారం చేయసాగాడు. రాజధిక్కారం అన్నమయ్య పదాలు శృతులై శాస్త్రములై వెంకటశైలపతి వల్లభరతి క్రీడా రహస్యాలై కీర్తిని పొందాయి. ఒకనాడు రాయలు అన్నమయ్యను కొలువుకు ఆహ్వానించి వెంకటవల్లభునిపై మధుర పదాలను వినిపించమని ప్రార్థించాడు. సభలో కవులు, విద్వాంసులు, గాయకులు, సామంతులు, ఖండనాథులు కొలువే ఉన్నారు. అన్నమయ్య రాజు కోరికను మన్నించి ఏమోకో చిగురుటధనమున ఎడనెడ కస్తూరి నిండెను అంటూ దివ్య దంపతులు అలమేల్మంగా శ్రీనివాసులను గూర్చి మధుర సంకీర్తన గానం చేశాడు. రాజు అన్నమయ్య మహిమ తెలిసి కూడా నాపైనొక్క పదము చెప్పమని కోరాడు. అన్నమయ్య చెవులు రెండు చేతులా మూసుకుని హరిహరి అనుచు హరి ముకుందుని గోవిందుని కొనియాడు నా జిహ్వ నిన్ను కొనియాడంగ నేరదు నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరులను నుతింప నోపద జిహ్వ పరిపరి విధాల తలబోసి నరసింహరాయలు యొక్క నైత్యపు పలుకులకు ఖిన్నుడై రాజాశ్రయంలో లభించే భోగాలను సిరిపతిని కొలిచే మాకు సిరులు ఒరులియ్యవలెనా అని రాజుకు తెలియజేసి సభ నుంచి నిష్క్రమించాడు. నరసింహరాయలు
ఈ ధిక్కారాన్ని సహింపలేకపోయాడు. భటులచే అన్నమాచార్యుని బంధింపజేశాడు. మూడు రాయిన గండ సంకెల తగిలించి చెరసాలలో బంధించాడు. అన్నమయ్య

అని ఆర్తత్రాణపరాయణుడైన శ్రీవేంకట విభుని ప్రార్థించగా సంకెళ్ళు వీడిపోయాయి. భటులు ఈ విషయం రాయలకు తెలిపారు. రాజు మిత్రత్వం మరచి తిరిగి సంకెళి వేయించాడు. అన్నమయ్య తీరని ఆవేదనతో స్వామిని వేడగా శృంఖలాలు ఊడిపోయాయి. రాజు ఈ చర్యకు భయపడిపోయాడు. అన్నమయ్య చరణాబ్దములకు సాగిలి మృక్కాడు. పట్టమహిషితో సహా వేడుకుని రాచమర్యాదలతో తిరిగి ఆదరించాడు. అన్నమయ్య రాజును క్షమించి కృతయుగంలో ధ్యానం వల్లను, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదుల వల్లను, ద్వాపరంలో అర్చనాదుల వల్లను, కలియుగంలో హరి సంకీర్తన వల్లను జనులు ముక్తి పొందుతారు. హరిభక్తులను సేవించు, భాగవతావమానం భగవదవదాన అవమానాన్ని మించినదని రాయలకు ఉద్బోధిస్తాడు. రాజాశ్రయం వీడి తిరుమల చేరి స్వామికి శృంగారమంజలి సమర్పించాడు. అన్నమయ్య రచించిన లఘుకృతుల్లో లభ్యమైన వాటిల్లో ఇది ఒకటి. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి సంవత్సరం జరిగే బ్రహ్మోత్సవాలలో అన్నమయ్య పాల్గొనేవాడు. అంతేకాక దేశ సంచారం చేసి అనేక క్షేత్రమూర్తులపై ఎన్నో సంకీర్తనలు రచించాడు. అన్నమయ్య మహిమలు. అన్నమయ్య వాక్శుద్ధి కలిగి ఉండేవాడు. అతని నోటి వెంట వచ్చిన మాట అక్షరాలా జరిగేది. ఒకరోజు స్వామికి నైవేద్యంగా మామిడి పళ్ళను సమర్పించగా అవి పుల్లగా ఉన్నాయి. జీడి పులుసుకాయలు స్వామికి సమర్పించానని చాలా మనోవేదన చెందాడు. ఆ జీడి మామిడి చెట్టును తాకి దీని పళ్ళు తీయని ఎగుగాక అని వెంకటపతిని ప్రార్థించాడు. ఆ జీడి మామిడి పళ్ళు తీయనిగా అయ్యాయి. అలాగే ఒక పేద బ్రాహ్మణుడు తన కుమార్తె వివాహానికి అన్నమయ్యను ధనవర్ధించాడు. అన్నమయ్య వశ్యవాక్కు వల్ల ఒక రాజు ధనం సమకూరుస్తాడు. పురంధరదాసు అన్నమయ్యను వార్ధక్యంలో దర్శించాడు. దర్శించి సాక్షాత్తు వెంకటేశ్వరుని అవతారమని కీర్తించాడు. అన్నమయ్య దాసుల వారిని కౌగలించుకుని, నీవు సంధ్యవార్చుకోవడానికి ఆ స్వామితోనే నీళ్లు తెప్పించుకున్న భాగ్యశాలివి, విఠలుని అవతారం అనే కీర్తించాడు. 32,000 కీర్తనల్లో లభ్యమైనవి 14,000 కీర్తనలు మాత్రమే. శృంగారమంజరి, శ్రీవేంకటేశ్వర శతకం, సంకీర్తనాలక్షణం, ద్విపద రామాయణం, సంస్కృతంలో వెంకటాద్రి మహత్యం, 11 శతకాలు, ప్రబంధాలు కాలగర్భంలో కలిసిపోయాయి. అన్నమయ్య మహాభక్తుల కోవకు చెందినప్పటికీ కేవలం స్తోత్రప్రాయములైన భక్తి పాటలు పాడినవాడు కాదు. సంగీతవేత్త అయినప్పటికీ నాదప్రధానమైన రచనలే సాగించలేదు. మహాకవి అయినా కావ్యాలు అల్లినవాడు కాదు. భక్తుడు, గాయకుడు, కవి అయిన అన్నమయ్య రాశిలో, వాసిలో మిన్నయైన భావప్రధాన రచనను చేసినవాడు. ఆంధ్ర వాంగ్మయ చరిత్రలో పదప్రక్రియకు ఒక నిర్దుష్ట స్థానం కల్పించి పదకవితా పితామహుడని, ద్రావిడాగమ సార్వభౌముడుగా ప్రశస్తి పొందినవాడు.

అన్నమయ్య ఆధ్యాత్మ పదాలను గురించిన తిరుమలయ్య అనేక రీతులుగా తమ తాతగారిని కీర్తించాడు. నవవిధ భక్తి మార్గాలను, వేద ప్రమాణాలను, పరతత్వాన్ని, దేహదేహి అనుబంధాన్ని, శరణాగతిని, మాయతత్వాన్ని, పరంజ్యోతి స్వరూపాన్ని అనేక విధాలుగా కీర్తించాడు. సర్వభోగాలను అనుభవించిన పిమ్మట పరతత్వచింతనకు ప్రయత్నించడం అవివేకం అంటూ, సముద్రే శాంతకల్లోలే స్నాతుమిచ్చతి మూఢధీ తథైవ శాంతే సంసారే జ్ఞానమిచ్చరి దుర్మతి సూత్రార్థ ప్రకాశికలోని భావాన్ని కడలుడిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసుకు కడమ ఎక్కడిది అంటూ, కర్మబంధాన్ని తప్పించుకోవడం భగవంతుడికి కూడా తప్పదని చమత్కరించాడు. అన్నమయ్య సంకీర్తనలు ద్రవిడ వేదాంతమని కీర్తింపబడుతున్న ఆళ్వారుల పాశురాలలో సరిపోల్చదగినవి. మధుర భక్తుడు అన్నమయ్య శ్రీవెంకటేశ్వరుని చిన్నికృష్ణునిగా మనసులో భావన చేసి

అన్నమయ్య శ్రీ వెంకటేశ్వరుని పరతత్వంగా భావించి శృంగార భక్తి భావనలో ఎన్నో వేల కీర్తనలు రచించాడు. అశాశ్వతమైన లౌకిక విషయాలు విడచి పరమార్థమునందే మనసు నిలిపి సోపానక్రమంగా పరమాత్మయందు తన్మయీభావం పొందడమే మధురభక్తి లక్ష్యం. వైష్ణవంలో గోపికాభక్తి ప్రసిద్ధమైనది. జీవాత్మ పరమాత్మ సంయోగానికే పరితపించడం అనేక విధాలుగా ఉల్లేఖింపబడినాయి. సామాన్య జనులు తత్వదృష్టితో దైవమును చూచి కొలుచుట తరించుట వలనుగాని పని. వారి వారి అనుభవములకు తగిన శృంగాల రీలనైతే మధురముగా చేపట్టి పాడుకొనగలరు. అందుకే అన్నమయ్య శృంగార దృష్టితోనైనా వెంకటేశ్వర నామాంకిత కీర్తన సాగించి కృతార్థులగుదురుగాక అని జిహ్వికాన్యాయంతో ఈ శృంగార కీర్తన రాసిని పెంచినట్టున్నది. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపము, మరి ఇదిగాక వైభవం ఇంకోటి గలదా? అన్నమయ్య పదాల్లోని దేశికవితలు

వాస్తవతత్వాన్ని సామాన్యులకు తెలిపే ప్రయత్నంలో అన్నమయ్య పదాల్లో అనేక విధాలైన జానపద రీతులు చోటు చేసుకున్నాయి. దేశ పర్యటన మనర్చి జనజీవన సాహిత్యాన్ని బాగా ఆకలింపు చేసుకోవడంతో అన్నమయ్య పదాల్లో వివిధ జానపద రీతులు చోటు చేసుకున్నాయి. అన్నమయ్య శిష్ట వ్యవహారం సామాన్య ప్రజలలో ఉన్న

గ్రాంధికం వీటికి ప్రాధాన్యం కలిగించాడు. సంస్కృతంలో కొన్ని కీర్తనలు రచించిన పామర భాష అన్నమయ్య సంకీర్తనలో ప్రథమ స్థానాన్ని ఆక్రమించింది. ఆంధ్ర వాగ్గేయకారుల్లో అనేక దివ్యస్థలాలు సందర్శించిన ఘనత అన్నమయ్యదే. రాయలసీమలో కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, నెల్లూరు జిల్లాలను, కర్ణాటకలోని కలశాపురం, మతంగాద్రి, విజయనగరం, కంచి, శ్రీరంగం, చిదంబర క్షేత్రాలు సందర్శించాడు. అంతేకాక తిరుమల పరిసరాలను, తాళ్లపాక చుట్టూ ఉన్న కనుమలను కూడా సందర్శించాడు. దయాగుణ సంప్రతితమై కరతలామలకమైన భగవతత్వాన్ని కోరి అలసి ఓపనంటేనూ అండనే ఉండు అని తన ఇష్టదైవమైన వెంకటాచలపతిని నరసింహస్వామిగా, మువ్వగోపాలునిగా, సీతారాములుగా, స్వగ్రామమైన మాడుపూరులోని చిన్నకేశవస్వామిగా భావించి అనేక విధములను వర్ణించి నిండాలిన భక్తి తత్పరతతో

భగవన్నామ సంకీర్తన చేసి ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకోవాలని సూచించిన ఈ నందకాంశ సంభూతుడు ఫాల్గుణ బహుళ ద్వాదశ తిథియందు 1503వ సంవత్సరంలో శ్రీహరిలో ఐక్యమయ్యాడు.

మీరింతవరకు అన్నమయ్య హరికథ విన్నారు. కథకురాలు నేమాని నాగలక్ష్మి భాగవతారిణి. ఈనాటి హరికథా కాలక్షేపం ఇంతటితో సమాప్తం.

0: 139 रन बना लिए हैं। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: This is Akashvani, the news read by Navanita Adhikari. Prime Minister Narendra Modi and Cyprus President Nikos Christodoulidas today called for strengthening multilateral efforts to combat terrorism and the expeditious finalization and adoption of the Comprehensive Convention on International Terrorism within the UN framework. The joint statement on the state visit of the Cyprus president said both leaders urged for strong and concerted action against all UN and EU designated terrorists and terrorist entities, including those under 1,267 UNSC sanctioned committees. They underline the need for cooperation to counter violent extremism and radicalization, financing of terrorism and money laundering, as well as to prevent exploitation of new and emerging technologies for terrorist purposes and to tackle terrorist recruitment. Both sides also call for eliminating terrorist safe havens and infrastructure, as well as disrupting terrorist networks and combating the financing of terrorism at the United Nations and the Financial Action Task Force. Addressing a joint press conference, Prime Minister Modi said India and Cyprus would work together on connectivity initiatives such as Indo-Pacific Oceans Initiative and the India-Middle East-Europe Economic Corridor. On defence and security cooperation, Mr. Modi said both countries agreed to further strengthen collaboration in cyber security, maritime security and counter-terrorism.
2: Aaj humne cyber security, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है। इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे।
1: Later, President Draupadi Murmu received Cyprus President Nikos Christodoulidas at Rashtrapati Bhavan today. She also hosted a banquet in his honour. Welcoming President Nikos Christodoulidas and his delegation to India, President Murmu said India and Cyprus share close relations based on trust and goodwill. She said bilateral relations have been elevated to the level of a strategic partnership, which reflects the growing maturity, depth and mutual trust in the India-Cyprus relationship. The government will launch a smart border project and make the entire border with Bangladesh and Pakistan impenetrable. Mr. Shah was addressing the Border Security Force investiture ceremony and Rustamji Memorial Lecture in New Delhi today. He said that work is in progress towards creating an impregnable border security grid within the next year by integrating all kinds of technologies under the smart border concept. He said the ministry will soon introduce a smart border project equipped with drones, radars, modern cameras and other advanced technologies. The Home Minister said once this initiative begins, the work of the Border Security Force will become significantly easier and stronger. He emphasized that India must adopt new strategies to address cyber threats, hybrid warfare and drone-based challenges. Short-range ballistic missile Agni-1 was successfully test-launched from the integrated test range at Chandipur, Odisha today. Ministry of Defence said that the launch validated all operational and technical parameters. The test was carried out under the aegis of the Strategic Forces Command. The successful launch marks another milestone in India's strategic defence preparedness and reinforces the credibility of the country's minimum credible deterrence capability. Agni-1 is a short-range surface-to-surface ballistic missile developed indigenously as part of India's strategic missile programme. The Quad Foreign Ministers meeting will be held in New Delhi on 26th of this month. At the invitation of External Affairs Minister Dr. S. Jaishankar, Foreign Minister of Australia Penny Wong, Foreign Minister of Japan Toshimitsu Motegi and Secretary of State of the United States Marco Rubio are arriving in New Delhi to participate in the meeting. The Ministry of External Affairs said, in keeping with Quad vision for a free and open Indo-Pacific, the ministers will build on discussions held in Washington, D.C. on 1st July last year. In IPL cricket, Sunrisers Hyderabad have set a target of 256 runs for Royal Challengers Bengaluru in Hyderabad. And that is the end of this news bulletin.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపటి కార్యక్రమాల వివరాలు. రేపు ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పిస్తారు డాక్టర్ గోర్ 10 నిమిషాలకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, ఇంకా అన్నమాచార్య కీర్తన. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పద్యతోరణం శీర్షికన సుమతి శతక పద్య పఠనం ధారావాహిక సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఇంకా శ్రీమతి యామిని కృష్ణమూర్తి గారి స్వీయ కవితలు. ఆ తర్వాత దక్షిణాంధ్ర యుగ కవులు భక్తితత్వం ఉపకథలు ధారావాహికలో శ్రీ పశుమతి కామేశ్వర శర్మ సమర్పిస్తారు ఈ ధారావాహిక. ఇంకా లలిత గీతాలు ఉంటాయి. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ వింటారు రచన శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి. 9:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ టిఎన్ శేష గోపాలన్ గారి గాత్ర కచేరి. శ్రీ కందదేవి అళగిరిస్వామి వయలిన్ వాద్యం, శ్రీ గురువాయూర్ దొరై మృదంగ వాద్యం. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా సినీ నటులు రాజనాల గారితో పరిచయం వింటారు ఈ కార్యక్రమ పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 1:30 వనితావాణి కార్యక్రమంలో ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ కారణాలు చికిత్స డాక్టర్ పి విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. 4:00 యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం. 4:30 విశేషన్ 9వ తరగతికి హిందీ పాఠం వింటారు అధ్యాపకులు శ్రీ వి వల్లభరావు, విద్యార్థిని జి ఊర్మిళ. 4:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం ఆలపించిన జానపద గీతాలు. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసే విధానం డాక్టర్ బి అనురాధ గారితో పరిచయం వింటారు. 7:15 పంటసీమల కార్యక్రమంలో ఆయిల్ పామ్ తోటలు నాటే ముందు యాజమాన్యం డాక్టర్ కె రామచంద్రుడు గారితో పరిచయం వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయం వింటారు ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో. రేపు 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. ఇవి రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మంచి మాట. అహంకారం వల్ల ఏర్పడే అంధకారం అసలు చీకటి కంటే దట్టమైనది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నిలయంలో ఇప్పుడు సమయం 11:13 దాటి 26 సెకండ్లైంది. 358.4 మీటర్లు 837 కిలోహెడ్స్పై మీడియం వేవ్ ప్రసారాలు సమాప్తం. 102.2 MHz FM గోల్డ్ ప్రసారాలు ఢిల్లీ కేంద్రం నుంచి కొనసాగుతాయి. నమస్తే.

మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.